ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ తేదీ శనివారం. ఎఫ్ఎం బ్యాన్ లో 100.2 మెగాహెర్ట్స్ పై ఇయాల్టీ ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5:56 దాటి 10 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ. సమయం 6 గంటలకు కావస్తోంది. మరికొంచేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

అమ్మ అనే పదంలోని అకార మకారాలు అలివేలు మంగగా విస్తృత రూపం ధరించాయో, అలివేలు మంగలోని అకార మకారాలు అమ్మగా సార్థకత పొందాయో కాని అమ్మ అంటే అలివేలు మంగే స్ఫురిస్తుంది. ఆమె జగన్మాత, ఆనందదాత.

0: ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇయాల్టి కార్యక్రమాలు. గిప్పటి సంధి రాత్రి 11:00 దాకా ప్రసారం అయ్యేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇంకా కొంచెం సేపట్లో అంటే 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే, మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇయ్యాల 7:15 ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు 18వ భాగంలో స్పీకింగ్ స్కిల్స్ గురించి 2వ సంభాషణ వింటారు. ఆ తర్వాత ముచ్చట కళల్లో రాణించాలంటే ఇష్టం కావాలి, ఆర్ట్ టీచర్ కూచిపూడి నాట్య కళాకారిణి ఎస్ అనీలతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇయల పొదుగుల 8:30 పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 27వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్ నాథ్ ఠాకూర్ గురించి విశేషాలు వినిపిస్తారు. మొదటి భాగంలో రచయిత ఎస్ రాజవర్ధన్. రాత్రి 9:30 28వ భాగంలో 2వ భాగం. ఇక ఇక మీరు మెచ్చే, మీ వాళ్ళు నచ్చే, అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 ఎఫ్ఎం ద్వారానే. ఈ పొదుగల్ల 8:45 10:00 దాకా ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 దాకా ప్రసారమయ్యేటి మాట చెప్పుని పాట ఇనుండి కార్యక్రమానికి, రాత్రి 8:00 to 8:45 దాకా ప్రసారమయ్యేటి హుషారు ఈ 3 పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని ఇనొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమా కార్యక్రమంలో వినొచ్చు. ఇలా సాయంత్రం 5:30 కథిందాం పిల్లగాళ్ల కోసం ప్రసారం చేసే కార్యక్రమంలో వరంగల్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి పానం కాపాడిన జామపండు కథ వినిపిస్తారు. జి జ్యోతి కథ సంపాదకులు మణికొండ వేద్ కుమార్. ఆ తర్వాత ఆదిలాబాద్ బడిపిల్లల కథల సంపుటి నుండి మంచి అలవాట్లు ఇంకా పెరుగుతున్న వృద్ధాశ్రమాలు కథలు వినిపిస్తారు. జి జ్యోతి సంపాదకులు మణికొండ వేద్ కుమార్. సాయంత్రం 5:45 యువవాణి కార్యక్రమంలో ఎన్సీసీ గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ షేడేకర్ అనుతో సంధ్యాలీల పెట్టిన ముచ్చట ఉంటది. ఇక సాయంత్రం 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర దిమ్మె గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ 6వ భాగం ప్రసారమవుతుంది. సాయంత్రం 6:45 జానపద గీతాలు వరంగల్కు చెందిన దేవులపల్లి శ్రీకాంత్ పాడిన జానపద గీతాలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రాత్రి 7:15 ప్రసారమయ్యేటి కిసాన్ వాణి కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఎరువుల వాడకంలో జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఉంటది. ఆ తర్వాత రైతు అంతరంగంలో టమాటా సాగులో అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం మహగాం గ్రామానికి చెందిన రైతు గోడం కృష్ణమూర్తితో యు దినేష్ పెట్టిన ముచ్చట ఉంటది. ఇవి ఇవాళ ప్రసారమేటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:45 కావస్తుంది. మరికొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈ రోజు ప్రారంభించనున్నారు. విద్య ఒకటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛన్దారులకు కరువు భత్యం బకాయిల్లో 2 విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈ రోజు ప్రారంభించనున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులకు 249 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికల్లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ 10 అత్యవసర చికిత్సా కేంద్రాల ద్వారా 500 పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో 2వ రోజైన నిన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాలు లేకుండా చేయటం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ కమిటీలు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఎవరు తప్పు చేసినా ప్రివెంటివ్ గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు గాని, రౌడీ మూకలు గాని నిర్మోహమాటంగా అణిచివేయండి. భయపడాలి. ఈ రాష్ట్రంలో ఉండాలంటే భయపడే పరిస్థితి రావాలి. రెండోది, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం మళ్లీ మళ్లీ చెప్తున్నా అదే చివరి రోజు కావాలి. వాళ్ళకి పోలీసు కూడా విజిబుల్ గా కనపడకూడదు, పోలీసింగ్ మాత్రం ఎఫెక్టివ్ కనపడాలి. సీఎం వస్తున్నా అంటే ఒక 15 నిమిషాలు మునిపే ట్రాఫిక్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తుంది.
1: విద్య ఒకటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట విద్యా విధానంపై శాసనసభలో నిన్న జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కారణం కాదని, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 108,000 రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28,00,000 పైచలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక స్టూడెంట్ కి సరాసరి 1,08,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అధ్యక్ష. ఈ రోజు విద్యార్థుల మీద పెట్టే ఖర్చులో ఏది కూడా మేము ఖర్చుగా

0: భావించడం లేదు అధ్యక్ష. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తున్నాము. 26-27 కి వచ్చేవరకల్లా 27,663 కోట్లు 8.53% నేను పెట్టిన అధ్యక్ష. నా లక్ష్యము 15% బడ్జెట్ పెంచాలని.
1: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటి కోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యవసర చికిత్సా కేంద్రాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగా మంజూరు చేసిన 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, 3 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1,275 అదనపు అత్యవసర చికిత్సా పడకలు సమకూరుతాయని వివరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ రోజు ప్రారంభిస్తారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన వసతులు కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఇప్పటికే చేపట్టిన 25 అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు పాత కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల జీతం పింఛన్తో కలిపి కరువు భత్యాన్ని చెల్లించనున్నారు. ఇందులో ఒక డీఏ 1.82%, మరో బకాయి 2.73% ఇస్తున్నట్లు ప్రకటించారు. 2.73% 2024 జూన్ నుంచి లెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్ నెలల్లో చెల్లిస్తారు. 1.82% జనవరి 2025 నుంచి లెక్కించి 2028 జనవరి, మార్చ్, మే, జూలై నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పింఛను పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలో సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. అలాగే సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకు సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ వినియోగించాలని కోరింది. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛ సాగర్ ట్యాగ్ లైన్తో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ లేదా అంతకుముందు విజయవాడలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఫిర్యాదులు పంపే కవరుపై డాక్ అదాలత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల కోసం ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాతావరణం. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛన్దారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. अथ वार्ताः. अष्टादशतमं ब्रिक्स शिखर सम्मेलनम् अद्य नवदिल्ल्याः भारत मण्डपम् इत्यत्र आरप्स्यते. द्विदिवसीयमिदं भव्यं सम्मेलनम् एकादश प्रमुखोदयमानानां विकासशीलानां च अर्थव्यवस्थानां प्रतिनिधीं परस्परं संयोजयिष्यति. उच्चस्तरीयस्य अस्य सम्मेलनस्य अवसरे ब्रिक्स सदस्य देशानां नेतारः वैश्विक शासनं, बहुपक्षवादः, व्यापारः, निवेशः, प्रौद्योगिकी, खाद्योर्जा, सुरक्षा, स्वास्थ्य सेवा, महत्वपूर्णाः आपूर्ति श्रृंखलाः चेत्येतेषु प्रमुखेषु विषयेषु चर्चां करिष्यन्ति. इदं शिखर सम्मेलनं भारतस्य अस्य वर्षस्य ब्रिक्स अध्यक्षतायाः अन्तर्गतम् आयोज्यते. अस्य सम्मेलनस्य विषयो वर्तते सुदृढतायै, नवाचाराय, सहकाराय, सतत विकासाय च निर्माणम्. अस्मिन् महत्वपूर्णे शिखर सम्मेलने अनेके प्रमुखाः विश्वनेतारः सहभागं करिष्यन्ति. प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह रूसस्य राष्ट्रपतिः व्लादिमिर पुतिन, चीनस्य राष्ट्रपतिः शी चिनफिंग, दक्षिणाफ्रीकादेशस्य राष्ट्रपतिः सिरिल रामाफोसा, मिस्रस्य राष्ट्रपतिः अब्दुल फतह सीसी, इण्डोनेशियादेशस्य राष्ट्रपतिः प्राबोवो सुबियान्तो तथा ईरानस्य राष्ट्रपतिः मसूद पजश्कियन अपि सम्मेलने सम्मिलिताः भविष्यन्ति. शिखर सम्मेलनस्य प्रारम्भः ब्रिक्स सदस्य देशेभ्यः समावेशिनः वैश्विक शासनस्य, बहुपक्षवादस्य च सुदृढीकरणम् इति विषयमाधृत्य आयोजितेन संवृत्सत्रेण भविष्यति. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य शिखर सम्मेलनस्य अन्तराले ब्रिक्स नेतृभिः सह अनेकाः द्विपक्षीय वार्ताः करिष्यति. अष्टादशतमे ब्रिक्स शिखर सम्मेलने भागं ग्रहीतुम् अनेके वैदेशिक नेतारः, वरिष्ठाधिकारिणश्च नवदिल्ल्यां प्राप्तवन्तः. इण्डोनेशिया देशस्य राष्ट्रपतिः प्राबोवो सुबियान्तो ह्यः रात्रौ राष्ट्रिय राजधानीं प्राप्तवान्. अबुधाबी देशस्य युवराजः शेख खालिद बिन मोहम्मद बिन जायद अल नहयान, मलेशिया देशस्य प्रधानमन्त्री अनवर इब्राहिम, मिस्रस्य राष्ट्रपतिः अब्दुल फत्तह असीसी तथा इथियोपिया देशस्य प्रधानमन्त्री आबी अहमद अली च ह्यः सायंकाले नवदिल्ल्यां प्राप्तवन्तः. प्रधानमन्त्री नरेन्द्र मोदी उक्तवान् यत् ब्रिक्स देशाः वैश्विक नवाचारस्य अथ समाधानानां च महत्वपूर्ण केन्द्ररूपेण उद्भवन्ति. ह्यः सायंकाले नवदिल्ल्याः भारत मण्डपम् इत्यत्र ब्रिक्स व्यापार मञ्चस्य नेतॄणां सत्रं सम्बोधयन् प्रधानमन्त्री उक्तवान् यत् ब्रिक्स देशानाम् आर्थिक सामर्थ्यं विश्वस्य अन्यभागानाम् अपेक्षया प्रायः द्विगुणितगत्या वर्धितमस्ति. सुरक्षित सामुद्रिक मार्गाणां महत्वं प्रतिपादयन् प्रधानमन्त्री उक्तवान् यत् वैश्विक व्यापारः तदैव अग्रे गन्तुं शक्नोति. यदा सामुद्रिक मार्गाः सुरक्षिताः भवन्ति, आपूर्ति मार्गाः मुक्ताः तिष्ठन्ति, अथ नाविकाः च सुरक्षिताः भवन्ति.
2: ग्लोबल ट्रेड तभी आगे बढ़ सकता है जब सी लेन सिक्योर हो, सप्लाई रूट ओपन हो और सी फेरर सेफ हो. और इसलिए भारत फ्रीडम ऑफ नेविगेशन और सी फेरर की सेफ्टी का दृढ़ समर्थक है.
1: प्रधानमन्त्री नरेन्द्र मोदी रूसस्य राष्ट्रपतिः व्लादिमिर पुतिन च ह्यः रक्ष

0: ऊर्जा अंतरिक्ष कौशल गतिशीलता जनानां मध्ये परस्पर संपर्कः चेत्येतेषु सदृशेषु क्षेत्रेषु द्विपक्षीय सहकारस्य प्रगतिः समीक्षां कृतवन्तौ। नवदिल्ल्यां सम्पन्नायां द्विपक्षीय वार्तायाम् उभौ नेतारौ पश्चिमैशियायां कृष्ण सागर क्षेत्रे च प्रवर्तमानान् संघर्षान् समेत्य परस्परहित सम्बद्धेषु प्रमुखेषु क्षेत्रीय वैश्विक विषयेषु स्वकीय विचारान् प्रकटितवन्तौ। प्रधानमंत्री मोदी पुनः प्रतिपादितवान् यत् संघर्षाणां समाधानस्य मार्गः संवादेन एव प्रशस्तः भवति तथा भारतं शान्ति प्रयासेषु साहाय्याय तत्परमस्ति इति वार्ताः।
1: आकाशवाणी శ్రీ పి నాగేంద్రబాబు అందించిన హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు.
2: వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్ లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న గవర్నర్ భిన్నత్వంలో ఏకత్వమే దేశ బలమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో హైదరాబాద్ కీలక గ్రోత్ ఇంజిన్ గా మారిందని, ఐటీ ఏఐ ఫార్మా రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతోందని కొనియాడారు. ఇదే సమయంలో టీబీ ముక్త్ నషాభుక్త్ భారత్ సాధనకు యువత సమాజం పెద్ద ఎత్తున కృషి చేయాలని సూచించారు. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గత నెలలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈ సమిట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో అవకాశాలను చాటిచెబుతూ తెలంగాణ స్టార్టప్ల నూతన ఆవిష్కరణలతో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ లోని చంచల్గూడ సంతోష్ నగర్ 2 స్టీల్ ఫ్లైఓవర్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన సీఎం ఇది ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని కొనియాడారు. గత సర్కార్ నిధులు ఇవ్వకపోయినా తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వంతెన నిర్మాణం పూర్తి చేసిందని తెలిపారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రాంత అభివృద్దికి నిరంతరం కృషి చేస్తారని సీఎం ప్రశంసించారు. మీరాలం ట్యాంక్ పై 500 కోట్ల రూపాయలతో కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని, పాతబస్తీ మెట్రోను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా సచివాలయంలో రాష్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞానం పెంపు, పంటల వైవిధ్యీకరణపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణలోని డిజిటల్ అగ్రిస్టాక్, కృషి వాస్, ఏఐ విధానాలతో పాటు ఆయిల్ పామ్ సాగును మంత్రి తుమ్మల వివరించారు. ఆయిల్ పామ్, బీహార్ ప్రత్యేక పంట మకానా ప్రాసెసింగ్ పై పరస్పరం ఆసక్తి వ్యక్తం చేశారు. సాంకేతికత, ఉత్తమ విధానాల మార్పిడి ద్వారా రైతుల ఆదాయం, ఉత్పాదకత పెరుగుతుందని ఇరువురు మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కోర్ ఏరియాలోని 22A నిషేధిత భూములపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయడానికి జీవోలు అందుబాటులో ఉంచామని, 98% రిజిస్టేషన్ల క్లియరెన్స్ పూర్తి చేశామని తెలిపారు. అయితే దేవాదయ, భూదాన్ భూముల రిజిస్టేషన్ మాత్రం కుదరవని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇఫ్లూ వర్సిటీలో ఖేలో ఇండియా డైలాగ్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాత్ కార్యక్రమం జరిగింది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్ గా మాట్లాడగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలను దేశ నిర్మాణానికి కీలక సాధనంగా భావిస్తున్నామని తెలిపారు. క్రీడల బడ్జెట్ ను 1,000 కోట్ల నుంచి 5,000 కోట్లకు పెంచామని వివరించారు. 2036 ఒలింపిక్ సాధనే మన తదుపరి లక్ష్యమని పేర్కొంటూ ఖేలెంగే భీ, జీతెంగే భీ ఆర్ వికసిత్ భారత్ బనాయంగే భీ అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సీఎం పంపిన బర్తరఫ్ సిఫారసు లేఖకు గవర్నర్ ఆమోదం తెలిపారు. మరోవైపు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న జి చెన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. అలాగే తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరళ్ల శారదను, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్పర్సన్ గా జి సుధారాణిని నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలకు స్థానం కల్పించామని లక్ష్మణ్ గుర్తు చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తోందని విమర్శించారు. మోర్చా సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం రైతులకు తీవ్ర ద్రోహం చేస్తూ మోసం చేస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగన్ జగదీష్ రెడ్డి ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు

0: బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి కన్నతల్లికి ద్రోహం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని ద ప్లాజా హోటల్లో సమకాలీన చట్టపరమైన నియంత్రణ అంశాలపై ప్రత్యేక సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, టెలికాం, సైబర్ రంగాల్లో సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో టీడీశాట్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
1: శ్రీ పి నాగేంద్రబాబు అందించిన హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 1,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రభవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబి అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో, ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక్ హై.
0: భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: आज जब दुनिया में ट्रेड बैरियर्स बढ़ रहे हैं, भारत इकोनॉमिक ब्रिजेज बना रहा है. 2014 के बाद से हमने दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं. इसमें भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రష్యా

అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ, తయారీ సాంకేతికతలు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐక్యరాజ్యసమితి జనరల్ ఆంటోనియో గుటెరస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగిన సమావేశంలో రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి ఇరువురు నేతలు సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఉధృతతల గురించి చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో జరిగే 24వ భారత్ రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాను సందర్శించాల్సిందిగా పుతిన్ చేసిన ఆహ్వానం మోదీ అంగీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్కు తమిళ ప్రాచీన గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తమిళ సాంప్రదాయ గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహుకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇది దేశ నాగరికత వారసత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతీయ సనాతన జ్ఞానం, భాషలు, సరిహద్దులు దాటి విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరువళ్ళువర్ అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు, సంస్కృతులకైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్టపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇళ్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో PMAYU 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, PMAYU 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్కు బలమైన గొంతుగ్గా, ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం అభినందించింది. అసోచాం అధ్యక్షుడు నిర్మల్ కేమిండా మాట్లాడుతూ, బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాధినేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువ సుబియంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యక్షుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబి క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్న ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర

0: రాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు మెరుపుతూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో మోకీ వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19 తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సుని

అంబటాన్న సంగతులు. మీరు మెచ్చే మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇది.

ఒకసారి ఓడిపోయిన తర్వాత మళ్లీ ప్రయత్నించడానికి ఎప్పుడూ వెనకాడొద్దు. ఈసారి సున్నా నుంచి కాదు, అనుభవం నుంచి ప్రారంభించండి. విజయం తప్పక లభిస్తుంది. మీ ప్రయత్నంలో మీకు తోడుంటూ మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాల్ని వినిపిస్తుంది ప్రతిరోజు మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మరి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా, విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు బొడగం మధుబాబు సంభాషణలు 18వ భాగం. దీంట్లో స్పీకింగ్ స్కిల్స్ గురించి 2వ సంభాషణ వింటారు. ఆ తర్వాత ముచ్చట కళల్లో రాణించాలంటే ఇష్టం కావాలి, ఆర్ట్ టీచర్ కూచిపూడి నాట్య కళాకారిణి ఎస్ అనీలతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇయలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం పాడ్యమి ఉత్తర నక్షత్రం శనివారం. వాతావరణ సూచన: ఇయాల ఆకాశం మేఘావృతమయ్యుండి వాన పడుతుంది. గాలిలో తేమ 94% ఉండొచ్చు. గాలి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ గా, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనవి. ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మీ మనసుకు హాయిని కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడిందాం.

0: నమస్కారం, నేను డాక్టర్ జి ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము ఆదిలాబాద్. అయితే మనకు ప్రస్తుతం బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే పంట నీటి ఎత్తడికి గురైనట్టయితే ఒక తడి నీటిని అంటే డ్రిప్ పద్ధతి ద్వారా గానీ, లేకుంటే ఒక వరుస విడిచి ఇంకొక వరుస ఇవ్వడం ద్వారా, అంటే మనకు ఈ నీటి వసతి ఉన్నట్టయితే పంటకు ఒక తడి ఇవ్వడము, అదేవిధంగా పైపాటున మనం అంటే మొక్కల పైన పంట పైన ఈ 13045 లేదా సూక్ష్మ పోషకాలు ఉన్నటువంటి పోషకాలను మనము మొక్కల పైన ఒక స్ప్రే చేయాలి. అంటే పోషకాలను మొక్క కింది అంటే నేల నుంచి తీసుకునే అవకాశం లేనప్పుడు పైన నుంచి మనము 13045 ఒక 2 కిలోలు ఒక ఎకరానికి అంటే 200 లీటర్ల నీటిలో 2 కిలోల 13045 ఈ పోషకాన్ని ఇచ్చే దాన్ని మనము 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేయాలి. అయితే స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే మనకు ఇతర రసాయనాలను కూడా స్ప్రే చేసేటప్పుడు పొద్దున పూటలనే చేయాలి. అంటే మనకు మధ్యాహ్నం వేడి ఎక్కువ ఉంటుంది, ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు కాకుండా పొద్దున పూట గానీ లేదంటే సాయంత్రం పూట స్ప్రే చేయాలి. అదేవిధంగా మనము ఈ రసాయనాలను స్ప్రే చేసేటప్పుడు పంట పైన కంపల్సరిగా సిఫారసు చేసినటువంటి నీటి మోతాదును కలుపుకోవాలి. అంటే కొంత ఏమైతుందంటే తెలిసి తెలియకుండా తక్కువ మోతాదులో వాటర్ ను మనము ఎకరానికి సిఫారసు చేసే కెమికల్స్ ను వాడతారు, కానీ నీటిని ఆ మోతాదులో వాడడం జరగదు. అంటే మామూలుగా మనం ఏంటంటే ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిని వాడి మనము స్ప్రే చేసుకోవాలి. సో కాబట్టి ఇటువంటి పరిస్థితులు అంటే బెట్ట పరిస్థితులలో మనము ఎకరానికి సిఫారసు చేసిన నీటి మోతాదును మనము రసాయనాలను స్ప్రే చేసేటప్పుడు వాడాలి.
1: మొక్కజొన్న పంటలో వివిధ తెగుళ్ల నివారణ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్ చెప్పిన సలహా అది.
2: ముఖాన మొటిమలా, గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటార్ల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు విశేషాలుంటాయి. ఇలా చూసినట్టయితే ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ శనివారం రోజున మనం ఈ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి ఇది ఎట్లా ప్రారంభమైందంటే, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ సొసైటీస్ సంస్థ 2000 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని డిపెండెండోను ప్రారంభించింది. మరి ఈ సంవత్సరం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వలస సందర్భాలలో ప్రథమ చికిత్స. అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందేలోపు ప్రాణాలను కాపాడే ప్రథమ చికిత్స ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ స్పందన ప్రాణాలను కాపాడుతుంది. ప్రతి ఇంటికి, పాఠశాలకు, కార్యాలయానికి కనీసం ఒక్కరైనా ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలని ఈరోజు గుర్తు చేస్తుంది. చిన్నపాటి గాయాలను కలిగిన కాలిన గాయాలు లేక ఇతర అనారోగ్య సమయాల్లో వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఈ ప్రథమ చికిత్స.

0: పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి
2: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆంగ్లంపై పట్టు సాధించడం ఎట్లా విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్రావు పొడగం మధుబాబు సంభాషణలు 18వ భాగంలో. మరి దీంట్లో స్పీకింగ్ స్కిల్ గురించి 2వ సంభాషణ ఇప్పుడు వింటారు.
3: గుడ్ మార్నింగ్ సార్.
4: గుడ్ మార్నింగ్ మధు.
3: న్యూస్ రీడింగ్ గురించి కూడా తెలుపండి.
4: తప్పకుండా. న్యూస్ రీడింగ్ అంటే ముందుగానే మనము ఏదేని ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో నుండి 1-2 అంశాలను ఎంపిక చేసుకొని వాటిని వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో మళ్ళీ రాసుకొని ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసుకొని రమ్మనాలి. ఎంత 1 మినిట్ కొరకే అంటే 1-2 అంశాలను పైన హెడ్డింగ్ మార్చకుండా కింది మ్యాటర్ను మాత్రమే ఓన్ సెంటెన్సెస్లో ఇంగ్లీష్లో రీరైట్ చేసుకొని రమ్మనాలి. తిరిగి రాసుకొని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకొని 1 మినిట్కు న్యూస్ రీడింగ్కు సరిపోయేటువంటి మ్యాటర్ను తయారు చేసుకొని రమ్మనాలి ఎంపిక చేసుకున్నటువంటి స్టూడెంట్స్ను. అయితే మరి న్యూస్ రీడింగ్ స్టైల్ కోసము రేడియో విని లేదా టీవీ న్యూస్ చూసి మేనరిజం కానీ స్టైల్ కానీ ప్రొనన్సియేషన్ కానీ ఇవి జాగ్రత్తగా గమనించి రావాలని చెప్పాలి. న్యూస్ రీరైట్ చేసుకోవడానికి అంటే తిరిగి రాసుకోవడానికేమో న్యూస్ పేపరు, స్టైల్ కోసమేమో రేడియో ఆర్ టీవీ ఛానల్స్ కదా. అయితే సరే, విద్యార్థులందరూ ఏదో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో 2 స్మాల్ ఐటమ్స్ను తీసుకొని హెడ్డింగ్స్ మార్చకుండా ఉండమనాలి. హెడ్డింగ్ కింద ఉండేటువంటి మ్యాటర్నే మార్చి వాళ్ళ ఓన్ సెంటెన్సెస్లో రాసి తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క క్యాండిడేట్ను వేదిక మీదకి ఆహ్వానించి న్యూస్ రీడింగ్ చేయమని అనాలి. అంటే మరి న్యూస్ రీడింగ్ ఎలా చేయాలో అంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా అంటే, గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు ద న్యూస్ బులెటిన్, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ బి మధు, న్యూస్ ఎట్ 9, ఇట్లాగా ఫస్ట్ హెడ్లైన్స్ అని 2 హెడ్లైన్స్ చదవడం, తర్వాత నౌ న్యూస్ ఇన్ డీటెయిల్ అని న్యూస్ వివరాలను చదవటం, ఇదంతా కూడా 1 మినిట్ చేయగలిగితే చాలు. తర్వాత మరి లాస్ట్లో అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద న్యూస్ అండ్ దిస్ ఈజ్ ఆల్ ఇన్ దిస్ బులెటిన్ అని ఈ విధంగా క్లోజింగ్ అన్నట్టు, హ్యావ్ ఎ గుడ్ డే అని క్లోజింగ్ చేసేటువంటి పద్ధతి, న్యూస్ ఓపెన్ చేసి స్టార్టింగ్ చేసే పద్ధతి, ఇట్లాగా వాళ్లకు ముందే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కొక్క స్టూడెంటు న్యూస్ రీడింగ్ చేసిన తర్వాత మళ్ళీ న్యూస్ రీడింగ్ కూడా 100 మార్క్స్కు ఒక్కొక్క క్యాండిడేట్ ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలిగిండు ఆ మార్క్స్ను మనము మార్క్స్ రిజిస్టర్లో పోస్ట్ చేయాలి వెంటనే అప్పటిదప్పుడే. మరి అందరూ క్యాండిడేట్స్ యొక్క న్యూస్ రీడింగ్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ అయిన తర్వాత మెజారిటీ న్యూస్ రీడర్స్ చేసినటువంటి మిస్టేక్స్ ఏమిటి, కరెక్షన్స్ ఏమిటి, లాంగ్వేజ్ పరంగా చేసిన మిస్టేక్స్ ఏమిటి, కరెక్షన్స్ ఏమిటి, తర్వాత ప్రొనన్సియేషన్ పరంగా ఎలాంటి దోషాలు దొర్లాయి, వాటికి సవరణలు, మళ్ళీ వాళ్ళు ఎంత మేరకు టీవీ న్యూస్ ఛానల్స్లోని న్యూస్ రీడర్స్ను ఇమిటేట్ చేయగలిగారు, ఇంకా ఎఫెక్టివ్గా న్యూస్ రీడింగ్ చేయాలంటే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, అట్లాగే మనం ఏం చెప్పాం, ఒక న్యూస్ పేపర్లో నుండి మ్యాటర్ బారో చేసుకోమని చెప్పాం కదా, ఆ బారో చేసుకునేటప్పుడు వాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ చేశారు, వాటి సవరణలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్లకు న్యూస్ అంటే ఏంటి, న్యూస్ రీడింగ్ ఎలా చేయాలి అనే అంశాలలో ఆసక్తి పెరగడానికి వీలుంటుంది. ఓకే
3: ఓకే సార్.
4: అయితే న్యూస్ రీడింగ్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్లో ఒక స్టూడెంట్కు ఎన్ని మార్కులు వచ్చాయి, సెకండ్ పర్ఫార్మెన్స్లో ఎన్ని వచ్చాయి, థర్డ్ ఫోర్త్ పర్ఫార్మెన్స్లో ఎలా ఉన్నది, ఇలాగా ప్రతి స్టూడెంట్ యొక్క న్యూస్ రీడింగ్ ఎబిలిటీని మనం అసెస్ చేసి ఇంప్రూవ్మెంట్కు సజెషన్స్ ఇవ్వడానికి వీలుంటుంది. ఇది న్యూస్ రీడింగ్.

0: టీమ్ గురించి.
1: ఓకే సార్, ఇందులో నాలుగవ పద్ధతి గ్రూప్ చాటింగ్ గురించి కూడా తెలుపండి.
0: తప్పకుండా, గ్రూప్ చాటింగ్ కోసం కూడా మనము స్టూడెంట్స్ను కొన్ని గ్రూపులుగా డివైడ్ చేసుకోవాలి. జీడీకి చేసిన గ్రూప్సే దీనికి కూడా మనం పాటించవచ్చు. అయితే ఒక్కొక్క గ్రూపులో కొద్దిగా ఎక్కువ మందిని కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 మందికి ఒక గ్రూప్ చేయవచ్చు. దీంట్లో 10-12 స్టూడెంట్స్ ఒక గ్రూపుగా ఏర్పడితే కూడా బాగానే ఉంటుంది. అయితే ఈ గ్రూపులన్నింటినీ కూడా ఒక వరండాలో దూరం దూరంగా గ్రూపుకు గ్రూపుకు మధ్యన మనం కొంత ప్లేస్ వదిలేసి దూర దూరంగా నిల్చోబెట్టాలి. నిల్చోబెట్టిన తర్వాత ఒక టాపిక్ ఇవ్వాల్సిన పని లేదు. ఏదైనా ఒక టాపిక్ మీద, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి టాపిక్స్ మీద ఒక 2 నిమిషాలు చాటింగ్ చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉండమని చెప్పాలి. అంటే టాపిక్ ఏదైనా కావచ్చు, వాళ్ళు డేర్గా మాట్లాడుకోవాలి. అందరూ డిస్కస్ చేస్తున్నట్టు, అంటే ఎవరు ఎక్కువ లౌడ్గా బిగ్గరగా మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడడానికి జంకుతున్నారు, ఆ 10 మందిలో ఎవరు కలవడం లేదు, ఒక మెంబరు మరొక మెంబర్తో కలిసిమెలిసి చాటింగ్ ఎవరెవరు చేయట్లేదు అనేది మనం టీచర్ అనేవాడు ఆ 2 నిమిషాలు అన్ని గ్రూపులు తిరిగి అబ్జర్వ్ చేయాలి. ఏ గ్రూపులో వాళ్ళు చాలామంది ఈ చాటింగ్లో పాల్గొన్నారు, ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కువ నవ్వుతూ మాట్లాడారు, లేకపోతే ఎక్కువ గట్టిగా మాట్లాడారు, నాన్ స్టాప్గా ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మాట్లాడారు అనేది మనము జడ్జిమెంట్ చేయాలి. 2 నిమిషాలు అయిన తర్వాత ఆ గ్రూపులలో 1st ప్లేస్ 2nd ప్లేస్ ఎవరికి వచ్చిందో మనం డిసైడ్ చేసి చెప్పాలి. అంటే ఏ 2 గ్రూపులు ఎక్కువ బిగ్గరగా మాట్లాడుకున్నాయి, తమలో తాము ఇంటర్నల్గా చాటింగ్ చేసుకున్నాయి, ఏ గ్రూపులోని వాళ్ళు మరి కోఆపరేటివ్గా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు, అది ఇంగ్లీష్లో, ఎందుకంటే చాటింగ్ అనేది ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, ఏ గ్రూపు వాళ్ళ యొక్క సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ బాగున్నాయి, ఓవరాల్గా ఏ 2 గ్రూపుల పర్ఫార్మెన్స్ బాగున్నదో ఆ 2 గ్రూపుల యొక్క పేర్లను మనం అనౌన్స్ చేస్తే ప్రోత్సాహంగా ఉంటుంది వాళ్లకు. మనం ఈ గ్రూప్ చాటింగ్లో వాళ్ళను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది, ఎందుకంటే ఫ్రీగా వాళ్ళది వాళ్ళు మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించడం ద్వారా, గుంపులో కలిసి మాటకు మాట కలపడం ద్వారా ఒక రకమైన నూతనమైనటువంటి ఉత్సాహం వస్తుంది. తర్వాత ఇంతకుముందే చెప్పినట్టు ఏ గ్రూపుకు ఎన్ని మార్కులు వచ్చినాయో ఆల్రెడీ నోట్ చేయాలి. తర్వాత బెస్ట్ గ్రూప్స్కు ఎంకరేజ్మెంట్, చిన్న చిన్న ప్రైజులు ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. దీనివల్ల కొంత కాన్వర్జేషనల్ స్టైల్ పెరుగుతుంది, ఫ్రెండ్లీ స్పీకింగ్, ఇన్ఫార్మల్ చాటింగ్ అనేటువంటి ఇంప్రూవ్ కావడానికి అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఓకేనా?
1: ఓకే సార్. ఇందులో 5వ పద్ధతి కన్వర్జేషన్ గురించి కూడా చెప్పండి.
0: అంటే సంభాషణ, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సంభాషణ చేయవచ్చు, లేదా 2-3 వ్యక్తులు సంభాషణ చేయవచ్చు. అయితే దీనికి కూడా వారంలో ఒక రోజును కేటాయించి కాన్వర్జేషన్ కోసం మనం ఏం చేయాలంటే, ముందుగానే రికార్డెడ్ ప్రీ రికార్డెడ్ సిడీని వినిపించాలి స్టూడెంట్స్కి. చిన్న కాన్వర్జేషన్, 2 మెంబర్స్ ఉండేటువంటి కాన్వర్జేషన్స్ మనకు ఆడియో వీడియో సిడీలు దొరుకుతాయి. సెలెక్టెడ్ ఆడియో సిడీ కానీ వీడియో సిడీ నుండి కానీ, అంటే దానికి ప్రింటెడ్ టెక్స్ట్ కూడా స్టూడెంట్స్కు సప్లై చేయాలి. ముందుగా 3-4 సార్లు వినిపించాలి ఒక కాన్వర్జేషన్ను. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఒక్కొక్క కాన్వర్జేషన్ను 2-3 ఇప్పుడు ఒక కాన్వర్జేషన్లో 2 ఉన్నారనుకో, 2 ఇద్దరిని మనం ఇన్వైట్ చేయాలి వేదిక మీదకి. ఆ 2 ప్రింటెడ్ టెక్స్ట్ చూసుకుంటూ ఆ డైలాగులు ఉచ్చరించాలి. అది సంభాషణ. అంటే ఎట్లా ఉచ్చరిస్తారు, ఆల్రెడీ విన్నర్గా ఆ సంభాషణను ప్రీ రికార్డెడ్ సిడీలో వినడం జరిగింది. ఒక్కసారి కాదు, 4-5 సార్లు వినిపించాలి, వాళ్ళకు ప్రాక్టీస్ అవుతుంది కదా. విన్న తర్వాత ఇప్పుడు స్టేజ్ మీద వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, 2 లేదా కాన్వర్జేషన్లో 3 పాత్రలు ఉంటే 3 వచ్చి ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క కాన్వర్జేషన్కు సంబంధించినటువంటి, ఇప్పుడు 2 ఉన్నారనుకోండి, 2 కాన్వర్జేషన్ ప్రజెంట్ చేసిన తర్వాత ఆ 2 యొక్క కాన్వర్జేషన్ ఎలా ఉన్నది ఎన్ని మార్కులు, 100కి ఎన్ని మార్కులు వచ్చాయో వాళ్ళ పేర్ల ప్రకారం మార్క్స్ పోస్ట్ చేయాలి మార్క్స్ రిజిస్టర్లో. ఆ తర్వాత మరో ఇద్దరు, ఆ తర్వాత నెక్స్ట్ 2, ఆ తర్వాత నెక్స్ట్ 2, ఇలాగా ఒక్కొక్క కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత మార్క్స్ పోస్టింగ్ చేయాలి. అందరూ కాన్వర్జేషన్స్ ప్రజెంట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ప్రొనన్సియేషన్లో దొర్లిన తప్పులు కానీ, లేకపోతే భయంతో కొందరు సరిగ్గా కన్వర్జేషన్ చేయలేకపోయారా, ఇవన్నీ తప్పప్పులను మనము అందరికి సమ్అప్ చేసి కరెక్ట్ పద్ధతులు ఏమిటి, డైలాగింగ్ అనేది ఎలా ఉండాలి, డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఎలా మనం ఇంక్లూడ్ చేయాలి, ఎటువంటి ఎక్స్ప్రెషన్స్, అంటే సారోఫుల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఫ్రెండ్లీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎలా వ్యక్తపరిస్తే కాన్వర్జేషన్ బాగుంటుంది, వినేవాళ్లకు బాగుంటుంది, మనకు కూడా ప్రొనన్సియేషన్ స్టైల్ అనేది డెవలప్ అవుతుంది కదా. కాబట్టి ఇట్లాగా కాన్వర్జేషన్ స్టైల్ను డెవలప్ చేసుకోవడానికి తగిన సూచనలు వాళ్లకు ఇచ్చినట్లయితే నెక్స్ట్ కాన్వర్జేషన్లో ఎలా ఇంప్రూవ్ అవుతారు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ కాన్వర్జేషన్లో ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు, ఇలాగా కాన్వర్జేషన్స్ రిపీట్ అవుతున్న కొద్దీ వాళ్ళ యొక్క ఎబిలిటీలో ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది. సో దీనికోసం మనము వాళ్ళను బాగా ప్రోత్సహించి వాళ్ళలో ఉన్నటువంటి బిడియాన్ని, షైనెస్ను తొలగించడానికి, స్టేజ్ ఫియర్ను కూడా తొలగించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకేనా?
1: ఓకే సార్.
0: ఎంతవరకు అయితే స్టూడెంట్స్ స్పీకింగ్ అనే ప్రక్రియను ప్రారంభించరో, అంటే ఎంతవరకు అయితే వారు నోరు తెరిచి మాట్లాడడాన్ని ప్రాక్టీస్ చెయ్యరో, అంతవరకు ఇంగ్లీష్ స్పీకింగ్ అనేది వారికి రాదు. వాళ్ళు తప్పులో ఒప్పులో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులను మన టీచర్స్ కల్పించాలి, ఒక ఇనిషియేటివ్ సక్రమంగా మనం తీసుకోవాలి. అయితే స్పోకెన్ ఇంగ్లీష్ ఒకేసారి రావాలంటే రాదు. మెల్లమెల్లగా భయాన్ని వదిలి వాక్యాలను ఫ్రేమ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ కంటిన్యూగా ప్రాక్టీస్లో ఉంటే అటువంటి స్టూడెంట్స్కి బ్రోకెన్ ఇంగ్లీష్ ఫస్ట్ వస్తుంది, తర్వాత అదే స్పోకెన్ ఇంగ్లీష్గా మారిపోతుంది. కాబట్టి తప్పులు పోతాయి, వ్యాకరణ దోషాలు పోతాయి అనేటువంటి భయాన్ని విద్యార్థుల నుండి మనం తొలగించగలిగితే ప్రతి విద్యార్థి ముందుకొచ్చి డేర్గా ఇంగ్లీష్ స్పీకింగ్ను ప్రాక్టీస్ చేస్తాడు, కంటిన్యూ చేస్తాడు, మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి వీలవుతుంది.
2: మధు, ఇంతటితో ప్రాక్టీస్ స్కిల్స్లో 2వ యూనిట్ అయినటువంటి స్పీకింగ్ అనేది సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ క్లాసులో కలుసుకుందామా?
1: థ్యాంక్ యూ సార్.
2: యు ఆర్ వెల్కమ్ మధు.
3: ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బొడగం మధుబాబు సంభాషణలు 18వ భాగంలో స్పీకింగ్ స్కిల్స్ గురించి 2వ సంభాషణ విన్నారు.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని చాలా వాటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్న ఆ కార్యక్రమాన్ని మీ వాళ్లకు వినిపించాలి అనుకున్న మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం లో అందుబాటులో ఉంటాయి. వినండి, వినిపించండి, లైక్ చేయండి, కార్యక్రమాన్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
3: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ముచ్చట కళల్లో రాణించాలంటే ఇష్టం కావాలి.

0: టీచర్, కూచిపూడి నాట్య కళాకారిణి ఎస్ అనీలతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఇప్పుడు ఇందాం.
1: అనిల్ గారు నమస్తే.
2: నమస్కారం అండి.
1: మీరు 20 సంవత్సరాలుగా ఒక స్కూల్ టీచర్ గా పనిచేస్తూ పిల్లలకు డాన్స్ నేర్పడం, పిల్లలకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ నేర్పడం ఇది ఉద్యోగ ధర్మంగా చేస్తున్నారు. అది కాకుండా బయట కూడా, రెండు తెలుగు రాష్ట్రాల్లో బయట కూడా అనుకుంటా, చాలా చోట్ల మీరు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నారు పిల్లల కోసం, టీచర్ల కోసం.
2: అవునండి.
1: ఆటా పాట, తర్వాత క్రాఫ్ట్స్ అంటే పనికొచ్చే లాగా వస్తువుని తయారు చేయడం, తర్వాత ఆర్ట్ అని కూడా, పెయింటింగ్ కావచ్చు, తర్వాత డ్రాయింగ్
2: కావచ్చు,
1: ఇవన్నీ కూడా, తర్వాత వ్యర్థ పదార్థాలను వాడుకుంటూ పనికొచ్చే వస్తువుని చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు.
2: అవునండి.
1: ఇవన్నీ చేస్తున్న తరుణంలో అసలు మీ చిన్నప్పటికి ఇప్పటికి మీరు పోల్చుకుంటే ఎటువంటి తేడాలు వచ్చాయి పిల్లలు నేర్చుకోవడంలో? అంటే చదువులు అంటే చదువుల తీరు ఒక రకంగా మారిపోయింది. మొదటి కంటే బండగా చదివించడం, పిల్లల్ని బలవంతంగా చదివించడం ఈ పరిస్థితి సమాజంలో బాగా పెరిగింది. ఈ మధ్య దానికి సవరణలు చేయాలి, కొద్దిగా తగ్గించాలి అని అనుకుంటున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ పని తీరు కొద్దిగా వేరుగా ఉంది ఈ విషయంలో, కానీ మీ చిన్నప్పటితో పోల్చుకుంటే ఇవాళ పిల్లల పరిస్థితి చూస్తే మీకేమనిపిస్తుంది?
2: నా చిన్ననాటికి ఇప్పటికి పరిస్థితుల్లో తేడా ఏంటంటే అండి, మాకప్పుడు చేయాలన్న కోరిక ఎక్కువ, కానీ ఆ వస్తువులు సమకూరిన మాకు ఎటువంటి ఒక గమ్ కూడా మేము కొనుక్కునే పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కాదు. 5-5 పిల్లల మేము అమ్మ నాన్నలకి అలా. ఇప్పుడు పేరెంట్స్ కి 1 చైల్డ్ 2 చైల్డ్రన్స్ ఉంటున్నారు. అప్పుడు మేము అలా డబ్బులు లేక మేము గమ్ కొనుక్కునే పరిస్థితుల్లో కూడా, అంటే పేరెంట్స్ ని అడిగేవాళ్ళం కాదు, అడిగి ఉంటే ఇప్పించేవాళ్ళేమో, అలా ఉండి ఆ పరిస్థితుల్లో వ్యర్థాలను చూసి అందమైన ఐటమ్స్ తయారు చేయాలి, మంచి ఫ్లవర్ వాస్ చేయాలి, పెన్ బాక్స్ చేసుకోవాలి, పెన్ స్టాండ్స్ చేసుకోవాలి, బ్యాంగిల్ బాక్స్ చేసుకోవాలి, అది వ్యర్థాలతో. ఇప్పుడు ఏమైందంటే పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని ఎక్కువ ప్యాంపరింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ అంటే డబ్బులు, నేను చాలా ఖర్చు పెట్టి చాలా మెటీరియల్ ఇప్పించేస్తే మా పిల్లలు చాలా తెలివిమంతులు అవుతారు అనుకుంటున్నారు. కానీ అలా ఇప్పించడం వల్ల వాళ్ళ సృజనాత్మకత, క్రియేటివిటీ వేస్ట్, వ్యర్థాలతో చేయాలి అది పోయింది. వాళ్ళకి ఎక్కువ మెటీరియల్ ఉండేసరికి ఆ మెటీరియల్ ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం కాదు, వృధా చేయడం అనేది వాళ్ళు నేర్చుకున్నారు.
1: అసలు ఈ పరిస్థితి మధ్యతరగతి తర్వాత ఎగువ మధ్యతరగతి వీళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది, కానీ
2: లేదండి,
1: ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాగే
2: లేదు. అసలు పేరెంట్స్ దగ్గర వాళ్ళ స్తోమతకు మించి పిల్లల అవసరాలు తీరుస్తున్నారండి. మేం పెరిగినట్టుగా మా పిల్లలు పెరగద్దు, ఏ మాత్రం వాళ్ళకి తక్కువ చేయకూడదు అన్న అభిప్రాయం పేరెంట్స్ బ్రెయిన్ లో ఉండడం వల్ల వాళ్ళు ఒక స్థాయికి మించి వాళ్ళని ఎక్కువగా ప్యాంపరింగ్ చేయడం వల్ల పిల్లలు పాడవుతున్నారు. ఇది పేరెంట్స్ గ్రహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఎప్పుడు కొత్త పెన్ కొనుక్కునే వాళ్ళం కాదండి. పెన్ ఒకసారి ఇప్పించారంటే రిఫిల్, నాన్న దగ్గరికి వెళ్ళి రిఫిల్ మార్చుకోవడం. ఈ రోజుల్లో ఎవరైనా రిఫిల్ అసలు రిఫిల్ అంటే కూడా వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. అలా
1: బాగుందండి. దానికి కారణం తల్లిదండ్రులే కాకుండా చుట్టూ ఉన్న మార్కెట్ వగరా ఈ పరిస్థితులు కూడా కారణం చెప్పుకోవాలి. అలా వస్తువులు దొరకటం ఇది కూడా కారణం, తల్లిదండ్రుల బాధ్యత కూడా, తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందన్నది నిజమే. సరే, మీరు చిన్నప్పుడు ఎట్లా ఈ దిశ వైపు, మామూలు చదువులు కాకుండా ఈ రకరకాల వస్తువులు తయారు చేయడం, బొమ్మలు గీయడం, ఆటలు పాటలు, నృత్యము వీటన్నిటి వైపు ఎట్లా వెళ్లారో క్లుప్తంగా చెప్పండి.
2: నేను హైదరాబాద్ లో అలియాబాద్ లో ఉన్న శారదా స్కూల్లో చదువుకున్నానండి. అక్కడ ఏంటంటే SUPW అని ఒక టీచర్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వ్యర్థాలతో చేయండి, మాకు మెయిన్ SUPW సోషల్ యూస్ఫుల్ ప్రాజెక్ట్ వర్క్, ప్రొడక్టివ్ వర్క్. ఒకే ఐటమ్ ఏదన్నా ఇప్పుడు చేతి కుట్లు కుట్టడము, అల్లికలు అండ్ డిఫరెంట్ పువ్వులు డిజైన్లు, పెయింటింగ్ వేయడం అవన్నీ నేర్పించేవాళ్ళు. అప్పుడు మా గురువు గారు ఏం చేశారంటే న్యూస్ పేపర్ని టేర్ చేసి ఒక బౌల్ లాగా చేయడము, నానబెట్టి చేయడం నేర్పించారు. నాకు అది స్టార్టింగ్, నేను చిన్న వయసులో కప్సస చేశానండి. న్యూస్ పేపర్ అంతా టేర్ చేసి దాన్ని వేరే ప్లేట్ మీద దాన్ని అమర్చుతూ దాన్ని, అంటే కలర్ పేపర్ ని కూడా ఓల్డ్ మన బుక్ కవరింగ్ ఉంటుంది కదా ఆ పేపర్ ని యూజ్ చేస్తూ వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ లో కప్ససర్ చేశాను. అది ఇంత అందంగా, నిజంగా కప్ససర్ అందంగా ఉంది కదా అని పిల్లలు ఆడుకునే, అప్పుడు పిల్లలు పావులు అనేవాళ్ళు కదా, ఇప్పుడు గిన్నెలు అలా మన కిచెన్ ఐటమ్స్ అన్ని, అలా కంప్లీట్ సెట్ ఆఫ్ పిల్లలు ఆడుకునే బొమ్మలంతా నేను పేపర్ తో తయారు చేశాను. అది చాలా సరదాగా అనిపించింది. అలా ఇంకా ఆర్ట్ పైన నాకు ఇష్టం, ఆర్ట్ పైన నేను బాగా చేస్తాను. బహుమతులు పొందడం వల్ల టీచర్స్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, కాంపిటీషన్స్ పంపించేవాళ్ళు, బహుమతులు
1: తెచ్చుకునేవాళ్ళు.
2: అమ్మ కళ డ్రాయింగ్ నేర్చుకుంది, నాన్న దగ్గర నేర్చుకున్నాను, మా గురువు గారు కూడా నాన్నే. కానీ నేను అమ్మని ఇప్పుడు ఇప్పటికీ గమనిస్తూ ఉంటాను, నాన్నగారు ఇప్పుడు లేరు. అమ్మగారిని గమనిస్తూ ఉంటుంటే ఆహా, ఈ ఆర్ట్ అంతా నాకు అమ్మకి, అంటే భయపడితే అమ్మకున్న ఆర్టే మాలో ఉంది, డ్రాయింగ్ నేర్పించింది నా.

0: పెళ్ళైనప్పటికీ ఈ ఆర్ట్ మాలో ఉంది అంటే అమ్మ నుండి వచ్చింది అని నాకు ఎప్పుడు అమ్మని చూసినా నాకు అవగాహన మీన్స్ ఆలోచన అనిపిస్తుంది.
1: చిన్నప్పటి నుంచే వస్తువులు చేయటం, బొమ్మలు గీయడం, ఈ అలవాటు మీకు వచ్చేసింది. దీంట్లో మీకు ప్రతిభ ఉందని అందరికి అర్థమైంది, మీకు కూడా అర్థమైంది.
0: అవునండి,
1: నేను ఇందులో బాగా చేయగలను. డాన్స్, నాట్యం, నృత్యం వైపు ఎప్పుడు వెళ్ళారు?
0: నృత్యం వైపు నేను 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, 7వ తరగతిలో బోర్డ్ ఎగ్జామ్ ఉండేది కదా, అప్పుడు డాన్స్ వద్దని నాన్నమ్మ అనిపించేశారు. 3rd క్లాస్ లో నిర్మల ప్రభాకర్ దగ్గర నేను భరతనాట్యం నేర్చుకున్నాను. అక్కడ నా స్నేహితురాలు శ్రీవల్లి, ఆ అమ్మాయి మా ఇంటి దగ్గరలో ఉండే గుడి పంతులు వాళ్ళ కూతురు, తను భరతనాట్యం డాన్స్ నేర్చుకోవడానికి వెళ్లేటప్పుడు నేను ప్రాణ స్నేహితురాలిని కాబట్టి నన్ను కూడా తోడు తీసుకెళ్లేది. అలా నృత్యంలో కాలు పెట్టినా నేను అంచెలంచెలుగా. 7th వరకు భరతనాట్యం నేర్చుకున్న తర్వాత చింత ఆదినారాయణ శర్మ గారు దగ్గర నేను కూచిపూడి నేర్చుకోవడం మొదలు పెట్టాను. 6th టు ఇంకా మ్యారేజ్ అప్పటి వరకు ఇప్పటికీ కూడా నేను నాకు తెలియని విషయాలు గురువుల దగ్గర నేర్చుకుంటూ నా స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటాను.
1: మీరు 5-6 రకాల పనులు చేస్తున్నారు, వీటిలో మీకు ఏది ఎక్కువ ఆసక్తికరమైనది, లేక వీటన్నిటి మధ్య ఏమి ఏదైనా పరస్పర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుందా, ఎట్లా చేయగలుగుతున్నారు మీరు?
0: అవునండి, మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఏ పని చేయాలన్నా, అంటే ఒక డాన్స్ టీచర్ గా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను స్కూల్ టీచర్ గా చేశాక ఈ అకాడమీ నడపడం కానీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించడం కానీ టైలరింగ్ నేర్పించడం ఇదంతా ఎలా కుదురుతుందని ఈ మీరు అడిగినట్టుగా చాలా మంది నన్ను అడిగారు.
1: అకాడమీ అంటే స్కూల్ బయట?
0: స్కూల్ బయట నా సొంత, నా పేరు అనిల కదా, అనిల ఆర్ట్స్ అకాడమీ పేరు మీద నేను పెట్టాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కళలలో ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. నేను మెయిన్ ఇన్ని రకాలుగా చేయగలుగుతున్నానంటే సరదాగా ఇష్టంగా చేస్తాను ఏ పని చేసినా. డాన్స్ చేసినప్పటికీ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను, పిల్లలతో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసిన పిల్లలతో కలిసిపోతాను. ఆ మనస్తత్వం నాకు దేవుడిచ్చిన వరము, అందుకనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను.
1: చాలా విలువైన విషయం మాట చెప్పారు. ఇప్పుడు మీరు బయట వర్క్షాప్ చేస్తుంటారు కదా?
0: అవునండి.
1: మీ స్కూల్లో పనిచేయడం, మీ సొంత అకాడమీ నడుపుకోవడం, ఈ రెండు కాకుండా హైదరాబాద్ లోను హైదరాబాద్ బయట కూడా మిమ్మల్ని అనేక చోట్లలో పిలుస్తుంటారు. ఎటువంటి వర్క్షాప్ కోసం మిమ్మల్ని ఎక్కువ పిలుస్తుంటారు? మీకు ఎటువంటి వర్క్షాప్స్ చేయడం ఇష్టం?
0: నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్షాప్స్ చేయడానికి చాలా రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాను. సంవత్సరానికి మినిమం 8 మంత్స్ లో 8 ప్రాజెక్ట్స్ అయితే చేస్తాను. అయితే ఏంటంటే ఇక్కడ వ్యర్థ పదార్థాలు, నేను పిల్లలకు నేను నేర్పించేది అదే, మీకు మీ పేరెంట్స్ ఇప్పించిన మెటీరియల్ వేస్ట్ చేయకూడదు. మీరు ఒక వస్తువు చేసినప్పుడు మిగిలిన వస్తువులను కూడా మీరు వాల్యూ ఇవ్వాలి, దాన్ని రీయూజ్ చేయాలి. అండ్ పిల్లలతో ఆడుకుంటూ సరదాగా తక్కువ సమయంలో అందమైన బొమ్మలు చేయడం ఎలా, వాళ్ళ స్నేహితుల బర్త్డేస్ కి గిఫ్ట్స్ డబ్బులు పెట్టి కొనకుండా వీళ్ళు తయారు చేసిన ఐటెం ఇస్తే వాళ్ళలో కనిపించే ఆనందం, ఆ అవగాహన మీరు చూడండి, ప్రయత్నించండి, మీ సృజనాత్మకతని గిఫ్ట్ గా ఇవ్వండి. ఈవెన్ దో గిఫ్ట్ ఆన్వలప్ కవర్ ఉంటుంది కదండి, హ్యాండ్మేడ్ పేపర్ తో చేసిన ఇన్విటేషన్ కార్డ్స్ ని యూజ్ చేయండి. దాంతో మీరు గిఫ్ట్ ఆన్వలప్ కవర్ చేసి పెడితే మీ అమ్మగారు డబ్బులు బహుమతిగా ఇచ్చినప్పుడు కవర్ మా అమ్మాయే చేసింది అని చాలా సరదాగా చెప్పుకుంటారు. సో అలా వ్యర్థాలతో చెయ్యండి అని అలా ఎప్పుడు చెప్తూ ఉంటానండి.
1: ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సంగతి ఇలా ఉండగా మీరు పిల్లలతో నృత్యాలు చేస్తూ, అవి జానపద నృత్యాలు కావచ్చు, మీరు నేర్చుకున్న శాస్త్రీయ పద్ధతి నృత్యాలు, మీరు భరతనాట్యం, కూచిపూడి రెండు నేర్చుకున్నారా?
0: అండి, ఫోక్ కూడా నేర్చుకున్నాను, అభిమన్యు సార్ దగ్గర నేర్చుకున్నాను.
1: రకరకాల జానపద శైలి నృత్యాలు కూడా నేర్చుకున్నారు. ఇవి పిల్లలకు నేర్పుతూ వందలాది వేలాది మంది పిల్లలతో ఆ కార్యక్రమాలు ఒకేసారి అంతమంది డాన్స్ చేసేలా చేస్తూ మీరు కొన్ని రికార్డులు కూడా నెలకొల్పారు కదా, చెప్పండి అసలు ఈ రికార్డులు నెలకొల్పే గొడవ ఏమిటి, ఇది ఎందుకు చెయ్యాలి, రికార్డులు అంత అవసరమా, గిన్నెస్ బుక్ లోకి ఎక్కడ అంత అవసరమా? అంటే ఇవాళ చాలా మంది పోటీ పడుతున్నారు కాబట్టి మిమ్మల్ని సరదాగా అడుగుతున్నాం.
0: ఈ వరల్డ్ రికార్డ్ సాధించడం అనేది ఒక సరదా అండి. ఆ సరదా ఏంటంటే అందులో మనకి ఏదైనా సాధించాలి, పట్టుదలతో సాధించాలి అంటే ఒక వరల్డ్ రికార్డ్ కాన్సెప్ట్ పెట్టుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ చేశానండి, స్టార్టింగ్ లో ఏం చేశాను, 10 మంది పిల్లలు 10 రాష్ట్రాల నృత్యాలు, ఫోక్ డాన్సెస్, నాన్ స్టాప్ 100 నిమిషాలు, 100 డ్రెస్సులు మారుస్తాం. అది చాలా కష్టమని మాకు తెలుసు. ఒక అమ్మాయి 8 నిమిషాల్లో డాన్స్ చేయడము, 2 నిమిషాల్లో డ్రెస్ చేంజ్ చేయడము, ఆ 2 నిమిషాలలో ఆ నృత్యానికి సంబంధించిన కేరళ ఓనం, అక్కడ కల్చర్ ప్రొజెక్టర్ లో స్క్రీన్ టైమర్ పెట్టేసి ఆ స్క్రీన్ పైకి వెళ్ళిపోయేలోపు ఆ 10 మంది పిల్లలు డ్రెస్ మార్చుకున్న పంజాబ్ బాంగ్లా, అది మళ్ళీ స్క్రీన్ లావణి మహారాష్ట్ర కోసం చెప్పగానే లావణి డ్రెస్ చేంజ్, అలా 100 నిమిషాలలో 10 మంది పిల్లలు 100 డ్రెస్సులు మార్చారు. ఆ రోజు నేను 7 వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను. అలా ఏంటంటే చెయ్యలేనిది కష్టం అనుకున్నది ఇష్టంగా చేయాలని ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, అలా టఫ్ వర్క్స్ అనేది నేను చూస్ చేసుకుంటాను సార్. అలా జడకో

0: కోలాటం కూడా ఉంటుంది కదా, జడ కోలాటం చేయడం నేను ఎప్పుడు చేయలేదు, కానీ నేను ఇలా చూసాను అనమాట, యూట్యూబ్ లో చూసాను జడకోలాటం బాగుంది జానపద కళలు అలా అభ్యసించేటప్పుడు జడకోలాటం చాలా బాగుంది అని కూచిపూడి నృత్యంలో జడకోలాటం చేశాను. అంటే నేను అది ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదు, ఐడియా ఎలా చేస్తే తల పైకి లేపకుండా జడ వేయచ్చు, జడ విప్పుతూ డాన్స్ చేయొచ్చు, అలా చూస్తూ అంటే చేయడం కష్టమైనదే నేను చూస్ చేసుకుంటాను, దాన్ని ఈజీగా చేస్తూ సరదాగా అది ఎలా చేస్తే అది పాజిబుల్ అవుతుంది అని ప్లాన్ చేసుకుని చేసి వరల్డ్ రికార్డ్ సాధించడానికి సరదాగా పెట్టుకున్నాను సార్.
1: కష్టమైన పనులకు
0: ఇష్టంగా చేయాలి,
1: ఇష్టంగా చేయాలి, వాటిని చేయడానికి వీలైన పద్ధతుల్ని, అవి వీలైనంత సులభంగా చేసే పద్ధతుల్ని కూడా కనిపెట్టొచ్చు అన్నది మీ వాదన. బాగుంది. 1000 మంది పిల్లలతో ఏదో కార్యక్రమం చేశారట మీరు?
0: అవును సార్, నేను లలిత కళా తోరణంలో ఈ ప్రోగ్రామ్ చొక్కాపు వెంకటరమణ సార్ బాబాయ్ అని పిలుస్తాను, తన సలహా మేరకు నేను ఈ ప్రోగ్రామ్ చేశాను. 1000 మంది స్టూడెంట్స్ అంటే అప్పుడు నాకు 1000 మంది స్టూడెంట్స్ లేకుండా సార్ ఆలోచన, నేను దానికంటే ముందు ఫోక్ ఇండియా 10 చేశాను సార్, 100 డ్రెస్సులు మారుస్తూ. ఆ ప్రోగ్రామ్ కు వచ్చిన చీఫ్ గెస్ట్ వాళ్ళంతా చూసి అమ్మాయి చాలా కష్టపడింది, చాలా ఆర్ట్ ఉంది అమ్మాయిలో అని ఢిల్లీ తెలుగు అకాడమీ వాళ్ళు, మేము స్పాన్సర్ చేస్తాము 1000 మందితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేస్తారా అంటే బాబాయ్ గారు చెప్పారు అమ్మాయి ఖచ్చితంగా చేయగలదని. అప్పుడు నేను 25 స్కూల్స్ ఆడపిల్లల్ని తీసుకుని ఉచితంగా డాన్స్ నేర్పించి 10 రాష్ట్రాలకు సంబంధించిన డాన్స్ ని 25 స్కూల్లో ఆడపిల్లలకి ఉచితంగా, హై స్కూల్ పిల్లల్ని మాత్రమే తీసుకున్నాను, 3 నెలల వ్యవధిలో ఈ డాన్స్ నేర్పించి 1000 మంది స్టూడెంట్స్ నాన్ స్టాప్ 100 మినిట్స్ కేరళ పంజాబ్ అలా 10 స్టేట్ డాన్సెస్ చేపించి నేను ఆ రోజు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను.
1: బాగుంది. మరి ఇలాంటి రికార్డులు గానీ ఇంకా కొత్త దిశల్లో గానీ ఏమైనా పని చేయాలని అనుకుంటున్నారా మీరు?
0: అలా చేయాలనుకుంటూ ఉంటాను సార్, ఎప్పుడు నా ఆలోచన అదే ఉంటుంది, ఎవ్రీ టైం నేను ఎప్పుడు ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా నేర్చుకుంటారు, ఈ రోజుల్లో పిల్లలు ఇష్టపడేది ఏంటి, వాళ్ళ రుచులని ఆలోచించి అలా మనసులో పెట్టుకుని నేను డిజైన్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా ఒక కొత్త కాన్సెప్ట్ ప్లాన్ చేశాను, 28 స్టేట్ డాన్సెస్, 28 మంది పిల్లలు నాన్ స్టాప్ 28 నిమిషాలు చొప్పున అలా 28 స్టేట్ డాన్సెస్ చేయాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను.
1: అంటే ఒక్కొక్క నృత్యం 28 నిమిషాల పాట,
0: అంటే 2 నిమిషాల 8 సెకండ్ల చొప్పున అన్ని 28 నంబర్ టాలీ అయ్యేలాగా కాన్సెప్ట్ డిజైన్ చేసుకుని దానిపైన కొత్తగా వరల్డ్ రికార్డ్ చేయాలి అనే ఆలోచనలో ఉంది, తప్పకుండా చేయిస్తాను.
1: చివరగా ఒకటి, మన సమాజంలో ఉండే లింగ వివక్ష ఇంకా చాలా ఉంది, అబ్బాయిల్ని అమ్మాయిల్ని పెంచడంలో తేడాలు చాలా ఉన్నాయి, అమ్మాయిలు ఎలా ఉండాలి అని అబ్బాయిలు అనుకోవడం లేదా అబ్బాయిలు ఎలా ఉండాలని అమ్మాయిలు అనుకోవడం, దీంట్లో ఉండే సమస్యలు వీటన్నిటినీ కూడా మీ శిక్షణ పద్ధతుల్లో లేక మీరు అధ్యాపకులకు చేసే ఈ కార్యశాలలు వర్క్షాప్స్ లో కూడా ఈ సమస్యను మీరు చాలా చోట్ల ఎదుర్కొంటూ ఉంటారు కదా?
0: అవునండి.
1: ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, చిన్న చిన్న ఒకటి 2 ఉదాహరణలు చెప్పండి, వాటికి మీరు ఎట్లాంటి పరిష్కారాలు లేక ఎటువంటి సమాధానాలు తీస్తూ ఉంటారు, ఎలా చెప్తూ ఉంటారు పిల్లలకి లేక పెద్దలకి?
0: ఈ సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలు అని చూడడం ఇప్పటికి మారలేదండి, ప్రతి పేరెంట్ లో ఆ భావం ఇంకా ఉంది, ఆడపిల్లల్ని బయటకు పంపించడానికి అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా భయపడుతున్నారు చాలా, అది అందులో మార్పు రావాలి. అండ్ ఆడపిల్లలు ఇది చేయాలి, మగపిల్లలు ఇది చేయకూడదు, మగపిల్లలు ఇది మాత్రమే చేయాలి, ఇది ఆడపిల్లలు చేయకూడదు అలాంటివి కాకుండా ప్రతి ఒక్కరు ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఉదాహరణకు నేను చెప్తాను, నన్ను మా హస్బెండ్ ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు, డాన్స్ నేర్పించు, డ్రాయింగ్ నేర్పించు, నేను ఇప్పటికే ఈ పొజిషన్ లో ఉన్నానంటే ఆఫ్టర్ పెళ్లి తర్వాత అవకాశం ఇచ్చారంటే వద్దు అనే హస్బెండ్స్ అర్థం చేసుకుని వాళ్ళ వైఫ్స్, నేను చెప్తున్నాను ఎందుకంటే వైఫ్స్ ని అర్థం చేసుకుని వాళ్ళ కళని 4 గోడల మధ్యలో బందీ అవ్వకుండా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయడం వల్ల నాలాంటి గురువులు చాలా మంది పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆడపిల్లల్లో కూడా బాయ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సిలబస్ లో బేసిక్ స్టిచెస్ అని నేర్పిస్తాము, గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ ప్రకారంగా. బాయ్స్ అడుగుతారు బేసిక్ స్టిచెస్ మేమేం చేయాలండి అని, అదే వాళ్ళకి కుట్టు పని. బేసిక్ స్టిచెస్ అంటే బటన్ లూప్, హుక్ లూప్, హెమ్మింగ్, అట్లీస్ట్ ఒక 5 స్టిచెస్, అది ఆడపిల్లలకి మగపిల్లలకి ఉపయోగపడే స్టిచెస్. గర్ల్స్ కుడతారు, నేర్చుకుంటారు చాలా సరదాగా ఎంబ్రాయిడరీ అవన్నీ. బాయ్స్ కి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, సెపరేట్ సిలబస్ ఉండదు. అక్కడ బాయ్స్ కి కూడా నేను చెప్తాను, నువ్వు MS చేసినా నీ బటన్ ఊడిపోతే నువ్వే కుట్టుకోవాలి నాన్న,

0: అమెరికాలో ఉంటావు, నీ బట్టను ఊడిపోయిందంటే ఇక్కడ టైలర్ షాప్ పోయి కుట్టమని చెప్పావు. ఇది నేర్చుకోవడం వల్ల నీ వర్క్ నువ్వు చేసుకోగలవు. ఒక రోజు నేను నీకు గుర్తొస్తాను, నేర్చుకో అని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్ చేసి నేర్పిస్తాను. వాళ్ళు సెటిల్ అయ్యాక నా దగ్గరకు వచ్చి చెప్తారు, దీదీ మీరు చెప్పారు కదా, నిజంగా నాకు యూజ్ వచ్చింది, నిజంగా మీరు నాకు గుర్తొచ్చారని. అప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఆడ మొగ అని చెప్పకుండా వంటలతో పాటు ప్రతి ఒక్కటి ఇద్దరికి నేర్పించడం వల్ల అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ముందు ముందు అది పేరెంట్స్ గ్రహించాలి.
1: బాగుందండి అనిల్ గారు, మీతో మాట్లాడటం చాలా సరదాగా ఉంది. పిల్లలకు వాళ్ళ చదువులే కాకుండా ఈ అదనపు కార్యకలాపాలు, ఏవైతే కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు, సరదాగా పనులు చేయడం, సరదాగా నేర్చుకోవడం, సరదాగా ఆటపాటలు, సరదాగా క్రాఫ్ట్స్, కుట్టు పని, వంట పని, ఇవన్నీ కూడా నేర్పడం చాలా అవసరం. ఆ పనిని సరిగ్గా చెప్పే వాళ్ళు ఉంటే చాలా సరదాగా ఆనందంగా పిల్లలకు చెప్పవచ్చు అని మీతో మాట్లాడుతూ ఉంటే నాకు మా శ్రోతలకు కూడా అర్థమై ఉంటుంది. చాలా ధన్యవాదాలు, చాలా విలువైన విషయాలు మాట్లాడుకోగలిగాం మనం. నమస్కారం.
0: నమస్కారం.
2: ముచ్చట కళల్లో రాణించాలంటే ఇష్టం కావాలి. ఆట టీచర్ కూచిపూడి నాట్య కళాకారిణి అనీలతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట అది.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
5: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
6: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
7: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
8: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
2: శ్రోతలు, ఇవి ఈయలటి అంబటాల సంగతులు. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో పొద్దుగల 7:15 పిల్లల కోసం పుస్తకాలు, వ్యాసాలు, బాల సాహిత్య రచయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఉంటుంది. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇంతటితో ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తోంది. మరికొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్, 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం

0: సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 28వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గురించి విశేషాలు. మొదటి భాగం రచన పఠనం ఎస్ రాజవర్ధన్.
1: పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ పేరు వినగానే మార్ధవమైన కంఠం నుండి జాలువారే మీరా భజనలు గుర్తుకు వస్తాయి. మీరా భజనలను బందిషులుగా గానం చేస్తూ ఆ సాహిత్యంలో ఉన్న ఆర్తిని ఎలుగెత్తి చాటుతూ తాదాత్మ్యంతో ఆలాపన చేసే ఓంకార్నాథ్ ఠాకూర్ గానం హిందుస్థానీ సంగీతంతో పరిచయమున్న వాళ్లందరికీ పరిచితమే. పండిత్జీ గానంలో కిరాణా ఘరానాకు కౌస్తుభమణిగా కీర్తిగడించిన ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ కంఠంతో అక్కడక్కడా పోలికలు కనబడతాయి. కాని పండిత్జీ ఘరానా గ్వాలియర్ ఘరానా. ఘరానా సంప్రదాయాలకు మూలమైన ఘరానా తొలి ఘరానా కూడా గ్వాలియర్ ఘరానాని. గ్వాలియర్ ఘరానాకు చెందిన బాలకృష్ణ బువా ఇచల్ కరంజీకర్ పట్ట శిష్యుడు పండిత్ విడి పలుస్కర్ గా ప్రసిద్ధులైన విష్ణు దిగంబర్ పలుస్కర్. ఈ విడి పలుస్కర్ శాస్త్రీయ సంగీతాన్ని జనసామాన్యంలోనికి తీసుకొని రావడానికి అకుంఠిత దీక్షతో పరిశ్రమ చేసిన అపర భగీరథులలో రెండవవారు. శాస్త్రీయ సంగీతాన్ని ఆసక్తిగల ప్రతివారికి అందించాలనే సంకల్పంతో అన్ని ఘరానాల సంగీతాన్ని ఒక్కతాటిపైకి తెచ్చి సంగీతానికి స్వరలిపి అంటే నొటేషన్ తయారు చేసి సిలబస్ను ఏర్పాటు చేసి హిందుస్థానీ సంగీతానికి మహోపకారం చేసిన విష్ణు నారాయణ భాత్కాండే మొదటివారు. విష్ణునామధేయులైన ఈ ఇద్దరు మహనీయులు సంగీతాభిమానులకు ప్రాతస్మరణీయులని ప్రముఖ హిందుస్థానీ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారి అభిప్రాయం. అటువంటి విష్ణు దిగంబర్ పలుస్కర్ పట్ట శిష్యుడే పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. అతని జీవితంలో సింహభాగం బనారస్లో గడిచింది కనుక అక్కడి వాళ్లందరూ అతన్ని పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ అని సగౌరవంగా పిలుచుకునేవారు. తెల్లని సిల్కు జుబ్బా వేసుకుని అలవోకగా కాశ్మీరీ శాలువా భుజంపై నుండి వేలాడుతుండగా నిమ్మపండు రంగు ముఖంపై అనిర్వచనీయమైన తేజస్సు ప్రతిఫలిస్తుండగా తెల్లని వెండి వెంట్రుకలు జులపాల వలె భుజాలమీద జీరాడుతుండగా చుట్టూ నలుగురు శిష్యులు నాలుగు తంబూరాలు మీటుతూ ఝంకారధ్వని తరంగాలను నలువైపులా వెదజల్లుతుండగా తబ్లా హార్మోనియం సారంగీ వాదకులు వినయంగా పండిత్జీ ముఖారవిందాన్ని ప్రశంసాపూర్వకంగా గమనిస్తుండగా సాగే పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ కచేరీ అద్వితీయం అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. మరాఠీ సంప్రదాయబద్ధంగా చెప్పాలంటే వారి గాత్రం అప్రతిమం. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఇంతటి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న పండిత్ ఓంకార్నాథ్జీ బాల్యం ఎన్నో కష్ట నష్టాలను ఒర్చుకున్నది. కొలిమిలో బాగా కాలి పుటం పెట్టిన తర్వాతనే బంగారానికి ఆ మెరుపు వస్తుందంటారు కదా, పండిత్జీ జీవితం కూడా అటువంటిదే అనుకోవాలి. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ తాత మహాశంకర్ ఠాకూర్. ఇతడు చారిత్రక పురుషుడైన నానాసాహెబ్ పీష్వా సైన్యంలో పనిచేసినాడు. పండిత్జీ తండ్రి గౌరీశంకర్ ఠాకూర్ కూడా మిలిటరీలోనే పనిచేసినాడు. కాని అతనికి ఈ సంసారం మీద వ్యామోహం లేకుండే కనుక ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలుతూ ఉండేవాడు. సాంసారిక విషయాలను పట్టించుకునేవాడు కాదు. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్కు ఇద్దరన్నయ్యలు, బాలకృష్ణ ఠాకూర్, రవిశంకర్ ఠాకూర్లు. అక్క పార్వతి, వారి తల్లి జవేర్బా. నానాసాహెబ్ పీష్వా మహారాణి జమునాబాయి సైన్యంలో పనిచేసి గొప్ప పేరు తెచ్చుకున్న గౌరీశంకర్ ఠాకూర్ ఉద్యోగాన్ని వదిలి సన్యాసిగా మారిపోయినాడు. పండిత్ ఓంకార్నాథ్ తండ్రి గౌరీశంకర్ ఠాకూర్ సన్యాసాశ్రమం తీసుకున్న సమయంలో ఓంకార్నాథ్జీ వయస్సు 8 సంవత్సరాలు. గౌరీశంకర్ ఎల్లప్పుడూ ఓంకారనాథంతో ధ్యానం చేస్తూ గడిపేవాడు కనుక తన కుమారునికి ఓంకారనాథ్ అని నామకరణం చేసినాడు. తర్వాత ఓంకారనాథ్ తాను రాసిన సంగీత బద్నిషులను ప్రణవరంగ్ అనే కలం పేరుతో రాయడం గమనించాలి. ఓంకారనాథ్ ఠాకూర్ తండ్రి ఉద్యోగాన్ని వదిలి సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత వారి కుటుంబం అనే నౌక సంసార సాగరంలో చుక్కాని లేకుండా ప్రయాణించడం ప్రారంభించింది. వారి తల్లి ఝవేరీబా ఎంతో కష్టపడుతూ తన చిన్నారి నలుగురు పిల్లలను సాకి పెద్ద చేసే బాధ్యత తలకెత్తుకున్నది. తల్లి కష్టాన్ని చూసిన పండిట్జీ చెలించిపోయేవాడు. చిన్న చిన్న పనులు చేసి రూపాయో రెండో సంపాదించి తల్లి చేతిలో పెట్టేవాడు. అతని కమ్మని కంఠం రామ్లీలా వేషాలకు బాగా సరిపోయేది కనుక రామ్లీలాలో పాల్గొని పాటలు పాడి వచ్చిన డబ్బులను తల్లికిచ్చేవాడు. అంతేగాక నర్మదా నదీ తీరంలో కుటీరాన్ని నిర్మించుకుని ఎల్లవేళలా ప్రణవనాదంతో తాదాత్మ్యం చెందుతూ ఉన్న తండ్రిగారి వద్దకు వెళ్లి సేవలు చేసేవాడు. కుటీరాన్ని కుటీరం చుట్టుపక్కల శుభ్రం చేసేవాడు. తండ్రిగారి అవసరాలను తీర్చేవాడు. ఇక్కడనే తండ్రితో పాటు నాదోపాసన చేసి ఉంటాడు. తల్లిదండ్రుల మీద విపరీతమైన ప్రేమాభిమానాలున్న పండిట్జీకి అతని 14 సంవత్సరాల వయస్సులోనే తండ్రిగారు సిద్ధి పొంది సజీవ సమాధి కావడం అశనిపాతం వంటిదే. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ చదువు 5వ తరగతికే అటకెక్కిపోయింది. దుర్భర దారిద్ర్యంతో తల్లి పడే కష్టాలను చూడలేక తానేమీ చేయలేక ఘర్షణలో జీవితాన్ని నిరాశ నిస్పృహలో గడుపుతూ ఉన్న పండిట్జీని ఒక సువర్ణావకాశం వెతుక్కుంటూ వచ్చింది. పండిట్జీ స్వగ్రామమైన బడోంచుకు చెందిన ఒక ధనికుడైన పార్సీ సేటు షాపూర్జీ మంచిర్జీ డొంగాలి పూనుకొని కమ్మని కంఠం గల ఓంకార్నాథ్జీకి సంగీతం నేర్పించాలనే సత్సంకల్పంతో బొంబాయిలోని పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ సన్నిధిలో సంగీతం నేర్చుకోమని పంపించినాడు. విష్ణు దిగంబర్ పలుస్కర్ అతన్ని పరీక్షించి అతనిలోని ప్రతిభను అంచనా వేసుకుని వెంటనే తన శిష్యునిగా చేర్చుకున్నాడు. పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ వద్ద నిత్య విద్యార్థిగా ఉంటూ గురుకుల పద్ధతిలో సంగీతాన్ని నేర్చుకున్నాడు పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. మిగతా సమయమంతా గ్రంథాలయంలో గడుపుతూ సంగీత శాస్త్రానికి సంబంధించిన అనేక గ్రంథాలను చదివి ఆకలింపు చేసుకోవడమేగాక తమ గురువుగారు తమకు నేర్పుతున్న సంగీతాన్ని గ్రంథాలలో నిక్షిప్తమయ్యున్న సంగీతాన్ని తులనాత్మకంగా ఆలోచించేవాడు పండిట్జీ. విష్ణు దిగంబర్ పలుస్కర్ వద్ద గురుకుల పద్ధతిలో నేర్పే సంగీతం 12 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. కాని పండిత్ ఓంకార్నాథ్ 6 సంవత్సరాలలోనే గ్వాలియర్ సంగీతాన్నంతటినీ సాకల్యంగా నేర్చుకుని గురువుగారిని ఆశ్చర్యంలో ముంచెత్తినాడు. అప్పుడతనికి 20 సంవత్సరాల వయస్సు మాత్రమే. అవిభక్త భారతదేశంలోని వివిధ పట్టణాలలో పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ సంగీత మహావిద్యాలయాలు స్థాపించి సామాన్య ప్రజలకు సంగీతాన్ని అందుబాటులోనికి తీసుకుని వస్తున్న సమయమది. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ సంగీత విద్య పూర్తయింది కనుక అతన్ని లాహోరులోని సంగీత మహావిద్యాలయ ప్రధానాచార్యులుగా నియమించినాడు పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్. 1916వ సంవత్సరం తమ 20 సంవత్సరాల వయస్సులో లాహోర్లోని గంధర్వ సంగీత మహావిద్యాలయ ప్రిన్సిపాల్గా నియమితులైన పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ 18 గంటలు కళాశాలలో పనిచేసేవారు. కళాశాలను క్రమశిక్షణతో నడిపినారు. సంగీత సాధనతో పాటు శాస్త్ర విషయాలను సోదాహరణగా ఉపన్యాస ధోరణి

0: లో బోధించడమనే కొత్త పద్ధతిలో సంగీత పాఠాలను బోధించేవారు పండిత్ ఓంకార్నాథ్. అందువలన అనతి కాలంలోనే అతనికి మంచి ఉపాధ్యాయునిగా పేరు వచ్చింది. 1918 బరోడా మహారాజైన మహారాజా షాజీరావు గైక్వాడ్ ఆ సంగీత కళాశాలను దర్శించి పండిత్జీలోని ప్రతిభను గుర్తించినారు. తత్ఫలితంగా జలంధర్లో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరిగే హరివల్లభ్ సంగీత సమ్మేళనంలో పాల్గొనడానికి పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్కు ఆహ్వానమందింది. అక్కడ పండిత్జీ గానం అనిదంపూర్వకంగా సాగింది. శ్రోతలను మంత్రముగ్ధులను చేసే సంగీతం పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్దని శ్రోతలందరూ ముక్తకంఠంతో ప్రశంసించినారు. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ కీర్తి దేశమంతటా వ్యాపించింది. 1922 సూరత్లోని ధనికుడైన ప్రహ్లాద్ జిందాల్ సుఖరాంజీ భట్ అనే సేట్ తన కుమార్తె ఇందిరాదేవిని పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్కిచ్చి వివాహం జరిపినాడు. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగింది. తర్వాత పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ తన ఉద్యోగానికి స్వస్తి చెప్పి తమ స్వగ్రామమైన బడోంచ్లోను తమ అత్తగారి ఊరైన సూరత్లోను గాంధర్వ నికేతన్ పేరుతో సంగీత విద్యాలయాలు నెలకొల్పి విద్యార్థులకు సంగీతం నేర్పించినాడు. ఒకసారి సూరత్లో వర్షాలు లేక ప్రజలు కరువు బారిన పడి అల్లాడిపోయినారు. అది చూసి చలించిపోయిన పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ సూరత్లోని ఖిలా మైదానంలో మల్హార్ యజ్ఞం చేసినాడు. మల్హార్ రాగాలు వర్ష ఋతు ప్రధానమైన రాగాలు. మేఘ్ మల్హార్, మియా మల్హార్, సుర్ మల్హార్ వంటి రాగాలను ఏకదాటిగా గానం చేయడమే మల్హార్ యజ్ఞం. ఇది జరిగిన 3వ నాడు సూరత్లో కుండపోత వర్షం కురిసిందట. సూరత్కు అల్లుడు కూడా అయిన ఓంకార్నాథ్ ఠాకూర్ స్థాపించిన సంగీత విద్యాలయం అంబాజీ రోడ్డులో ఈనాటికీ నిలిచి ఉన్నది. అంతేగాక పండిత్జీ వర్షం కురిపించినందుకు కృతజ్ఞతగా సూరత్ మున్సిపాలిటీ వారు సూరత్లో పండిత్జీ కాంస్య విగ్రహాన్ని కూడా నెలకొల్పి గౌరవించినారు. 1924 పండిత్జీని నేపాల్ రాజు మహారాజా చంద్ర శంషేర్ జంగ్ బహదూర్ ఆహ్వానించి అతని గానాన్ని విని ఆనందించి తమ రాజాస్థానంలో ఆస్థాన గాయకుడిగా ఉండిపొమ్మని కోరినాడు. కాని ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి భారతదేశానికి తిరిగి వచ్చినాడు పండిత్జీ. అయితే మహారాజా వారు విలువైన కట్న కానుకలతో పాటు కొంత ధనాన్ని కూడా పారితోషికంగా సమర్పించుకొని పండిత్జీని సగౌరవంగా మాతృదేశానికి సాగనంపినాడు. అట్లా వచ్చిన ధనరాశులను పండిత్జీ తమ తల్లికి సమర్పించి కొంతవరకు మాతృరుణాన్ని తీర్చుకున్నాడు. మాతృరుణం తీరేది కాదుగదా. 1930 నేపాల్ రాజు మహారాజా భీమ్ శంషేర్ జంగ్ బహదూర్ కూడా పండిత్జీని నేపాల్ రాజ్యానికి ఆహ్వానించి గౌరవించినాడు. అప్పుడు కూడా ధన కనక వస్తువులను పారితోషికంగా సమర్పించి సగౌరవంగా సాగనంపినాడు మహారాజా భీమ్ శంషేర్ జంగ్ బహదూర్. ఆ ధనాన్ని కూడా పండిత్జీ సొంతానికి ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. వచ్చిన మొత్తాన్ని గురువుగారైన పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ పాదాల వద్ద ఉంచి కొంత గురువు రుణం తీర్చుకున్నాననుకున్నాడు. అదీ తీరేది కాదు. కాని గురువు నుండి, తల్లి నుండి అమూల్యమైన ఆశీస్సులను మాత్రం అందుకున్నాడు పండిత్జీ.
1: పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 28వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గురించి విశేషాలను వినిపించిండ్రు రచయిత ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. సింగిడి సినీ గీతాల హరివిల్లు.

ప్రతి ఉదయం ఒక కొత్త అధ్యాయం. నిన్నటి పొరపాట్లను మర్చిపోవాలి, నేటి అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇయ్యలటి సింగిడి సినిగీతాల హరివిల్లు కార్యక్రమం గిప్పటి నుంచి పదగొట్టేదాకా కొనసాగుతుంది.

శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఫోన్ ద్వారా కాదు, ఉత్తరాల ద్వారా కూడా మీరు వినాలనుకున్న పాటను కోరొచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమయ్యేటి సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో వినిపిస్తాం. మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్

ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001. మరి నిజామాబాద్ ద్వారా ఉత్తరాన్ని పంపిండ్రు మాకోసం సింహరాశి చిత్రం నుంచి. తెలుసా నేస్తమా అనే పాటను వినిపించండి అంటూ కోరిండ్రు ప్రియా ప్రియాని. వేద లాస్య కీర్తన, మరి వీళ్ళందరి కోసం ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు మెచ్చిన పాట, మీ వాళ్లకు నచ్చిన పాట, అందరూ మెచ్చే పాటల్ని వినాలి అనంటే 100.2 FM ద్వారానే. మరి మీరు ఏదైనా ముచ్చట చెప్పాలి అనుకుంటే, ఏదైనా సందేశాన్ని 100.2 FM ద్వారా శ్రోతలకు వినిపించాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. ఇందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2 కోడ్ని జత చేసి 2300081 నంబర్ గానీ 2905081 నంబర్లకు గానీ ఫోన్ చేయండి, ముచ్చట పెట్టండి, నచ్చిన పాటని ఇనుండ్రి.

ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మరో 2 రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. చిన్న పిల్లల కాడికెళ్లి పెద్దోళ్ల దాకా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోతందుకు ఇష్టపడతారు. గత 15 రోజుల నుంచైతే చిన్న చిన్న పిల్లలు గణేష్ చందాల కోసం వస్తున్నారు. అంత ఇష్టం మరి ఈ పండుగ అంటే అందరికీ. మరి గణేష్ మండపాలు కట్టడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఉత్సవాలు నిర్వహించేవాళ్లు. గణేష్ నవరాత్రుల్లో మండపాల నిర్వహణకు భద్రతా నియమాలు పాటించడం చాలా అవసరం. స్థానిక పోలీసు విద్యుత్ అధికారుల నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా ఎలక్ట్రీషియన్ చే వైరింగ్ చేయించి నాణ్యమైన ఎంసీబీ స్విచ్లు వాడాలి. మండపాల్ని గాలి వర్షాలకు తట్టుకునేలా దృఢంగా నిర్మించాలి. రద్దీని నివారించేందుకు రావడానికి వెళ్లడానికి వేర్వేరు దారులు అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి. 24 గంటలు పనిచేసే సీసీటీవీ కెమెరాలు, భక్తులకు సాయపడేందుకు వాలంటీర్లను కేటాయించాలి. సాధ్యమైనంత వరకు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పరిసరాలకు శుభ్రంగా ఉంచాలి. రాత్రి 10 గంటల తర్వాత మైక్లు ఆపేసి శబ్ద కాలుష్యం లేకుండా నిబంధనలను పాటించాలి.

బిడ్డా అంత లేదు, చప్పుడు సరే గట్టిగా చేయమను.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. హలో,
1: హలో,
0: వినబడుతుందమ్మా? ఏం పేరు? ధనలక్ష్మి. అంకోలి నుంచా? ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటావు? హౌస్ వైఫా. పిల్లలు మరి ఇలా బడి ఉన్నారా? పిల్లలకి సెలవైందా? సెలవుందా? ఇక 3 రోజులు సెలవే, శని ఆది సోమ. ఎన్న తరగతి చదువుతున్నారు? అవునా? అయినాయా మరి? పొద్దున చేసే పనులన్నీ అయిపోయినాయా? ఏం పాట కావాలమ్మా? ఎందుకంటే నీది సరిగా వినబడట్లేదు. ఏం పాట కావాలి? హలో, ఓకే ఓకే, తప్పకుండా ఒక మళ్ళీ ఫోన్ చేసినప్పుడు సిగ్నల్ ఉన్న చోట ఉండి ఫోన్ గింత చేస్తే మీరు చెప్పాలనుకున్న మాటలు శ్రోతలకు కరెక్ట్గా క్లియర్గా వినబడతాయి. మరి మీరు కోరిన పాట వస్తుంది, వినేసేయండి.

0: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
1: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
0: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
1: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
0: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
1: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
0: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు
0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.

శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లో కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇలా విజయ్ బాలకృష్ణన్ పుట్టినరోజు అంటే ఈయనని అందరూ క్రిష్ అని పిలుస్తారు. వీరు నేపథ్య గాయకుడు. కొన్ని తెలుగు డబ్బింగ్ మరియు కన్నడ సినిమాలతో పాటు తమిళ సినిమాలలో ప్రధానంగా పాడిండ్రు. వెట్టయ్యాడు విలయ్యాడులో మంజుల్ వెయ్యిల్ పాట కోసం సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ ద్వారా ప్లేబ్యాక్ సింగర్ గా తమిళ సినిమాకు పరిచయం అయ్యిండ్రు. ఫాలోయింగ్ అతను ఉన్నాలే ఉన్నాలే, పచ్చైకిలి, ముత్తుచారం, దామ్ ధూమ్, భీమా, వారణం, ఐరం, అయాన్, కల్లూరి, వెట్లై కారన్, దేవ్ వరకు చాలా సినిమాలలో పాడి ఆ పాటలు చాలా ప్రాచుర్యం కూడా.

ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. యూట్యూబ్ లో మరిన్ని కార్యక్రమాల్ని అందజేస్తూ దూర భారాల పరిమితులను అధిగమిస్తూ శ్రోతలతో సహా అందరికీ చేరువవుతుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ఏ ఊర్లో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ప్రపంచమంతా ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాల్ని న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా వినొచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని ఆలకించండి, ఆస్వాదించండి.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే, ముచ్చట చెప్పాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి నచ్చిన పాటని నచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు మరొకసారి చెప్తున్నా. 0873 2 కోడ్ని జత చేసి 2300081 నంబర్ కానీ 2950081 నంబర్లకు కానీ ఫోన్ చేయొచ్చు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో. పాటల్ని సాధ్యం కాదు అనుకుంటే ఏ పని వేయలేం. ప్రయత్నించి చూడండి, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. ప్రస్తుతం మనం పాట అయినే టైం వచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇయాల హాస్య నటుడు, నేపథ్య గాయకుడైనటువంటి వడివేలు పుట్టినరోజు. వీరు మదురై దగ్గర ఒక గ్రామంలో సెప్టెంబర్ 12 1960 సంవత్సరంలో పుట్టినరు. చిత్ర పరిశ్రమలోకి రాకముందు ఫోటోలు పెయింటింగ్స్ షాప్లో పనిచేసేవారట. వీరికి రాజ్ కిరణ్ చిత్రసీమలోనికి ప్రవేశించేందుకు అవకాశం ఇచ్చిండ్రు. 1990 సంవత్సరం నుండి తమిళ చిత్రసీమల్లో హాస్య నటుడిగా కొనసాగుతున్నారు. వీరు దాదాపుగా 200 సినిమాలకు పైగా పనిచేసిండ్రు. ఈయన నటించిన చిత్రాలైన కాలం మారిపోచు, వెట్రి కోడికట్టు, తావసి, చంద్రముఖి, ఇన్సాయి అరసాన్, పులికేసి, మర్దామలై, కథావరయన్, అధవన్ ఈ సినిమాలలో హాస్య నటనకు గాను ఉత్తమ హాస్య నటుల విభాగంలో అనేక పురస్కారాలను అందుకున్నారు వడివేలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇవి ఈయల్లటి సింగిడిలోని పాటలు మాటలు శ్రోతలు చెప్పిన ముచ్చట్లు. ఇంకా పాటల్ని వినాలి అనుకుంటే ఇలా సాయంత్రం 5 గంటలకు మాట చెప్పండి పాట ఇనుండి కార్యక్రమానికి రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యేటి హుషారు ఈ 3 పాటల ఈ 2 పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సహా 6 రాష్టాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణాలను కేంద్రం ఆమోదించింది. ఈ పథకం పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్టాలను కోరారు. రాష్టంలో చేయూత పింఛన్ దరఖాస్తుల గడువు ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాల్సి సూచించింది. దివ్యాంగుల గుర్తింపు కార్డుల జారీలో రాష్టం ముందంజలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు నమూనాగా స్వీకరించాలని కేంద్ర దివ్యాంగ సాధికారిత శాఖ అన్ని రాష్ట ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానం స్మరించుకుంటూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు చెప్పారు. ఈ నెల 17 తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఆశీర్వాదక దియా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రాష్టానికి చెందిన 40 మంది సభ్యులు గల ఉపాధ్యాయ 2 బృందం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఫిన్లాండ్లో పర్యటించి విద్య అధ్యయనం చేస్తుంది. కాగా తొలి బృందం విద్యా అధ్యయనం కోసం ఈరోజు సింగపూర్ వెళుతోంది. అక్కడ ఈ నెల 19 వరకు పర్యటిస్తుంది. ఎల్లుండి గణపతి నవరాత్రుల ప్రారంభం పురస్కరించుకుని హైదరాబాద్లో ఖైరతాబాద్ పరిధిలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నెల 24 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్పారు. రాష్టంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్ వికారాబాద్లో భారీ వర్షం పడుతోంది. పల్లె ప్రాంతాలు జలమయమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03, ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, 10:03, 10 seconds ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం, ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఈ రోజు మనం ప్లే చేసుకుందాం ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ లో వచ్చిన, ఈ డికేట్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని ఎవర్ గ్రీన్ హిట్స్ గా ప్లే చేసుకుందాం. అండ్ ఈ 10 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి 0402324082. అండ్ ప్రస్తుతం మనము ఒక అదృపే పాటతో, ఈ డికేట్ లో వచ్చిన ఒక అదృపే పాటతో మనం స్టార్ట్ చేద్దాం. ఈ పాటతో ఒక పెద్ద స్టార్ కూడా మనందరికి అభిమాన స్టార్ గా మారిపోయారనమాట. సో లేట్ చేయకుండా ప్లే చేస్తా ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. అండ్ ఈ పాటలో మన హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంటుంది అనమాట విజువల్ గా. సో ఆ ప్లేసెస్ ని మీరు ఇమాజిన్ చేసుకుంటే ఈ పాట వినిస్తుండండి. అండ్ మర్చిపోకుండా నాకు మెసేజ్ చేస్తుండండి, నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ లో వచ్చిన పాటలని మనం ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ప్లే చేసుకుంటున్నాం. స్టే ట్యూన్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: 10:08:55 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీరు వినాలి అనుకుంటున్న పాటల్ని మనం ఈరోజు ప్లే చేసుకుంటున్నాం. 2000 నుంచి 2010 ఈ టైమ్ బౌండ్ లో, ఈ 10 ఇయర్స్, ఈ డికేట్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని మనం ఎవర్ గ్రీన్ హిట్స్ గా ప్లే చేసుకుంటున్నాం. ఇంతకు ముందే మనము ఈశ్వర్ సినిమా, బాహుబలి ప్రభాస్ ఫస్ట్ సినిమా హీరోగా, సో ఆ సినిమా నుంచి మనం పాట ప్లే చేసుకున్నాం. ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఆర్పి పట్నాయక్ గారు పాడిన పాట. రైట్, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చెర నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్, లక్ష్మి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మెసేజ్ చేశారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ విలేజ్ నుంచి దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రత్విక్ అండ్ మీ అందరి కోసం కుమార్ సును అండ్ కౌశల్య పాడిన పాట. ఈ పాటని మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు తెలుసా? చక్రి గారు. స్టే ట్యూన్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. రైట్, 10:14:53 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి మనం సూపర్ హిట్ ట్రాక్ విన్నాము. రైట్, ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా ఈ 10 ఇయర్స్ లో వచ్చిన పాటల్లో మీకు నచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ మనకు మెసేజ్ చేశారు శుభోదయం వివిధ భారతి అంటూ. శుభోదయం అండి. బోడుప్పల్ నుంచి కృష్ణ గీత, అలాగే వసంత హనుమాన్లు, వసంత హరీష్ హరిణి శ్రీరామ హనుమాన్లు, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ మెసేజ్ లో ఉన్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఈ మెసేజ్ వచ్చింది. నార్కట్పల్లి మండలం నుంచి, నెమ్మాని విలేజ్ నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే ఆడెపు సంతోష్ కుమార్, సరస్వతి, మానస, సహస్ర, హనీ, కాల్టెక్స్ ఏరియా, బెల్లంపల్లి, ఆదిలాబాద్ నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు. రైట్, మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ ఈ టైం బౌండ్ లో వచ్చిన పాట. అండ్ ఈ పాట విన్న తర్వాత మనకు ఒక హీరో గుర్తుకొస్తాడనమాట. ఈ సినిమాతోని ఆ హీరో మనందరి మనసులో ఒక మంచి ప్లేస్ ని సంపాదించుకున్నాడు అని చెప్పొచ్చు. ఆయన ఇండస్ట్రీలో కూడా ఆయనకి స్ట్రాంగ్ ప్లేస్ తీసుకొచ్చింది మనం ప్లే చేసుకుపోయే పాటకు సంబంధించిన సినిమాలో ఉన్న ఆ హీరోకి ఆ సినిమా. స్టే ట్యూన్.
1: What's up? Are you ready to break it down? Yeah! And keeping it real? Yeah!

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు

తరాలపల్లి గ్రామం కాజీపేట్ మండల్ హైదరాబాద్ హనంకొండ జిల్లా నుంచి బుచ్చయ్య, జరిపోతుల బుచ్చయ్య, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మనకి మెసేజ్ చేశారు. ధనమ్మ, దేవయ్య, సరిత, శ్రీను, వాణి, పాండు, శాన్విక, ఆరు, శ్రీహాన్, పులిగిల్ల గ్రామం, వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, అలాగే పాసిగుట్ట హైదరాబాద్ నుంచి ఏకనాథం, మంగ, రాకేష్, రాజేశ్వరి గారు మనకు మెసేజ్ చేశారు. సో మీ అందరి కోసం శంకర్ మహాదేవన్ మాల్తీవాడన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: చంపేరా.
1: దొంగ దొంగది సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ మీరు విన్నారు. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:30:29. ఇవాళ ఎగ్జాక్ట్ గా మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010 ఈ టైం బోన్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని ప్లే చేసుకుంటున్నాం. ఈ 10 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న మీకు నచ్చిన పాటల్ని మాకు మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్ కి. గుడ్ మార్నింగ్, శుభోదయం. మీ కూడా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల, అరుణ్, సిద్ధానప్ప, లింగరాజు, సుధీర్, యశ్వంత్, అలాగే ఏనుగంటి, నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్, నిజామాబాద్, నందిపేట్ మండలం. అలాగే ఈ మెసేజ్ లో వన్నెల్ అనే ఒక పర్సన్ కూడా ఉన్నారు, కే వన్నెల్ అనమాట. ఓకే, కొండ యాదగిరి, కొండ శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్, భువనగిరి అర్బన్ జిల్లా నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు. అలాగే నర్సింగ్రావ్ నిజామాబాద్ జిల్లా 300 క్వార్టర్స్ నుంచి మనకు మెసేజ్ చేశారు, ఇదే పాట మాకు కూడా వినిపించండి. ఏ పాట? రైట్, ఈ టైమ్ బోన్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్. ఇంకొక అదిరిపోయే పాట శంకర్ మహాదేవన్ అండ్ సుజాత పాడిన పాట మీకోసం. స్టే ట్యూన్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. మనం ఈ రోజు ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010 ఈ టైమ్ బౌండ్ లో వచ్చిన, ఈ డికేట్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని. అండ్ ఈ టైమ్ బౌండ్ లో మీరు వినాలి అనుకున్న సాంగ్స్ ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. 0402324082 నెంబర్ ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. అండ్ ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న సూపర్ హిట్ ట్రాక్ సంక్రాంతి సినిమా నుంచి ఎస్ఏ రాజ్ కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో, రైట్? ఎస్ఎం అరవింద్ చారి, లావణ్య, సీతారాం బాగ్, హైదరాబాద్ నుంచి మనకి మెసేజ్ చేశారు. అలాగే బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమా, శ్రీధర్ గౌడ్, కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి. అండ్ ఈ మెసేజ్ లో విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ ఇంకొక మెసేజ్. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. నిజామాబాద్ జానకంపేట నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను. అండ్ మీ అందరి కోసం ఇంకొక సూపర్ ట్రాక్ అభిజిత్ సాధన సర్గం పాడిన ఈ అదిరిపోయే పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి.
1: వెల్కమ్ బ్యాక్. భద్రా సినిమా నుంచి టిప్పు కల్పన పాడిన డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సూపర్ ట్రాక్ మనం విన్నాము. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 10:45:30 ఎగ్జాక్ట్ గా ఈ రోజు మనం 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్ లో వచ్చిన, ఈ డికేడ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ని ఎవర్ గ్రీన్ హిట్స్ గా ప్లే చేసుకుంటున్నాము. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మనకి మెసేజ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. అలాగే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, థ్యాంక్ యూ సార్, బెటర్ వెల్కమ్ అండి. రైట్, మీ అందరి కోసం ఈ టికెట్ లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ శంకర్ మహాదేవన్ అండ్ చిత్ర గారు పాడిన పాట మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. స్టే ట్యూన్.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: అది యుగల గీతాల మాధు.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010, ఈ టైం బౌండ్ లో, ఈ డికేడ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఈ 10 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని నాకు చాలా మంది మెసేజ్ పంపిస్తున్నారు. ఎనీ సాంగ్ అంటూ బుధాన్ పోచంపల్లి, గాంధీనగర్ ఎల్గందుల, పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుంచి జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి. అలాగే ఎం వెంకటేష్ సేమ్ భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుంచి మనకి మెసేజ్ పెట్టున్నారు. రంజిత్, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, నిజామాబాద్ డిస్టిక్ నుంచి. అండ్ మీ అందరి కోసం మనో రాధికా బన్నా ఈ సూపర్ ట్రాక్, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. సీమ సింహం సినిమా నుంచి మనము మను గారు రాధిక గారు పాడిన పాట విన్నారు, రైట్? ఎవర్ గ్రీన్ హిట్స్ 2000 నుంచి 2010 ఈ టైమ్ మోడ్ లో వచ్చిన పాటలు మనం ప్లే చేసుకుంటున్నాం. చాలా మంది మెసేజ్ చేశారు ఇవాళ, అండ్ అలా మెసేజ్ చేస్తూ ఉండగానే, మెసేజ్ అవుతూ ఉండగానే మన టైం కూడా ఆల్మోస్ట్ ఇవాళ షోకి ఎండ్ కార్డ్ పడే టైంకి వచ్చేసినాం అనమాట. సో అనగానే మన నెక్స్ట్ ఆర్చీ కూడా స్టూడియోలో వచ్చేసారు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. వీకెండ్ మోడ్ అంతా కూడా మీలోనే కనిపిస్తుంది, రైట్? శ్రవంతి గారు ఆల్రెడీ మన స్టూడియోలో వచ్చేసారు, గుర్తుకొస్తున్నాయి ఈ షోకి చాలా పక్కట్బందీగా ప్లాన్ వేసుకుని.
1: సో మెనీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవాళ.
0: అవునా? సో మెనీ. సో 2000 నుంచి 2010 ఎలా అనిపిస్తుంది మీకు మేము ప్లే చేసుకున్న సాంగ్స్ అన్ని ఇప్పటిదాకా?
1: అన్ని కూడా.
0: మీ ఫేవరెట్స్ ఏమైనా అందులో సింక్ అయ్యా?
1: ఆల్మోస్ట్.
0: ఆల్మోస్ట్.

0: ప్రతిదీ కాలు కదిపే సాంగే వేసాం.
1: రైట్, ఓ గుర్తుకొస్తున్నాయి గురించి మాకేమైనా కొంచెం హింట్ ఇవ్వగలుగుతారా ఇవాళ? అంటున్నారంటే
0: ఇచ్చేసి వెళ్ళిపోతే మా శ్రోతలతో మేము మాట్లాడుకుంటాం.
1: మాట్లాడుకుంటారా? ఇంకా లేట్ చేయకుండా డెఫినెట్ గా గుర్తుకొస్తున్నాయి షోలో చాలా చాలా మంచి మంచి విషయాలు. ఎవరు ఒక మంచి సెలబ్రిటీ గురించి మాట్లాడబోతున్నారు, అండ్ మంచి సినిమా గురించి మాట్లాడబోతున్నారట, అలాగే మంచి టిప్స్ ఇవ్వబోతున్నారట, మంచి పాటలు ప్లే చేయబోతున్నారట. ఎంతో ఓవరాల్ గా నాకు అలా అలా అలా చెప్తున్నారనమాట. సో ఒక మంచి పకడ్బందీ షోతో రెడీగా ఉన్నారు శ్రవంతి నెక్స్ట్ మార్చి. సో ఇవాళకి మన ఎవర్ గ్రీన్ హిట్స్ షోకి పులి స్టాప్ పెట్టేస్తున్నా నేనైతే. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బ్రిక్స్ రెండు రోజుల శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ పాలన, బహువక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు చర్చించనున్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆరో రోజు సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజావిశ్వాసం బిల్లు ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా విజయవాడలో పర్యటిస్తున్నారు. అనేక అభివృద్ది కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తెలంగాణ సహా ఆరు రాష్టాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 1,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకం పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్టాలను కోరారు. రాష్టంలో చేయూత పింఛన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలకు నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాల్సి సూచించింది. దివ్యాంగుల గుర్తింపు కార్డుల జారీలో రాష్టం ముందంజలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు నమూనాగా స్వీకరించాలని కేంద్ర దివ్యాంగ సాధికార శాఖ అన్ని రాష్ట ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానం స్మరించుకుంటూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు చెప్పారు. రాష్టానికి చెందిన 40 మంది సభ్యులు గల ఉపాధ్యాయ రెండో బృందం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఫిన్లాండ్లో పర్యటించి విద్య అధ్యయనం చేస్తుంది. కాగా తొలి బృందం విద్యాధ్యయనం కోసం ఈరోజు సింగపూర్ వెళుతుంది. అక్కడ ఈ నెల 19 వరకు పర్యటిస్తుంది. దుబాయ్లో రేపు రాత్రి 8 గంటలకు జరిగే మహిళా ఆసియా T20 కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్టంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, వికారాబాద్లో భారీ వర్షం పడుతోంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

ఎక్స్ హ్యాండిల్ హెచ్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

హలో నమస్తే, నేను మీ ఆర్జే శ్రవంతి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్ లో సమయం 11:03 దాటి 23 సెకండ్లు. వీకెండ్ వచ్చేసింది అనగానే రెక్కలు వచ్చినట్లుగా అనిపిస్తుంది కదండి. ఎస్, బట్ దిస్ వీకెండ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటా స్పెషాలిటీ? పండక్కి రెడీ అయ్యే స్పెషాలిటీ. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ వజ్జ గణపయ్య విఘ్న వినాయకుడు రాబోతున్నాడు. సో సోమవారం వినాయక చవితి పండక్కి మీరంతా సరంజామా అంతా రెడీ చేసుకోవడానికి ఈ వీకెండ్ వచ్చేసింది అనిపిస్తుంది. వినాయకుని ఆగమనంటే దేశం మొత్తం కూడా ఏకమవడం, ప్రతి కుటుంబంలో సంతోషం డబల్ అవ్వడం. ఎస్, మరి పండుగ పనుల్లో మీరుండండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే పనుల్లో మేముంటాం, మిమ్మల్ని ఆనందింపజేసే పాటలు మాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శనివారం గుర్తుకొస్తున్నాయిలో మనం డైలాగ్ రైటర్ స్పెషల్ గురించి మాట్లాడుకుంటాం. ఒక మనిషి మాట్లాడితే అది మాట అవుతుంది, అదే ఒక పాత్ర మాట్లాడితే అది డైలాగ్ అవుతుంది. ఇక ఆ డైలాగ్ విన్న తర్వాత అది ప్రేక్షకుని గుండెని గనక తాకిందో ఇక అప్పుడు ఆ పాత్ర కనిపించదు. అఫ్కోర్స్ పాత్ర పండుతుంది, పాత్రకు నిండుతనం వస్తుంది, కానీ మైండ్లో మాత్రం డైలాగ్ రైటరే కదులుతాడు. కానీ మరి అలా డైలాగ్ రైటర్ కదిలినప్పుడు సార్ ఏం రాశారు సార్, హ్యాట్స్ ఆఫ్ అని మెచ్చుకుంటారు. కనిపించని ఆ కళాకారుడే డైలాగ్ రైటర్. అలా మనం థియేటర్స్ లో ప్రతి డైలాగ్ కి చప్పట్లతో మన భావోద్వేగాన్ని కురిపించే డైలాగ్ రైటరే శ్రీ సాయి మాధవ్ బుర్రగారు. తెలుగు సినిమా డైలాగ్ రైటర్ గా ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వీరి గురించి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కృష్ణం వందే జగద్గురుం చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, రాహుల్ సిప్లిగంజ్, దీపు పాడిన పాట విన్నారు. ఈ స్మూర్తి రచనకు మణి శర్మ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఒక సినిమాలో విభిన్నమైన పాత్రలుంటాయి, విభిన్నమైన కథ ఉంటుంది, కానీ ఆ పాత్రల్లోంచి వినిపించే మాటలకు ఒక ప్రత్యేకమైన రచనాశైలి ఉంటుంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు డైలాగ్ రైటర్ శ్రీ సాయి మాధవ్ బుర్రా గురించి మాట్లాడుకుంటున్నాం. సినిమా ఏదైనా అవ్వనివ్వండి, పౌరాణికం అవ్వచ్చు, చారిత్రక నేపథ్యం అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, లేదా సామాజిక నేపథ్యం అవ్వచ్చు, దేశభక్తి అవ్వచ్చు, లేదా మా సినిమా అవ్వచ్చు, కథ ఏదైనా, పాత్ర ఏదైనా, ఆ పాత్రకు సరిపోయే భాషను ఎంచుకోవడం సాయి మాధవ్ బుర్రా గారి స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఈ సినిమా గురించి ఏం చెప్పాలండి. సినిమా డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే గనక ఒక ప్యూర్ లవ్ స్టోరీ. కాలం గడిచిపోయిన మనసుల్లో నిలిచిపోయిన జ్ఞాపకాలు, ఆ అనుబంధం, ఆ విరహం, ఆ అల్లరి, అవి పాత్రలు మాట్లాడే మాటలా అనిపించవు. మనం మాట్లాడుకుంటే ఇలాగే వస్తాయేమో మాటలు అన్నట్టుగా అనిపిస్తాయి. జ్ఞాపకాలతో మాట్లాడే ఓ కవిత లాంటి సినిమా, కాలంతో మాట్లాడే సంభాషణలు, ఒక మనసు ఇంకో మనసుని చూస్తున్నట్లుంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది, దగ్గరైనది నాకెప్పుడు దూరం అవుతూనే ఉంటుంది.

జేబులో ఒక్క రూపాయి లేకపోయినా ఒక అమ్మాయిని ట్రై చేయొచ్చు, కానీ లక్ష్యాన్ని ట్రై చేయకూడదా? లక్ష్యం అమ్మాయి కన్నా బాగుంటుందిరా.

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ సినిమా కోసం కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడిన పాట విన్నారు. నాది అనేది ఒక ఫీలింగ్, అది కొంటే రాదు, వస్తే పోదు. ప్రతోడికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, కానీ ఆటోగ్రాఫ్ అందరికీ ఉండదు. కళ్ళు కూడా మాట్లాడగలవని నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా ప్రాణం పోయినా బ్రతకొచ్చు అని కూడా నాకు తెలీదు. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా. ఇవన్నీ కూడా హీరో శర్వానంద్ వాయిస్లో వింటూ ఉంటే సినిమాలా అనిపించదు, రియల్ లవ్ స్టోరీ చూస్తున్నామా అనిపిస్తుంది. కన్నీళ్లు మనకొస్తే కష్టం అవుతుంది, అవే కన్నీళ్లు మనకోసం వస్తే ప్రేమవుతుంది. చూడాలి నీ అందాన్ని కాదు, నీలా బ్రతుకుతున్న నన్ను.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోలో సమయం 11:24 దాటి 30 సెకండ్లు. గుర్తుకొస్తున్నాయిలో ఇవాళ సాటర్డే స్పెషల్ డైలాగ్ రైటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనే శ్రీ సాయి మాధవ్ బుర్రా గారి గురించి. మాటల తూటాలు ఎలా ఉంటాయండి అంటే ఇదిగోండి సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్ లా ఉంటాయి అని చెప్పొచ్చు. ఆ మాటల తూటాలు కొన్ని సినిమాల్లోని డైలాగ్స్ ఔరా అనిపిస్తాయి. అలాంటి సినిమానే సాయిరా నరసింహారెడ్డి. భారతదేశపు మొదటి సాయుధ పోరాట యోధుడు సాయిరా నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. మెగాస్టార్ చిరంజీవి సాయిరా నరసింహారెడ్డిగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారి డైలాగ్స్ ప్రేక్షకుల రక్తం మరిగించేంతగా ఒక్కొక్క మాట తూటాలా పేలింది. స్వాతంత్ర కాంక్షను తెల్లదొరలపై కసిని మదిలో మాతృభూమిపై ప్రేమను పుట్టించే శక్తివంతమైన సంభాషణలు ఈ సినిమాను తారాస్థాయికి తీసుకెళ్లాయి. చరిత్రలో మనం ఉండకపోవచ్చు కానీ చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి. ఈ ఒక్క డైలాగ్ ప్రేక్షకుల్లో మాతృభూమిపై ఉత్తేజం నింపడానికి. 6 ఏళ్ల వయసులోనే బుర్రా సాయి మాధవ్ గారు రంగస్థల అరంగేట్రం చేయడం జరిగింది. అందుకేనేమో రంగస్థల రచనలు ఆయన చాలా ఈజీగా అలవోకగా ఇంకా పవర్ఫుల్ గా రాస్తారు. రంగస్థల కళాకారుడు, స్క్రిప్ట్ డైరెక్షన్ చేశారు, బుల్లితెరపై నటించారు, చాలా సీరియల్స్ కి కథా మాటలు అందించిన బుర్రా సాయి మాధవ్ గారికి ఎక్కువగా పేరొచ్చింది మాత్రం మాటల రచయితగానే. సాయిరా నరసింహారెడ్డి చిత్రంలోని పాట విందాం ఇప్పుడు. ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ మాటల రచయిత గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రాగారి తొలి సినిమా కృష్ణ వందే జగద్గురు. రంగస్థల కళాకారులు, సామాజిక అంశాల చుట్టూ అల్లిన ఈ కథలో సాయిమాధవ్ గారి సంభాషణలకు విమర్శకులు సైతం విస్తుపోయేలా చేసింది. ఒక్కసారిగా తన తొలి సినిమా ఇండస్ట్రీలోని అందరి చూపు రచయితగా వారిమీద పడింది. బుర్రా సాయిమాధవ్ గారు సాధారణ భావాన్ని సాహిత్యపు స్పర్శతో చాలా సహజమైన మాటల్లో అర్థవంతంగా చెప్తారు. ఒక గొప్ప రచయిత చేతిలో ఉన్న కలం పాత్రకు జీవం పోస్తుంది, సన్నివేశానికి శక్తినిస్తుంది, నటుని స్వరానికి అర్థమిస్తుంది, ఇక ప్రేక్షకుని జ్ఞాపకాల స్మృతిలో ఆ మాటల్ని నిలిచేలా చేస్తుంది. సినిమాని మర్చిపోయినా డైలాగులు మాత్రం మన జ్ఞాపకాల్లో ఉండిపోతాయి. అలా తనదైన అక్షరముద్ర వేసిన సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా గారు.
1: Action!

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కోసం కెఎస్ చిత్ర, శ్రీనిధి తిరుమల పాడిన పాట అది. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక వెంకటేష్ పవన్ కళ్యాణ్లు కలిసి నటించిన చిత్రం గోపాల గోపాల. మానవునికి దేవునిపై నమ్మకం అనే కథాంశంగా రూపొందిన ఈ చిత్రంలోని సంభాషణలు ప్రేక్షకులు ఎంతగానో మెచ్చారు. పవన్ కళ్యాణ్ మోడ్రన్ కృష్ణుని పాత్ర పోషిస్తాడు ఈ సినిమాలో. మోడ్రన్ కృష్ణుడు నిజంగా మాట్లాడితే ఇలాగే ఉంటుందా అని అనిపిస్తుంది సినిమాలోని డైలాగ్స్ విన్నప్పుడు. బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా, మోసేవాడికి తెలుస్తుంది. తప్పు చెడ్డవాడితో, చేతగానివాడితో కాదు మిత్రమా, చేయగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వారిది. గుర్తుంచుకో, సమర్థులు నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యమేలుతారు. సినిమాలో ఎన్నో మహాభారత విశేషాల్ని, గీతోపదేశాల్ని తన స్టైల్లో రాశారు బుర్రా సాయి మాధవ్ గారు.

ఇక క్రిష్ విజువల్ వండర్ కంచె చిత్రం. ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది. కులం అంటే పని, అమ్మతనం ఏ దేశంలో అయినా ఒకేలా ఉంటుంది. ఇలాంటి ఎన్నో గొప్ప డైలాగ్స్, అద్భుతమైన సీన్స్ ఉన్న సినిమా ఇది. వీటన్నింటిలో సూపర్ డూపర్ డైలాగ్ ఏమిటి అంటే, ఇంత విశాల విశ్వంలో కోటాను కోట్ల జీవాల మధ్య మనమెంత, మన పగలు పంతాలు పట్టింపులు ఎంత, ఒక్క చుక్కలా బ్రతుకుతున్నాం మనం. అందరం అయిన వాళ్ళం. అది ఏ నా కొడుక్కి అర్థం కావట్లేదు. నిజంగా మూవీ మొత్తం ఈ డైలాగ్ లోనే ఉంటుందా అనిపించింది.

0: రాజకీయ లాంటి గెలుపు చావులో విజయం.
1: నిజంగా సాయి మాధవ్ బుర్రా గారి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రైటింగ్ టిల్ డేట్ అని చెప్పొచ్చు. హరిబాబు సీతల ప్రేమ కథని, యుద్దాన్ని ప్యారలల్ గా చూపిస్తారు. కథ ఎండ్లో ఈ రెండూ కనెక్ట్ కూడా అవుతాయి. ఈ సినిమా వల్ల డైరెక్టర్ క్రిష్ గారికి ఎంత పేరొచ్చిందో డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారికి అంతే పేరొచ్చింది. ఇక రాజుగారి గది కామెడీ హర్రర్ జోనర్. ఇందులో కూడా సంభాషణలు కీలక పాత్ర పోషించాయి. ఇక సర్దార్, గబ్బర్ సింగ్ అయినా

గౌతమి పుత్ర శాతకర్ణి అయిన సంభాషణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. గౌతమి పుత్ర శాతకర్ణిలో బాలకృష్ణ గారి స్టామినాకి తగ్గే డైలాగులు ఫ్యాన్స్ ని సంపూర్ణంగా అలరించాయి. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష, శరణమా రణమా, బడుగు జాతి కాదు తెలుగు జాతి, అధములము కాదు ప్రథములము, ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వేదభూమి వేరులం.

0: ఎంతదెందె.
1: అలా బాలుడా భానుడా అన్న చందాన శాతకర్మి ఎదుగుతున్నాడు. అమర శాతవాహనుల ఆశలు, ముక్కోటి దేవతల ఆశీసులు, తల్లి గౌతమి బాలాశ్రీదేవి ఆశయాలు కలిసి దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు.

0: सार्वभौमा जय हो, जय हो सातकर्णी सार्वभौमा जय हो।
1: అప్పుడే పట్టాభిషక్తుడైతే మరి పెళ్ళో వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా।

ఇంత దిష్టి తీశాక కష్టమెందుకుంటుంది మిత్రమా? లేదు లేదు, ఇన్నేళ్లకి ఇన్నాళ్లకి ఆ జంటకి కష్టం ఎదురయ్యింది.

0: వా ఎట్ట చుట్టుపక్క రాకుమారుల్ని ఎత్తుకెళ్లి నా మీద యుద్ధానికొస్తే మీ బిడ్డల్ని చంపుతానని రాజుల్ని బెదిరిస్తున్నాడా నెహబాణుడు. ఈ హెచ్చరిక శాతకరుణుల వారిదాకా వెళ్ళిందా?
1: అమ్మా సయం తీర్థంగా ఖండాలన్నీ కలుపంగా జైత్రయాత్రలో భాగంగా దూతను పంపెను ధర్మంగా.
0: ఓ నెహబాణ, నీ కత్తిని మా దూతకిచ్చి శరణు వేడితే మాకు సామంతుడిగా బ్రతకనిస్తానన్నాడు శాతకర్మి. అప్పుడు ఆ పాపి నహపాణుడేమన్నాడు?

0: ఆశ్చర్యం ఆశ్చర్యం. అజేయుడు, అపరాజితుడు, అవక్ర పరాక్రముడైన సాతకర్మి మహారాజు కన్న బిడ్డను శత్రువుకు అప్పగించడానికి ఒప్పుకున్నాడా? మేము నమ్మం. కాని నిజం, ఆ మహారాజు ఆంతర్యమేమిటో ఆ అంతర్యామికే తెలియాలి.
1: అయ్యో, మరి ఆ తల్లి వాసిష్ఠీదేవి ఏమవునో కదా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి.

0: తీసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ రెండవ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. గుర్తుకొస్తున్న ఈ సాటర్డే స్పెషల్ డైలాగ్ రైటర్ శ్రీ సాయి మాధవ్ బుర్రా గారి గురించి. ఖైది నెంబర్ 150, సామాజిక అంశాలు, చిరంజీవి స్టార్డమ్ ను మేళవించి పదునైన డైలాగ్స్ రాసి మెగా మార్క్ క్రియేట్ చేసుకున్నారు సాయి మాధవ్ బుర్రా గారు. ఇక సాయి మాధవ్ బుర్రా గారికి మంచి పేరు తెచ్చిపెట్టిన మరొక సినిమా నాగశ్విన్ తెరకెక్కించిన మహానటి సావిత్రి. జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం మహానటి. ఇందులో సంభాషణలు ప్రత్యేక ఆకర్షణ. పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఆ పాత్రే మాట్లాడుతున్నట్టు అనిపించడం. నటనతో సావిత్రి గారితో పాటు ఆమె భావాలకు స్వరం ఇచ్చిన సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, సావిత్రి వ్యక్తిగత జీవితంలో ఎదురైన భావోద్వేగాలు, ఒంటరితనం, ఒడిదుడుకులు, ఇవన్నీ కూడా సంభాషణల రూపంలో చెప్పేటప్పుడు పెద్ద పెద్ద భారీ పదజాలం కాకుండా మనసుకు తాకి సహజమైన భావాలుగా పదాలను ఉపయోగించారు. ఇంతటి సెన్సిబుల్ సినిమాకు మాటలు రాయడం కత్తిమీద సామే. ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా దర్శకుని ఆలోచనలకు 100% తన కలం గళం వినిపించగల రచయిత అనిపించుకున్నారు సాయి మాధవ్ గారు.

సాధారణ భావాన్ని సాహిత్యపు స్పర్శతో చాలా సహజమైన మాటల్లో అర్థవంతంగా చెప్పే గొప్ప రచయిత సాయిమాధవ్ బుర్రా గారి గురించి తెలుసుకుంటున్నాం. ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో గొప్ప రచయిత చేతిలో ఉన్న కలం పాత్రకు జీవం పోస్తుంది, సన్నివేశానికి శక్తినిస్తుంది, నటుని స్వరానికి అర్థమిస్తుంది, ఇక ప్రేక్షకుని జ్ఞాపకాల స్మృతిలో ఆ మాటల్ని నిలిచేలా చేస్తుంది. సినిమాని మర్చిపోయినా డైలాగులు మాత్రం మన జ్ఞాపకాల స్మృతిలో అలా ఉండిపోతాయి. అలా తనదైన అక్షరముద్ర వేసిన సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా గారు. ఇక రౌద్రం, రణం, రుధిరం, జూనియర్ ఎన్టీఆర్,

రామ్ చరణ్ నటించిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీకి డైలాగ్స్ రాశారు వీరు. ఒక్కసారి మరి దర్శక ధీరుడు రాజమౌళి గారి కన్ను పడిందంటే ఇక ఆ రచయితకు తిరుగు లేదని చెప్పాలి. అందరి నమ్మకాన్ని 100% న్యాయం చేశారు. తెలుగు భాష పట్ల అత్యంత ప్రేమ భక్తి ఉన్న బుర్రా సాయిమాధవ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రశ్రేణి రచయితల్లో ఒకరిగా రాణిస్తున్నారు. ఏ సినిమాకి డైలాగ్స్ రాసినా ఆ సినిమాకి సందర్భోచితమైనటువంటి డైలాగ్స్ ని రాస్తూ మంచి చిత్రంగా మార్చుతున్నారు. కథ సన్నివేశానికి తగ్గట్టుగానే డైలాగ్ రాస్తారు గాని ప్రత్యేకించి పంచ్ డైలాగ్స్ల కోసం ట్రై చేయరు వారు. ట్రిపురాల్ విషయంలో కూడా సాయిమాధవ్ గారు చాలా సంతోషించిన విషయం ఏమిటి అంటే తన కన్న తల్లి కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి సంభాషణ రాసిన తర్వాత చాలా బాగున్నాయి నాయన అని కాల్ చేసి చెప్పిన తర్వాత మళ్లీ RRR సినిమాకి బాగుంది నాయన అని ఫోన్ చేసి మరీ చెప్పారట. ఇంతకన్నా ఇంకేం కావాలి ఒక మనిషికి.

0: జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుందా?
1: కొమరం భీమ్ డైలాగ్స్, సీతారాం డైలాగ్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయి. ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలో అక్కడ నిశ్శబ్దం వహిస్తుంది వారి కలం. ఎక్కడ రైజ్ అవ్వాలో అంటే ఆవేశభరిత సన్నివేశాల్లో అంతే ఆవేశంగా వారి కలం ఝురిపిస్తుంది. సాయిమాధవ్ బుర్రా గారు ఇలాగే మంచి రచయితగా కొనసాగాలని కోరుకుంటూ ఇదండి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి

0: ట్రిపుల్ ఆర్ చిత్రం కోసం కాలభైరవ పాడిన పాట అది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటారు. మనుషులకు మంచి అలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి. మంచి అలవాట్లను పెంపొందించుకుంటూ చెడు అలవాట్లను తగ్గించుకుంటూ మనల్ని మనం ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ మన వ్యక్తిత్వాన్ని మరింత అందంగా మార్చుకుంటూ భగవంతుడిచ్చిన ఈ అందమైన జీవితాన్ని మరింత గొప్పగా మార్చుకోవాలి. మన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రపంచం మనల్ని ఎలా గుర్తించుకోవాలనుకుంటున్నారో మాత్రం దానికి పునాది మన చేతుల్లోనే ఉంది. ఏమంటారు? అలాంటి వారి జీవితంలో వారు చేసినటువంటి మంచి మంచి పనుల్ని, వారి ఆలోచనల్ని తెలుసుకుని చైతన్యం పొందేలా చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. ఒక సాధారణ వ్యక్తి చేసిన అసాధారణమైన పని ఈరోజు చరిత్రలో తనకంటూ ఒక పేజీ లిఖించబడింది. మనం ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడుకునేంత గొప్ప పని చేసినటువంటి ఆ వ్యక్తి గురించి తెలుసుకుందాం, స్ఫూర్తిని పొందుదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రవంతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

పన్నెండు గంటల పదమూడు నిమిషాలు దాటి పది సెకండ్ల స్టూడియోస్లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు. పరమశివుని అనుగ్రహం పొంది గంగను నేలకు తెచ్చిన భగీరథుని కథను మనం పురాణాల్లో విన్నాం. భార్య మరణానికి కారణమైన కొండను తొలచిన దశరథ్ మాంఝీ కథ కూడా మనందరికీ తెలుసు. అలాంటి కథే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తిది. స్వలాభం కోసం కాకుండా ఊరి కోసం ఒక్కడే మహత్తర కార్యం చేపట్టి ఒకటి కాదు రెండు కాదు 30 సంవత్సరాలు అవిశ్రాంతంగా 3 కిలోమీటర్ల కాలువను త్రవ్వాడు. కెనాల్ మ్యాన్ గా పిలవబడుతున్న బీహార్ కి చెందిన లాంగీ భుయాన్. బీహార్ గయా జిల్లాలో ఒక మారుమూల గ్రామం కోథిలావా. అక్కడ మావోయిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడి ప్రజల జీవనాధారం కేవలం వ్యవసాయం, ఇంకా పశుపోషణ. అది కూడా ఏడాదికి ఒక్క పంటే పండుతుంది. అది కూడా ఆ వరుణుడు కరుణిస్తేనే. దీనివల్ల గ్రామస్తులు పేదరికంలో కూరుకుపోయి వలసబాట కూడా పట్టేశారు. అయితే అదే గ్రామానికి చెందినటువంటి లాంగీ భుయా మాత్రం వారందరిలా వలసపోలేదు, కన్న ఊరిని వదులుకోలేదు. ఎప్పట్లాగే కొండ ప్రాంతానికి మేకల్ని తోలుకుపోయిన లాంగీకి వృధాగా పోతున్నటువంటి వర్షపు నీటిని చూశాడు. ఆ పర్వత ప్రాంతంలోని నీరు తన గ్రామానికి వస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఆ తర్వాత ఒక నిర్ణయానికొచ్చాడు. కాని కాలువ త్రోవడం అంటే ఈజీయా చెప్పండి, కాదు కదా, చాలా శ్రమతో కూడుకున్న పని. మనమైతే ఏం చేస్తాం, ఊరి వాళ్ళందరినీ ప్రోగు చేస్తాం, ముందు ఈ విషయాన్ని చెప్తాం, ఆ తర్వాత ప్రభుత్వాధికారులకు తెలియజేస్తాం, వారొచ్చి అంటే ఎవరో వచ్చి ఈ పని చేస్తారు అనుకుంటాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించలేదు లాంగీ భుయా. మరేం చేశాడు తెలుసుకుందాం. ఈ పాట తర్వాత వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: జనతా గ్యారేజ్ చిత్రం కోసం యాజిన్ నిజార్ నేహా భాసన్ పాడిన పాట విన్నారు. రామ్ జోగేష్ శాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను ఇక్కడే ఉన్నా
2: నీకోసం కాదు, దీనికోసం. మొబైల్ చార్జ్ చేయాలి,
0: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
2: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
0: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. ఒకటి కాదు, రెండు కాదు, 30 సంవత్సరాలు అవిశ్రాంతంగా 3 కిలోమీటర్ల కాలుప త్రోవినటువంటి కెనాల్ మ్యాన్ గా పిలువబడుతున్న బీహార్ కి చెందిన లోంగి భుయాన్ గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. ఎస్, మరి అందరూ వలస వెళ్లిపోతున్నారు ఊర్లోని వాళ్ళు. కొందరు ఏమీ చేసుకోలేక పేదవాళ్లుగా మారిపోయి ఉన్నప్పుడు లోంగి బుయ్యాకి మాత్రం, ఎందుకిలా, నా ఊరికి కూడా నీళ్లొస్తే బాగుంటుంది కదా అని ఎక్కడో ఉన్న నీళ్లను చూసి, ఈ నీళ్లు కాస్త దూరం ఉన్న నా ఊరికొస్తే బాగుంటుంది కదా, ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మరి భుయా ఒక్కడే ఇలా ఆ నిర్ణయానికి నడుం బిగించాడు. గ్రామంలో కూడా ఎవ్వరికీ ఈ విషయం చెప్పనే లేదు. గ్రామస్తుల సాయం తీసుకోకుండా కాలువ త్రవ్వడం ప్రారంభించాడు. ముందు ఇది చూసిన వాళ్లందరూ ఏంటి ఇతనికి పిచ్చి పట్టింది అని ఆట పట్టించారు, ఎగతాళి చేశారు. కొందరైతే నీ వల్ల అయ్యే పనే కాదు, వదిలే అన్నారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా దృఢ సంకల్పంతో శ్రమించి గ్రామంలోని చెరువు వరకు 3 కిలోమీటర్ల కాలువని త్రొవ్వాడు. దీనికి 30 సంవత్సరాలు పట్టింది. బీడువారిన పంట పొలాలను పచ్చగా చేయాలన్న సంకల్పంతో 30 ఏళ్లపాటు చెమటోడ్చి 3 కిలోమీటర్ల వరద కాలువ ఏర్పాటు చేసిన కెనాల్ మ్యాన్ అని ఈరోజు తనను పిలుస్తున్నారు. 30 ఏళ్లు 2వ మనిషి సహాయం లేకుండా ఒంటి చేత్తో ఊరికి నీళ్లు రప్పించాడు. ఈ బీహార్ భగీరథుణ్ణి ఎంతని ప్రశంసించాలి, ఏమని పొగడాలి. అప్పట్లో రాజులు, చక్రవర్తులు నీటి నిల్వల కోసం కాలువల్ని త్రవ్వించేవారు. కొందరు చక్రవర్తులు చరిత్రల్లో కట్టడాల్ని ఎంతో బాగా అందంగా కట్టారు. వాటన్నింటికంటే నిస్వార్థంగా ఊరి కోసం, తన మనుషుల కోసం, మూగ జీవాల కోసం పరితపించిన లోంగి భుయాన్ అందరికీ ఆదర్శప్రాయుడే కదండి. దశరథ్ మాంచి మౌంటైన్ మ్యాన్ గా 22 సంవత్సరాలు కష్టపడి 360 ఫీట్ల రోడ్డుని సింగిల్ హ్యాండెడ్ గా కొండ మొత్తాన్ని తవ్వి తన కోసం తీసుకొచ్చి ఆ కష్టం ఇక ఆ ఊర్లో ఇంకెవరికి రాకూడదని, తనకొచ్చిన కష్టం ఇంకెవ్వరూ అలాంటిది అనుభవించకూడదని అలా

0: ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం హరిచరణ్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట అది. శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో బీహార్ కి చెందిన లాంగి భుయాన్ గురించి తెలుసుకున్నాం కదా. ఒక సమస్యను చూసి, పైగా అది ఊరి సమస్య అయితే నాకెందుకులే, ఎవరో ఒకరు వస్తారులే చేస్తారులే అని అనుకోవడం కామన్. కానీ ఆ సమస్యకు నేనే పరిష్కారం అవుతాను, నేనే పరిష్కారం చూపుతాను అని ముందడుగు వేయడం, అది కదా డిఫరెంట్. డిఫరెంటే కాదు, అసలైన గొప్పతనం. పెద్ద పెద్ద మార్పులు పెద్ద పెద్ద మనుషుల వల్లే రావు. పెద్ద సంకల్పం ఉన్న సాధారణ మనుషులు కూడా చరిత్ర సృష్టించగలరు. సాధనాలు చిన్నవైనా తన సంకల్ప బలం పెద్దది. ఒక్కరోజు చేసిన పని గొప్ప ఫలితాన్నివ్వకపోవచ్చు. ఒక్క అడుగు వేసినంత మాత్రం

ప్రయాణ గమ్యం చేరకపోవచ్చు, కాని ఒక అడుగు ఒక ప్రయత్నం కొంచెం కొంచెంగా వచ్చే పురోగతి అదే ఒకరోజు గొప్ప మార్పుగా మారుతుంది. తన చేతిలో ఉన్న పారా గుణపం ఆ ఊరి జీవితాన్ని మార్చగలిగితే మన చేతిలో ఉండే చిన్న ప్రయత్నం మన జీవితాన్ని ఎందుకు మార్చలేదు? ఇదే లాంగీభ్యాన్ మనందరికీ ఇచ్చే గొప్ప స్ఫూర్తి. ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రావంతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. ఇక వార్తల వివరంగా, బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్బంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్బంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్దికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: భారత్ ఇకోనామిక్ బ్రిడ్జ్ బనా రహా 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. ఇస్ పే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.

బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వేస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురుగ్రంథ సాహిబ్ ప్రకాష్ పురబ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయా, సామరస్యల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు, నిరుపేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ గౌరవభావాలు పెంపొందించేందుకు స్పూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య పరిశోధన సంస్థల నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీట మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000కు చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ప్రాణాలు కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్ 11 అల్ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యకులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన ప్రయాణికుల ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. రేపటి వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ

0: పేర్కొంది. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ లో భాగంగా చైనాలో మోకిలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 19-0 విజయం సాధించి సెమీఫైనల్స్కు వెళ్లింది. రెండో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో మలేషియాను 3-1 ఓడించి భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. మహిళల T20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4-0 ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 131 లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 12:40 లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం.

0: మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పుణ్య సెల్వ పాడిన పాట విన్నారు. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం భీమ్స్ పాడిన పాట విన్నారు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

గుంటూరు కారం చిత్రం కోసం సంజిత్ హెగ్డే ఎస్ఎస్ థామన్ పాడిన పాట విన్నారు. రామజోగే శాస్త్రి రచనకు ఎస్ఎస్ థామన్ సంగీతం. లియో చిత్రం కోసం శ్రీకృష్ణ సాయి చరణ్ భాస్కర్ పాడిన పాట, శ్రీనివాసమౌళి రచన, అనిరుద్ధ రవిచందర్ సంగీతం.

నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు.
1: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంట.

మేమూడి చిత్రం కోసం డప్పు శ్రీను పాడిన పాట. గీత రచన చౌడం శ్రీనివాసరావు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: సాయి అభ్యంకర్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట విన్నారు. డూడ్ చిత్రం నుంచి ఆకాశవాణి. సమయం 1:10. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు కొనసాగుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రజావిశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు ప్రారంభమైన వెంటనే మంత్రి శ్రీధర్బాబు ప్రజావిశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలోని వివిధ మహానగరాలు, పట్టణాల పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత పటిష్ట పాలన కోసం ఈ చట్టాన్ని తెచ్చామని మంత్రి చెప్పారు. చిన్నపాటి నేరాలకు శిక్షలు తగ్గించి జరిమానా విధించేలా సవరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. పాలనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచే విధంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్టంలోని చెరువులు, నాలాలు, నీటి వనరుల ఆక్రమణలను ఎంతమాత్రమూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవడంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. ఆక్రమణదారులపై హైడ్రా చట్టపరంగా వ్యవహరిస్తుందని చెప్పారు. స్థలాలను ఆక్రమించుకుని తర్వాత క్రమబద్దీకరించుకునే విధానానికి ఇక మీదట అవకాశం ఉండబోదని మంత్రి తెలిపారు. ప్రధానంగా రాజధాని హైదరాబాద్లో అక్రమ కట్టడాల తరలింపుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పౌరుల వాదనలు వినేందుకు అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరమంటే కేవలం భవనాలు, ఫ్లైఓవర్స్ కాదని, పచ్చదనం కూడా ప్రధానమని చెప్పారు. వాయు, జల, శబ్ద కాలుష్యాల నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఇందుకు ప్రజా సహకారం అవసరమన్నారు. పర్యావరణం, పచ్చదనం కోసం రాష్ట బడ్జెట్లో 10% కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని శ్రీధర్బాబు వెల్లడించారు. నాటిన మొక్కల్లో కనీసం 30% బతికేలా చర్యలు చేపట్టవలసి ఉందని ఆయన అన్నారు. విప్పాది శ్రీనివాస్, సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ సభ్యులు దానం నాగేందర్, బీజేపీ సభ్యులు పాయల్ శంకర్లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చట్టం తీసుకొస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. 2090 లైడర్ సర్వే నెంబర్లో ఇళ్లు, చెరువుల 3D మ్యాపింగ్ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వ్యాపార రుణాల మంజూరు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు వివిధ చట్టాలకు సవరణలు తెస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. సవరించిన నిబంధనలపై కలెక్టర్లకు, వ్యాపారులకు విస్తృత అవగాహన కల్పిస్తామని ఈరోజు శాసనసభలో తెలిపారు. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రజావిశ్వాస చట్టం తీసుకొచ్చామని, దీనివల్ల చిన్న, సన్నకారు వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాశక్తిగా తీర్చిదిద్దుతామని, క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈరోజు శాసనమండలిలో చెప్పారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి శాస్త్రీయ శిక్షణ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని సభ్యులు బల్మూరి వెంకట నరసింహరావు, మహేష్ కుమార్, శ్రీపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. భారత రాష్ట సమితి పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సభాపతిగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిగా, పల్లా రాజేశ్వరరెడ్డి, గంగుల కమలాకర్ మంత్రులుగా వ్యవహరిస్తున్న ఈ సమావేశంలో ఫీజ్ రీయింబర్స్మెంట్, 22A అంశం, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై చర్చిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా ఎల్లుండి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాల్సిందిగా నిర్వాహకులు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. పర్యావరణాన్ని కాపాడేలా వినాయకుడి మట్టి విగ్రహాల్ని ప్రోత్సహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత అధికారులకు సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వినాయక మండపాల ఏర్పాటును ఆమె ఈరోజు తనిఖీ చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందిని ఆదేశించారు. వినాయక చవితిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు, పోలీసులు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో 112 నెంబర్కు సమాచారం అందజేయాలని తెలిపారు. ఎల్లుండి గణపతి నవరాత్రుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఖైరతాబాద్ పరిధిలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నెల 24వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఖైరతాబాద్ గణేశును దర్శించుకునేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వనపర్తి జిల్లాలో గణేష్ ఉత్సవాల సందర్బంగా గణేష్ మండపాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సునీతారెడ్డి సూచించారు. మండపాలపై డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు పాటలు పెట్టడం నిషిద్దమని తెలిపారు. సీసీటీవీ కంట్రోల్ రూంను ఎస్పీ ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో పంపిణీకి 2000 వినాయక మట్టి విగ్రహాలను రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందజేసిందని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి అబ్దుల్ నద్దీం తెలిపారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలు పూజించాలంటూ కోరారు. దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న కేసులను కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ శివకుమార్ సూచించారు. రాజీ మార్గమే రాజమార్గమని ప్రతి ఒక్క కక్షిదారుడు భావించాలని చెప్పారు. కరీంనగర్ న్యాయ సేవా సదన్ కార్యాలయ జాతీయ లోక్ అదాలత్లో ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు సాయంత్రం వరకు మేము కరీంనగర్ యూనిట్ లో 8 బెంచ్లు మరియు హుజూరాబాద్ లో 3 బెంచ్లని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. పార్టీస్ సాయంత్రం వరకు ఈ రాజీ రికార్డ్ చేయించుకోవడానికి కోర్టును అప్రోచ్ అయ్యి రికార్డ్ చేయించుకోవచ్చు. ఇది అందరికీ కూడా సుగమమైన మార్గం కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సింది కోరుకుంటున్నాం.
0: రాష్టంలో ఈ రోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడతాయని వివరించింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం కేంద్రంలో ఈ ఉదయంతో ముగిసిన 24 గంటల్లో రాష్టంలోని అత్యధిక వర్షపాతం 62.3 మిల్లీమీటర్లు నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈరోజు ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. తిర్యాని, కెరమెరి, వాంకెడి బెజ్జూర్, పెంచికలపేట, చింతల మానేపల్లి మండలాల్లో పలుచోట్ల వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. రేపటి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ హరిత ఉత్తర్వులు జారీ చేశారు. కొమరం భీం, వట్టివాగు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ నీటిపారుదల శాఖ ఈఈ గుణవంతరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో దయం నుంచి వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఎండిపోయే పంటలకు దీంతో ఉపశమనం లభించినట్లవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మిడ్ మానేరులోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఎల్లంపల్లి నుంచి 1709 క్యూసెక్కులు వస్తోందని, 170 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21.378 టీఎంసీల మేర నీరు చేరుకుంటోందని అధికారులు వెల్లడించారు. రాష్టంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలు పొందడంలో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాలంటూ ప్రభుత్వం సూచించింది. నిర్మల్ జిల్లాలో 89 అంగన్వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని బీసీ మహిళలకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కోసం అర్హులైన వారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు కొనసాగుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజా విశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాష్టంలో ఈ రోజు రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 1:20 దాటి 15 సెకండ్లు. మీరు వింటున్నారు షో టైమ్. షో టైమ్ లో నేనడిగే ప్రశ్నకు సరైన సమాధానం మీకు తెలిస్తే 0402324 0852 నంబర్ కి వాట్సాప్ ద్వారా ఆన్సర్ ని మీ పేరు వివరాన్ని పంపించేసేయండి. ముందుగా ఒక పాట, ఆ తర్వాత షో టైమ్ కి సిద్దమవ్వండి.

దేవదాసు చిత్రం కోసం కార్తీక్ సుజాత పాడిన పాట విన్నారు. చంద్రబోధ్ సాహిత్యం, చక్రి సంగీతం. అడిగి అడగలేక ఒక మాటే అడగనా, కాదు కాదు, నేను ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం కూడా చెప్తారు. దానికి నాకేమీ సిగ్గుపడడానికి అవకాశం ఏం లేదు. బ్రిక్స్ అంటే కొన్ని దేశాల సమావేశం కాదు. మీ అందరికీ తెలుసు, ఈరోజు రేపు బ్రిక్స్ సమావేశం జరుగుతోందని. మారుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆలోచనలు, అవకాశాలు, ఆవిష్కరణలు ఇవన్నీ కూడా ఒకే వేదికపైకి రావడమే బ్రిక్స్. ఇప్పుడు ఈ వేదికకు మన భారతదేశం ఆతిథ్యమిస్తోంది. మారుతున్న ప్రపంచ ఆర్థిక రాజకీయ సమీకరణాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతు ఎంత బలంగా వినిపించబోతుంది అన్న ప్రశ్నకు సమాధానం మనకు బ్రిక్స్ లో దొరుకుతుంది. అయితే ప్రశ్న ఏమిటి అంటే, 2026 నాటికి బ్రిక్స్ లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 2026 నాటికి బ్రిక్స్ లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? వాటి పేర్లు చెప్పక్కర్లేదు, నంబర్ పంపించండి 0402324052 మా నెంబర్. ఒక మంచి పాట వినిపిస్తాను, ఆ తర్వాత రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు చదువుదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, మరి ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. అడిగిన ప్రశ్న ఏమిటి అంటే 2026 నాటికి బ్రిక్స్ లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అని ఆన్సర్ పంపించినటువంటి శ్రోతలు ఆడిపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి, అప్పలరాజు పెడాన, కనకారావు పెడాన, బుదాన్ పోచంపల్లి, భోగ మార్కండేయ, మాధవి ఆంజనేయులు, బుదాన్ పోచంపల్లి, నేదునూరి కళ్యాణ్ చారి, ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్, హైదరాబాద్ కొండాపూర్ నుంచి మాలతి కృష్ణ, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, గణేష్ వేదవతి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు, పి నాగభూషణ్ రావు నాగ్పూర్ నుంచి, ఇంకా పీర్జాదిగూడ శ్రీనివాస్, ఎస్కే జానీ బంజారాహిల్స్, బుజ్జి హుడా కాలనీ, దోర్నాల బాలరాజు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, తిప్పర్తి చిలకమర్రి ఉపేంద్ర, బాలాజీ భువనగిరి నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, అనిల్ కుమార్ గద్వాల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లు సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి, చోడవరపు నాగేశ్వరరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే బ్రిక్స్ లో 2026 నాటికి ఉన్న సభ్య దేశాలు 11. అవి ఏంటి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇంకా యుఏఈ, ఇంకా ఇండోనేషియా. అయితే ఈ బ్రిక్స్ ఈ నెల 12-13 తేదీన మన దేశంలోనే జరుగుతోంది. మన దేశమే బ్రిక్స్ కి ఆతిథ్యం ఇచ్చింది. ఎస్, మరి రెండో ప్రశ్న అడగాలి అంటే ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను. రైట్ ఆన్సర్ పంపించిన మరొక శ్రేత పేరు లక్ష్మణ్ పోతుల, ఇన్సాయిపేట, కామారెడ్డి జిల్లా.

ఎస్, మరి షో టైంలో ఇందాకటి ప్రశ్నకు సరైన సమాధానం పంపించిన ఒక నలుగురు శ్రోతలు మిగిలిపోయారు. నాగనాథ్ గుప్తా నిజామాబాద్, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం, నెమ్మాని నుంచి పున్న వెంకటేశం, అండ్ జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్. హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి సిద్ధంగా ఉండండి ఆన్సర్ చెప్పడానికి. వారణాసిలో మహిళ మరియు శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2026 తొమ్మిదవ ఎడిషన్ యొక్క ఇతివృత్తం అంటే థీమ్ ఏమిటి? వారణాసిలో మహిళా మరియు శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి రాష్ట్రీయ పోషణ్ మా 2026 తొమ్మిదవ ఎడిషన్ యొక్క ఇతివృత్తం థీమ్ ఏమిటి? ఆన్సర్ పంపించాల్సిన మా ఫోన్ నెంబర్ 0402324085 2 నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆన్సర్ పంపించండి.

చెన్నకేశవరెడ్డి చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడిన పాట విన్నారు. శ్రీనివాస రచనకు మణిశర్మ సంగీతం. ఎస్, షో టైం వింటున్నారు. నిజంగా షో టైంలో పాల్గొంటున్న మా ఎనర్జెటిక్ లిజనర్స్ కి సలాం సలాం. ఈ షో ముఖ్య ఉద్దేశం ఎస్, మిమ్మల్ని నిజంగా షోలో ఇన్వాల్వ్ చేయడమే ఒకటి, మరింకో విషయం ఎట్ ద సేమ్ టైం మనం ఒక విషయం తెలుసుకుంటున్నాం. అంతే కదా, మనం మన బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉన్నాయో మనమే తెలుసుకుంటున్నాం. నిజంగా మీరు నిజంగా నిజంగా నిజంగా గ్రేట్ అండి. మీరంతా స్కూల్ కాలేజీలకు వెళ్లేవారు అందరూ కాకపోవచ్చు, అయినప్పటికీ స్టిల్ మీరు వాళ్ళకంటే కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మనం ఒక విషయం తెలుసుకుంటున్నాం అన్న ముఖ్య ఉద్దేశం మీ మనసులో ఉంచుకోండి. ఒకవేళ పేరు చదవకపోయినా కోపం రాదు. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ FTITTPను మొదట ఏ విమానాశ్రయంలో ప్రారంభించారు? ప్రశ్న మరొక్కసారి, ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ FTITTPను మొదట ఏ విమానాశ్రయంలో ప్రారంభించారు? ఆన్సర్ పంపించండి 0402324085.

0: కావాలి, ఇలాగే మీ అందరి నుండి ఆకాశవాణికి ప్రేమ కావాలి. ప్రేమ కావాలి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన పాట, అనంత శ్రీరామ్ సాహిత్యానికి అనూప్ రుబెన్స్ సంగీతం అందించిన పాట విన్నారు. ఎస్, మరి నేనడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చాలా మంది ఈ లాస్ట్ మినిట్ లో ఎక్కువగా పంపించారు. ఎస్, చదివేద్దాం పేర్లు. రవికుమార్ అండ్ రమాదేవి మల్కాజ్గిరి నుంచి, భాను మియాపూర్ నుంచి, వాసం పావని బోరబండ నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్, బాలకృష్ణ నర్సంపేట్ నిజామాబాద్, వీక్లీ బజార్ మురహరి యశోద, ఆదిలాబాద్ గంగారెడ్డి, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి, మాధవి ఆంజనేయులు, చోడవరపున్ రమాదేవి, దోర్నాల బాలరాజు, అప్పలరాజు పెడాన, వెంకన్న బెల్లంపల్లి, చింతా శ్రీనివాస్ షాపల్లి, మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా దస్తగిరి సంధ్యా రైట్ ఆన్సర్ బుజ్జి హుడా నుంచి, హుడా కాలనీ నుంచి, కనకరావు పెడన నుంచి, భోగ మార్కండేయ, ఇంకా బిజ్లీ వెంకటేష్, అండ్ లాస్ట్ మినిట్ పంపించిన వాళ్ల పేర్లు పుట్టపాక నుంచి భవానీ వెంకట్, అండ్ ఆర్మూర్ నుంచి రాధ, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి, మౌనిక బాలు, ఎస్, ఇంకా రంజిత్, కాదు వీళ్ళ పేరు రాయలేదు, మీ పేరు రాయలేదండి. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి గారు అన్నారే కానీ. నందిపేట నుంచి వెంకటేష్ అండ్ సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరైనా ఒకటి రెండు మిస్ అయ్యి ఉండొచ్చు, ఐఎమ్ రియలీ వెరీ సారీ. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ రైట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మేడ నుంచి దివాకర్ విమల రైట్ ఆన్సర్ పంపించారు. నాగభూషణ్ రావు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేశాను. వాసం పావని బోరబండ చదివేశాను. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, నేను అడిగిన ప్రశ్న, ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్ట్ ట్రావెలర్ ప్రోగ్రామ్ మొదట ఏ విమానాశ్రయంలో ప్రారంభించారని. ఆన్సర్ ఈజ్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. ఓకే, కేంద్ర హోంమంత్రి ఇటీవల మరో 5 విమానాశ్రయాల్లో కూడా ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్ట్ ట్రావెలర్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. అవి లక్నో, తిరువనంతపురం, తిరుచి, కాలికట్, ఇంకా అమృత్సర్ విమానాశ్రయాల్లో ప్రారంభించడం జరిగింది. కానీ మొట్టమొదటగా 2024లో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇవండి ఇవాల్టి ప్రశ్నలు, మీ సమాధానాలు, మీ పేర్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 2 గంటలకు వస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. BRICS summit under India's presidency to begin shortly in New Delhi. Focus on global governance, multilateralism, trade, security and supply chains. World leaders assemble for the 2-day summit. Prime Minister Narendra Modi to hold bilateral talks with Chinese President Xi Jinping this evening. Prime Minister Modi holds bilaterals with his Malaysian, Vietnamese and Ethiopian counterparts, also confers with Crown Prince of Abu Dhabi. Houthi rebels in Yemen see strategic islands tightening grip on Red Sea shipping route. Saudi Arabia shuts vital pipeline after attack. Orange alert for heavy to very heavy rainfall over Chhattisgarh, Telangana and Vidarbha for today. And in hockey, Indian women team enters Junior Asia Cup 2026 final, defeating South Korea 5-1 in Mochi, China. And now the news in detail. The 18th BRICS summit is set to begin at Bharat Mandapam in New Delhi this afternoon. The 2-day grand event will bring together 11 major emerging and developing economies, including Brazil, China, Egypt, Ethiopia, Indonesia, India, Iran, Russia, Saudi Arabia, South Africa, and the UAE. During the high-level event, leaders of the BRICS member countries are expected to discuss key issues, including global governance.

ఒక లక్ష్యంతో ఎయిర్ ఫోర్స్ లోకి అడుగుపెట్టిన మహిళ గురించి తెలుసుకుంటున్నా. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఒకప్పుడు విమానం నడపడం అంటే పురుషులకే సాధ్యం అన్నారు, కానీ ఈరోజు అదే ఆకాశంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ, ధైర్యంగా క్రమశిక్షణ చాటుతూ చరిత్ర సృష్టిస్తున్నారు. దేశ రక్షణలో అత్యంత కీలకమైన దళాల్లో ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ రంగంలో మహిళలు పైలట్లుగా, ఫ్లయింగ్ ఆఫీసర్స్గా, ఇంజనీర్లుగా, మెడికల్ ఆఫీసర్స్గా తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు. ఈరోజు కూడా మనం తెలుసుకోబోయే మహిళ ఎవరంటే భారతదేశపు తొలి మహిళ ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ. వీరి గురించి ఇవాల్టి శక్తిశీలిలో మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. 1962 భారత్ చైనా మధ్య యుద్దం జరుగుతున్న రోజులప్పుడు ఆ యుద్దంలో భారత సైనికుల త్యాగాన్ని తెలుసుకున్నటువంటి 14 ఏళ్ల పాప పద్మావతి బందోపాధ్యాయ మనసు చెలించింది. పెద్దయ్యాక ఎలాగైనా దేశ సేవ చేయాలని ఆనాడే నిర్ణయించుకుంది. మరి ఎలా? తన నిర్ణయం, తన ఆశ, తన పట్టుదల తను సాధించిందా, ఎలా సాధించింది, అవన్నీ తెలుసుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. దుబాయ్ సీనో చిత్రం కోసం విజయ్ యేసుదాస్ సుచిత్ర పాడిన పాట, రామజోగేశ్ శాస్త్రి రచనకు మణిశర్మ సంగీతం.

విన్న పాట స్వాగతం చిత్రం కోసం కార్తీక్ చిత్ర పాడింది. గీత రచన వేటూరి, సంగీతమార్పి పట్నాయక్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 2:38 దాటి 41 సెకండ్ స్టూడియోస్ లో శక్తిశీలి వింటున్నారు. పద్మావతి బందోపాధ్యాయ ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్ మార్షల్ గురించి తెలుసుకుంటున్నాం. 1944 తిరుపతిలో ఎస్ స్వామినాథన్ అలమేలు దంపతులకు జన్మించింది పద్మావతి. పుట్టింది తిరుపతిలోనే కాని పెరిగింది మాత్రం ఢిల్లీలో. కుటుంబ కట్టుబాట్లు, సమాజ తీరు కారణంగా ఆమె 10 ఏళ్ల వరకు స్కూల్కే వెళ్లలేదు. ఇంట్లోనే బుక్స్ చదువుకుంటూ డైరెక్ట్గా 5వ తరగతిలోనికి అడ్మిషన్ తీసుకుంది. సైన్స్ అంటే మహాప్రాణం, డాక్టర్ అవ్వాలని కోరిక. ఆడపిల్లనేం చదివిస్తారు అనే కాలం అది. అందుకని ఇంటి దగ్గర స్కూల్లో జాయిన్ అయిపోయింది. కాని అందులో సైన్స్ మాత్రం లేదు. సరే, జాయిన్ అయింది, సైన్స్ లేదు, పర్వాలేదు, మిగతావన్నీ నేర్చుకుంది. ఆ తర్వాత ప్రీ మెడికల్ కోర్సులో జాయిన్ అవ్వాలన్న కోరిక పుట్టింది. తను అవుతాను అంటే పేరెంట్స్ కాదనలేక సరే జాయిన్ చేయిద్దాం అని చెప్పి వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే చిన్న స్కూల్లో చదివింది, పైగా నో సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా. అందుకే ఏ కాలేజీలోనూ తనకు సీట్ ఇవ్వలేదు. ఫైనల్గా ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చేసింది. అయితే మనం ముందే అనుకున్నాం కదా, 1962 భారత్ చైనా వార్ పద్మావతి గారి ఆలోచనలో మార్పు వచ్చేసిందని. అది ఎలాగంటే సైన్స్ అంటే ఇష్టం కాబట్టి డాక్టర్ అవ్వాలనే కోరిక, యుద్దంలో చనిపోయిన మన సైనికులను చూస్తే దేశానికి సేవ చేయాలనే కోరిక, అంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలి, తనదేమో డాక్టర్ అవ్వాలని. కానీ దేశానికి సేవ

చేయాలంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలి. ఎలా? డాక్టరా? ఆర్మీనా? ఏం చేయాలి అనే ఆలోచనలో పడింది. అప్పుడు ఏం చేసింది, ఎలా ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్ మార్షల్ అయిందో తెలుసుకుందాం. ఈ పాట తర్వాత వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ ఆర్జే శ్రవంతితో పద్మావతి బందోపాధ్యాయ, ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్ మార్షల్ గురించి తెలుసుకుంటున్నాం. అయితే పద్మావతి గారికి చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే ఇష్టం, డాక్టర్ అవ్వాలని కోరిక. అలాగే ప్రీ మెడికల్ కోర్సులో కూడా జాయిన్ అయింది. కానీ 1962లో జరిగినటువంటి భారత్ చైనా మధ్య యుద్దం, అక్కడ సైనికుల త్యాగాన్ని చూసి మనసు కరిగిపోయింది. ఎలాగైనా దేశానికి సేవ చేయాలన్న కోరిక పుట్టింది. అయితే తను డాక్టర్ అవ్వాలా లేదా ఆర్మీలో జాయిన్ అవ్వాలా అని ఆలోచించింది. కానీ ఆర్మీలోనే జాయిన్ అవ్వాలని చాలా దృఢంగా నిశ్చయించుకుంది. ఆడపిల్ల ఆర్మీ ఏంటి అన్నారు అందరూ. కానీ ఒక్కసారి నిశ్చయించుకున్నాక వెనకడుగు వేసే సమస్య లేదు కదా. అదృష్టం కొద్దీ అదే సంవత్సరం పూణేలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. ఇంకే అందులో చేరడం, కోర్సు కంప్లీట్ చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ ని ఎంపిక చేసుకుని ఉద్యోగం చేస్తూనే ఏవియేషన్ మెడిసిన్ లో స్పెషలైజేషన్ చేసి 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్దంలో సైనికులకు సేవ చేసే అవకాశం వచ్చింది పద్మావతి గారికి. పంజాబ్ సరిహద్దుల్లో ఉద్యోగం, గాయపడిన వారందరికీ కూడా తను వైద్యం చేస్తోంది, కాపాడుతోంది. దాదాపు 250 మంది జవాన్లకు వైద్యం అందించింది. కార్గిల్ యుద్ద సమయానికి పద్మావతి బందోపాధ్యాయ కల్నల్ స్థాయికి ఎదిగారు. తన భర్త కూడా ఎయిర్ ఫోర్స్ లోనే ఉన్నారు కాబట్టి వీరిద్దరూ కలిసి అండర్స్టాండింగ్ లో తన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే వీరిద్దరికీ కూడా విశిష్ట సేవా పురస్కారం లభించింది. ఇది కూడా ఒక రికార్డే. 2020లో పద్మావతి బందోపాధ్యాయ గారిని పద్మశ్రీతో సత్కరించింది భారత ప్రభుత్వం. అయితే ద ఫస్ట్ ఉమెన్ ఎయిర్ మార్షల్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హిస్టరీ శ్రీమతి డాక్టర్ పద్మావతి బందోపాధ్యాయ గారు, ఇక్కడ ఒక గొప్ప విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. దేశానికి చేసిన సేవతో పాటు ఒక ముఖ్యమైన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. అదే యుద్ద సమయంలో గాయపడ్డ సైనికులకు వైద్యం అందించడమే కాకుండా అనుకోకుండా ప్రసవించబడినటువంటి ఒక ప్రీమెచ్యూర్ బేబీని కాపాడడం. ఆ యుద్ద సమయంలో ఈవిడ జవాన్లకు ఎప్పుడైతే వైద్యం చేస్తుందో అదే టైంలో అన్ఫార్చునేట్ గా అనుకోకుండా ఒక ప్రీమెచ్యూర్ బేబీ పుట్టడం జరిగింది. మరి ఆ పుట్టిన బిడ్డకు అక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు. ఆ యుద్ద వాతావరణంలో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకపోవడంతో తనేం చేసిందంటే ఒక వర్కింగ్ ఇంక్యుబేటర్ ని అప్పటికప్పుడు ఉన్న ఎక్విప్మెంట్ తో పాటు రెడీ చేసి ఆ పసికందు ప్రాణాల్ని కాపాడింది. అంతేకాదు తను నార్త్ పోర్ కి వెళ్లి ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ లో మన సైనికులు తమను తాము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో రీసెర్చ్ స్టడీ కూడా చేసింది. ఇండియన్ సోల్జర్స్ అండ్ పైలట్స్ కి సియాచిన్ అనే అత్యంత చలి ప్రదేశంలో ఎక్కువగా వాళ్లు పనిచేయాల్సి వస్తుంది కాబట్టి తమను

తాము ఎలా కాపాడుకోవాలో తెలియజేసింది ఈ రీసెర్చ్ స్టడీ. ఇదండి పద్మావతి బంధోపాధ్యాయ గారి గురించినటువంటి విశేషాలు. అందుకే అమ్మాయిలు, మీ కల చిన్నదైనా పెద్దదైనా దాన్ని గౌరవించండి. మీ ముందున్న అడ్డంకుల్ని చూసి నిరాశ చెంది వెనక్కి మాత్రం తగ్గకండి. ఆకాశానికి ఎలాగైతే హద్దుల్లేవో మన కలలకు కూడా హద్దులు ఉండకూడదు. పద్మావతి బంధోపాధ్యాయ గారి స్టోరీ మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది కేవలం మహిళల విజయం కాదు, మారుతున్న భారతదేశానికి ప్రతీక. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఓరి దేవుడా చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట. అది రామజోగేశ్ శాస్త్రి రచనకు లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 3 గంటలు. ఇప్పుడు ఆకాశవాణి వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు.
1: మన్ చాహేగి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే విన్నారు. ఇప్పటి నుంచైతే రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను శ్రోతలు ఎఫ్ఎం 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై కూడా వినొచ్చు. మరి ఇవాళ ప్రసారాలలో ఇంకొంచెం సేపట్లో మాటలు పాటలతో సాగే మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. అదైనాక 5:30 కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో వరంగల్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ప్రాణం కాపాడిన జామపండు కథ, ఇంకా ఆదిలాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి మంచి అలవాట్లు మరియు పెరుగుతున్న వృద్ధాశ్రమాలు ఈ కథలు ప్రసారమవుతాయి. 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎన్సీసీ గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ షేడేకర్ అనుతో వి సంధ్యాలీల పెట్టిన ముచ్చట వినొచ్చు. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఎల్టీ రేపటి కార్యక్రమాల్లో చెప్తా. ట్యూన్ చేసి ఉంచుండ్రీ 100.2 FM మనస్సు నిండా.

మాట చెప్పుండ్రి, పాట అయినుండ్రి. అర్ధగంట సేపు సాగే ఈ కార్యక్రమంలో శ్రోతలు మీరు ఫోన్ చేసి చెప్పే మాటలు, అట్లనే మీకు నచ్చిన పాటలు వినిపించే కార్యక్రమం. మరి కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. కార్యక్రమంలో ముందుగా విందాం గోపాల గోపాల సినిమా నుండి సోను నిగం పాడిన ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్.

0: సవరణలకు ఫామ్ ఎయిట్ ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మన యాస, మన భాషలో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రీ పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. మరి మీరు కూడా ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో మాట్లాడి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0872 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకు. ఇప్పుడైతే కార్యక్రమంలో ఉత్తరం ద్వారా కోరిన పాటను విందాం. ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి రత్నాకర్, విష్ణుప్రియ, శివాని, నిహాస్వి, మధుకర్. వీరు స్వప్న సినిమా నుండి అంకితం అనే పాటను వినిపించగలరు అంటూ శ్రోతలు ప్రతిరోజు పొద్దుగల 8:40 సింగిడిలో పొజ్జమట్టు ప్రసారమయ్యే ఈ మాట చెప్పుండ్రీ పాట నుండిలో శ్రోతలు ఉత్తరం ద్వారా కోరుతున్న పాటని కూడా వినిపించడం జరుగుతుంది. మరి మీరు కూడా మీకు నచ్చిన పాటను ఉత్తరం ద్వారా అడగాలనుకుంటే చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం, శుభ సాయంత్రం, చెప్పండి ఎవరు ఫోన్ చేసింది?
1: మేడం, నా పేరు జీవన్, మా గ్రామం డోంగరగావ్.
0: జీవన్ గారు డోంగరగావ్ నుంచి,
1: జిల్లా ఆదిలాబాద్.
0: చెప్పండి జీవన్ గారు, ఏం చేస్తుంటారు?
1: మేము పెయింటింగ్ వర్క్ చేస్తాం మేడం.
0: పెయింటింగ్ వర్క్? అంటే జిల్లా మొత్తమా? అంటే జిల్లా మొత్తం అన్ని గ్రామాలలో తిరుగుతుంటారా అంటున్నా? అవునా, మరి మీరు ఎట్లా నేర్చుకున్నారు పెయింటింగ్? అవునా, ఎందుకంటే పెయింటింగ్ వర్క్ సైడ్ రావాలనిపించింది? ఖాళీగా ఉంటే కుదరదు కానీ, అంటే ఇంకా వేరే అవకాశాల కోసం ఏం ప్రయత్నించలేదా అని? అవునా, సరే చెప్పండి మరి, ఇలా మాట చెప్పుండ్రు పాట ఎన్నిలో ఏ పాట వినాలనుకుంటున్నారు? హలో, చెప్పండి. తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. హలో,
1: చాలా రోజులు
0: వర్షం మొత్తం మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పడుతుంది కదా నిన్నటి నుంచి? చాలా రోజులు అయింది కదా పడక. ఇప్పుడు అవసరమే కదా వర్షాలు ఎట్లన్నా. సరే మరి, అవునవును, అందరి కోసం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక

0: సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
1: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
2: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమానికి మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 0872.

0: ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రేపు జమట ఎదుగుటంగుండే మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటల్ని వినొచ్చు. ఇంకా ఇలా రాత్రి 7:45 నుండి 8:45 వరకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన జోరైనా సినిమా పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ఎలా వరంగల్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ప్రాణం కాపాడిన జామపండు కథ, ఇంకా ఆదిలాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి మంచి అలవాట్లు మరియు పెరుగుతున్న వృద్ధాశ్రమాలు ఈ కథల్ని విందాం. సంపాదకులు మణికొండ వేదకుమార్. ముందుగా ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది మనయాస మన బస్సులు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా కథిందాం కార్యక్రమంలో ముందుగా విందాం వరంగల్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ప్రాణం కాపాడిన జామపండు కథ. సంపాదకులు మణికొండ వేదకుమార్. ఈ కథ చెప్తున్నది జి జ్యోతి.
2: బడి ముగిసిన వెంటనే స్నేహితులందరం కలిసి ఆడుకోతందుకు ఊళ్ళోకి పోయినాం. అక్కడ కోతి కొమ్మచ్చి చిర్రగోని ఆట ఆడుకున్నాము. ఇంతలో మా కోటిగాడు, అరే అక్కడ జామ చెట్టు ఉంది రారా అని అన్నాడు. అందరం జామ చెట్టు దగ్గరికి పోయినాం. చెట్టు మీద జామకాయలు భలేగున్నాయి. కోటిగాడే చెట్టెక్కిండు, పండ్లు రాలగొడుతున్నాడు. కింద ఉన్న మా దోస్తులంతా రాలే పండ్లని చేతిలో ఒడిసి పట్టుకుని తింటున్నారు. నేను ఒక పండును పట్టుకుందామని దోసిలి ఎత్తిపట్టినా, కాని నా దోసిట్లో ఆ పండు పడక జారి కింద పడ్డది. కిందికి వంగి అందుకుందామనుకున్నాను, కాని గా పండు పొర్లుకుంటూ పొర్లుకుంటూ దూరంగా పోయి ఆగింది. నేను గబాల్న ఉరికి దాన్ని అందుకున్నా. ఇంతల్నే కెవ్వున కేకినిపించింది. వెనకకు చూసేసరికి ఇందాక నేను నిల్చున్న జామ చెట్టు దగ్గర దాని పక్కకి పాముల పుట్టున్నది. అందులో నుంచి పెద్ద జర్రిగొడ్డు పాము బయటకచ్చింది. దాన్ని యూసే మా కోటిగాడు కెవ్వున కేకేసిండు. గీ జాంపండు దొర్లుకుంటూ ఓకపోతే నా దోసిటికి చిక్కి ఉంటే ఏమై ఉండేది? నేను పాము కాటుకు చనిపోయేవాణ్ణే గదా. నా ప్రాణంగా పాడింది జాంపండు. గందుకనే జాంపండే నా ప్రాణం. నీతి చెట్లు పుట్టలు చేను వాగు గుట్టలు పొదల దగ్గరకు పోయేటప్పుడు సుట్టూ గమనించుకోవాలి. పరిసరాలలోని ప్రమాదం చెప్పిరాదు. జాగ్రత్త జాగ్రత్త.
0: వరంగల్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి ప్రాణం కాపాడిన జామపండు కథ విన్నారు సంపాదకులు మణికొండ వేదకుమార్. కథ చెప్పింది జి జ్యోతి. ఇప్పుడు విందా ఆదిలాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి మంచి అలవాట్లు మరియు పెరుగుతున్న వృద్ధాశ్రమాలు ఈ కథలు.
2: సీతాపురంలో రాము సోము అని ఇద్దరు దోస్తులుండేటోళ్ళు. రాము మంచి చురుకైనవాడు మరియు తెలివగలవాడు. ఎవరేం పని చెప్పినా వెంటనే స్పందించి చురుగ్గా తొందరగా పూర్తి చేసేటోడు. కాని సోము మాత్రం మస్తు బద్దకస్తుడు. ఏ పనినైనా ఆఖరి సమయం దాకా చేసేటోడుగాదు. సోము తెలివిగలవాడైనా అతని బద్దకం వల్ల ఎన్నో కోల్పోయేటోడు. కాని వాటిని అంతగా పట్టించుకునేటోడు కాదు సోము. సోముకి ఉన్న బద్ధకం వల్ల కనీసం రోజూ చేయాల్సిన పనుల్ని కూడా చేసేటోడు కాదు. కనీసం తనను తాను శుభ్రంగా ఉంచుకోకపోవటం వల్ల జబ్బుల బారిన పడేటోడు. ఒకనాడు వాళ్ల బడిలో వ్యాసరచన పోటీలు నిర్వహించబోతున్నామని చెప్పిండ్రు టీచర్లు. పోటీల్లో పాల్గొనేటోళ్ళు ఇచ్చిన గడువులోపే విద్యార్థులు వాళ్ల పేర్లని నమోదు చేసుకోవాలనని ముఖ్య షరతు. ఇక దాంతోటి విద్యార్థులంతా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కాని సోము ఎప్పట్లెక్కనే తన పేరును చివరికి ఇద్దామని ఆగిపోయిండు. కాని చివరి రోజు అతనికి ఇంతకు ముందులాగే జబ్బు చేసింది. ఇక సోము బడికి ఓలేని పరిస్థితిగా అయిపోయింది. పేర్లనిచ్చిన పిల్లలంతా చక్కగా వ్యాసరచన పోటీల్లో పాల్గొని తమదైన తెలివితేటలతోటి చక్కగా రాసిండ్రు. కాని సోము బడికి కూడా ఓలేని పరిస్థితి. ఉపాధ్యాయులు విద్యార్థులు రాసిన వ్యాసరచనలల్లా మూడింటిని ఎంపిక చేసిండ్రు. అందులో రాము మొదటివాడు. ఉపాధ్యాయుడు విజేతలను వేదిక మీదికి పిలిచిండ్రు. ఆ రోజు సోము కూడా పాఠశాలకచ్చిండు. తనకంటే కొంచెం వెనుకబడిన వాళ్ళు కూడా విజయం సాధించటంతోటి సోము మస్తు బాధపడ్డాడు. తన దోస్తైన రాము చురుగ్గా ఉండడంతోటి అన్నింట్లా విజయం సాధిస్తున్నాడని సోము గ్రహించిండు. తను చేస్తున్న తప్పేందో తను తెలుసుకున్నాడు. అప్పటిసంది సోము కూడా అన్నింటిలోనూ చురుగ్గా తెలివిగా రాముతో పాటు ఉంటూ తనకంటే ముందు పూర్తి చేయడం కష్టపడడం అలవాటు చేసుకున్నాడు. ఇక అన్నింట్లా విజయాల్ని సాధిస్తున్నాడు.

అనగనగనగా ఒక ఊర్లే ఒక కుటుంబం మధ్యతరగతి జీవితాన్ని గడిపేది. ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళ అత్తమామ అంతా కలిసి జీవించేటోళ్ళు. ఆ దంపతుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉండేది. ఇద్దరూ కలిసి పనిచేయకపోతే ఇల్లు గడవదు. ఆ ముసలోళ్ళు కూడా ఏదో వాళ్లకి తగిన పని చేస్తుండేటోళ్ళు. ఆ దంపతులకి 3 సంవత్సరాలకు 2 కొడుకులు పుట్టినరు. ఇప్పుడు వాళ్ళు వాళ్ల కష్టం లేకుండా ఆ పిల్లల్ని పనిలో పెట్టాలనా, లేక ఆ పిల్లలకు వాళ్ల పరిస్థితి రాకుండా చదివించాలనా? ఈ పరిస్థితే వస్తే ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు కష్టపడైనా వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకుంటారు. అట్లనే వీళ్ళు కూడా రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళని చదివిస్తున్నారు. ఆ పిల్లలు వీళ్ల కష్టాన్ని చూస్తూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్ని సంపాదించి పట్నంలో స్థిరపడ్డారు. వాళ్ళెంతో ప్రేమతో వాళ్ళని పట్నానికి తీసుకుపోదామని పట్టుబట్టి

0: వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పించిండ్రు. ఆ తల్లిదండ్రులు వాళ్ల పిల్లలు వాళ్ల కళ్ళ ముందు ఎదిగి వాళ్ళ కష్టాన్ని గౌరవించి మంచి పరిస్థితికి వచ్చి వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళని పట్టణానికి తీసుకెళ్తున్నారని ఎంతో సంతోషపడ్డారు. వాళ్ళకి పట్టలేని ఆనందం వచ్చింది. వాళ్ళు తమ తల్లిదండ్రుల్ని పట్నంలో ఎంతో గౌరవించిండ్రు. వారి జీతంలో సగం జీతం వాళ్ళ తల్లిదండ్రులకిచ్చి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ వాళ్ళకు పెళ్ళైనాక ఈ పరిస్థితి మారిపోయింది. కనీసం 10,000 ఇచ్చేటందుకు 10 సార్లు ఆలోచించిండ్రు. ఆఖరికి అన్నదమ్ముళ్ళల్లా ఎవరు వాళ్ళను ఉంచుకోవాలని కొట్టుకున్నారు. చివరికి వాళ్ళందరూ ఆ ముసలోళ్ళని వృద్ధాశ్రమంలో వదిలి వెళ్ళిపోయిండ్రు. ఏదో సందర్భంలా వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు వచ్చిన వాళ్లతో ఒక తాతయ్య వాళ్లతోటి ఇట్లన్నాడు, తల్లిదండ్రులు మన భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేస్తే పిల్లలు అల్లని వృద్ధాశ్రమానికి పంపించి డబ్బుల్ని ఆదా చేసుకుంటున్నారు. ఎవరైతే నీకోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేస్తారో వారిని వృద్ధాశ్రమంలో పడేసే సమాజం మనది. ఇది మనకు సిగ్గుచేటు. కాని ఒక్కటి గుర్తుంచుకోండ్రి, మీగూడా ఒకరోజు అదే పరిస్థితి వస్తుంది. కాని అలా చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తే ఈ వృద్ధులకి కన్నీళ్లుండవు. దయచేసి అలని గౌరవించండి. అలాకి అన్నీ చేయకపోయినా పర్వాలేదు, కాని అవమానించకండి అని వృద్ధాశ్రమ తాతయ్య చెప్పిండు. ఎవరూ లేనోళ్ల కోసం గాని కొడుకులు బిడ్డలున్న వాళ్ల కోసం కాదిది అన్నాడు తాతయ్య. ఎవరూ లేని వారి కోసం ఈ వృద్ధాశ్రమం, కాని కొడుకులు బిడ్డలు ఉన్నవాళ్ల కోసం ఈ వృద్ధాశ్రమం కాదు అని అన్నాడు తాతయ్య. దాంతోటి వాళ్ళు తల్లిదండ్రులను క్షమాపణ అడిగి గౌరవంతో ఇంటికి తీసుకుపోయి ప్రేమగా చూసుకుంటున్నారు.
1: ఆదిలాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి మంచి అలవాట్లు మరియు పెరుగుతున్న వృద్ధాశ్రమాలు ఈ కథల్ని విన్నారు. సంపాదకులు మణికొండ వేదకుమార్. ఈ కథల్ని చెప్పింది జి జ్యోతి. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలను అన్నింటినీ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదంటే మళ్ళీ వినాలనుకున్నా కూడా యూట్యూబ్ ఛానల్లో ఆ మరుసటి రోజు నుండి అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. రేపు జమటో 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం 2వ భాగం, ఇంకా ఆదిలాబాద్లోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు పాడిన దేశభక్తి గీతం వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎన్సీసీ గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ షేడేకర్ అనుతో వి సంధ్యాలీల పెట్టిన ముచ్చట విందాం.
2: ఆడవాళ్ళు ఏ రంగంలోనూ వెనుకంజ వేయకుండా ఇప్పుడు ప్రతి రంగంలో ముందుకు దూసుకెళ్తున్నారు, ముందంజలో ఉంటున్నారు. క్రీడా రంగం కానివ్వండి, ఉద్యోగ రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఏ రంగంలోనైనా స్త్రీలు తన పాత్రను నిర్విరామంగా చాలా మంచి పదవులను కూడా అలంకరిస్తూ వారి వారి విధి నిర్వహణను నిర్వహిస్తున్నారు. అలాంటి కోవకే చెందిన ఆదిలాబాద్కు చెందిన షెడేకర్ అను ప్రస్తుతం తను మన ఆదిలాబాద్లో ఎన్సీసీ 32 తెలంగాణ బెటాలియన్ కార్యాలయంలో గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్గా జీసీఐగా పనిచేస్తున్నారు, విధులు నిర్వహిస్తున్నారు. తనతో ఇప్పుడు మనం మాట్లాడదాం, అనుని పలకరిద్దాం. హలో అను.
3: హాయ్ మేడం.
2: నమస్తే.
3: నమస్తే.
2: ఫస్ట్ అయితే మీకు సెల్యూట్ చేయాలి. గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్గా మీకు రావడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది? ఎన్ని ఎన్సీసీ, ముఖ్యంగా మీకు ఇందులో ఎన్సీసీ
3: అవును
2: ప్రముఖ పాత్ర.
3: అవును.
2: ఎన్సీసీ నేషనల్
3: క్యాడెట్ కాప్స్.
2: కాప్స్ నేషనల్ క్యాడెట్ కాప్స్.
3: కాప్స్
2: అయితే ఈ శిక్షణ శిబిరాలు ఎన్ని నిర్వహించాల్సి వచ్చింది, ఎంత కష్టపడాల్సి వచ్చింది ఈ క్యాడెట్ గా రావడానికి మీకు?
3: నేను టోటల్ 13 క్యాంప్స్ చేశాను ఎన్సీసీలో. ఏపీ అండ్ తెలంగాణలో కాకినాడలో కూడా చేశాను, న్యూఢిల్లీకి కూడా వెళ్ళాను. ఎప్పుడు అని అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 2022లో 15 ఆగస్ట్ అప్పుడు ఇండిపెండెన్స్ డే క్యాంప్, ఐడిసి అప్పుడు వెళ్ళాను. కాకినాడలో ఐడిఎస్ఎస్సీ క్యాంప్ చేశాను, ఈబీఎస్బీ క్యాంప్ చేశాను, ఎస్ఎన్ఐసి చేశాను, స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్, ఐడిఎస్ఎస్సీ డైరెక్టరేట్.

0: షూటింగ్ క్యాంప్ ఉంటది, అది కూడా చేశాను. 21 నేను డిగ్రీలో జాయిన్ అయినా, అప్పటి నుంచి నేను ఎన్సీసీ చేస్తూ ఉన్నా. డిగ్రీలోనే బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ రెండు తీసుకున్నా. అవును.
1: అయితే ఈ శిక్షణ కాలంలో మీరు ఏమేమి శిక్షణ తీసుకోవాల్సి ఉంటది, ఎటువంటి కార్యకలాపాలు ఉంటాయి?
0: టోటల్ మాకు డ్రిల్ చేయిస్తారు, డిసిప్లిన్ ఏంటి అనేది నేర్పిస్తారు. అంటే టోటల్ ఆర్మీ లైఫ్ లాగే, కాకపోతే జస్ట్ వాళ్ళకంటే కొంచెం తక్కువ ఉంటది. అంటే ఎన్సీసీ అంటే ఓన్లీ ఒక వే చూపిస్తది అన్నమాట, ఆర్మీలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నట్టు.
1: అయితే మీరు ఇప్పుడు గర్ల్స్ కి బాధ్యత నిర్వహిస్తున్నారు?
0: అవును.
1: ఆడవాళ్ల కోసం?
0: అవును.
1: మరి వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వాల్సి ఉంటది?
0: వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళు ఏదైనా క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎస్కార్ట్ చేయడము, వాళ్ళతో ఏ ట్రైనింగ్ కైనా వెళ్లి వాళ్ళతో ఉండడము, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ చెప్పడము. అలా
1: అంటే ఈ ట్రైనింగ్ లో భాగంగా మీరు వాళ్ళకి ఏమేమి చెప్తూ ఉంటారు?
0: నార్మల్ గానైతే క్లాసెస్ చెప్తారు, అంటే డిసిప్లిన్ గా ఉండడము, అవి ఎన్సీసీ హ్యాండ్ బుక్ ఉంటది, ఆ క్లాసెస్ చెప్పడము, వాళ్ళకి డిసిప్లిన్ ఏంటో నేర్పించడము. అలా
1: ఇప్పుడు మీరు పోలీసులకి డ్యూటీలు వేసినట్టు బందోబస్తు డ్యూటీలు, మీకు కూడా అలాంటి డ్యూటీస్ చేయాల్సి ఉంటదా?
0: మాకు అలాంటి డ్యూటీస్ ఏముండవు.
1: అయితే మరి ఇప్పుడు ఎంతమంది నేర్చుకుంటున్నారు మీ ఆధ్వర్యంలో శిక్షణ ఎన్సీసీలో? అంటే ఎంతమంది శిక్షణ తీసుకుంటున్నారు ప్రస్తుతం?
0: ఇప్పుడు టోటల్ మన 32 తెలంగాణ బెటాలియన్ నుంచి అయితే ఆదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, మంచిర్యాల్ ఇవన్నీ డిస్టిక్స్ మన 32 తెలంగాణ బెటాలియన్ లోనే వస్తాయి. ఇంతకు ముందు మొన్న సిఏటీసీ క్యాంప్స్, ఏటీసీ క్యాంప్స్ జరిగినాయి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో. అక్కడ మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం వాళ్ళకి. అంటే వన్స్ వాళ్ళు 500-600 కెడెట్స్ వస్తారు, అట్లా 3-4 క్యాంప్స్ అట్లా అవుతాయి.
1: అయితే ఇప్పుడు మీరు మొన్న జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కూడా మీ విధి నిర్వహించిండ్రు.
0: అవును.
1: అక్కడ మీరు అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు మరి వాళ్ళకి?
0: అక్కడ మాకు సెలెక్ట్ ఉండే, అంటే ఎట్లా అంటే ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి ఒక ఎస్డీ, ఒక ఎస్డబ్ల్యూ, అంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వెళ్ళాలి. అట్లా మేము ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ నుంచి సెలెక్ట్ అయినాం అన్నమాట. డిస్టిక్ నుంచి నేను ఒక అమ్మాయిని, ఇంకొక అబ్బాయి. అట్లా మేము డాన్స్ లో, ఇంకా ఏమంటారు, డ్రిల్ లో సెలెక్ట్ అయినాం. సెలెక్ట్ అయిన తర్వాత మాకు నెక్స్ట్ క్యాంప్ కాకినాడలో ఉండే, కాకినాడలో అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ లాంచింగ్ క్యాంప్ సికింద్రాబాద్ లో ఉండే, ఆ క్యాంప్ తర్వాత ఢిల్లీ క్యాంప్ కి తీసుకెళ్లిండ్రు.
1: అయితే అను ఇంకో విషయం ఏం తెలిసిందంటే, ఇప్పుడు మీరు డెల్టా కంపెనీ దీంట్లో ఒక లీడ్ కూడా మీరు వ్యవహరించిండ్రు, ఆ గ్రూప్ ని లీడ్ చేసి మీరు అంటే ప్రశంసలను కూడా అందుకున్నారు చెప్పండి మరి.
0: అది ఎట్లా అంటే, ఒక క్యాంప్ లో అంటే కొన్ని కాంపిటీషన్స్ జరుగుతాయి, లైన్ ఏరియా గాని, వాలీబాల్ గేమ్, ఖోఖో గేమ్, డాన్స్ అవన్నీ ఉంటాయి. కొందరు కెడెట్స్ ని మనం గైడ్ చేసి వాళ్ళని అంటే ముందుకు పంపించి వాళ్ళు డాన్స్ ఎలా చేస్తున్నారు, అంటే వాళ్ళకి ఏదో ఒక థీమ్ ఇచ్చి మనం డాన్స్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు అదే స్టేజ్ పైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ కి ఆల్ఫా, బ్రావో, చార్లీ, డెల్టా, ఈకో అని 5 కంపెనీస్ ఉంటాయి. ఆ 5 కంపెనీస్ లో నుంచి ఏ డాన్స్ బాగుంటే దాంట్లో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అట్లా గేమ్స్ అన్ని ఉంటాయి, ఈ డాన్సెస్ ఉంటాయి, అవన్నిటిని చూసి ఏ కంపెనీ అయితే ఫస్ట్ ఉందో దేంట్లో అయితే దాన్ని చూసుకొని ఈ ప్రశంసలు అవన్నీ ఇస్తారు.
1: ఫైరింగ్
0: కూడా ఉండే, ఇది పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోనే, డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా అక్కడ.
1: 32 తెలంగాణ పటాలయం ఉంది కదా, దీనికి గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ గా మీరు విధి నిర్వహిస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఇది చాలా కఠినంగా ఉంటదా మీకు శిక్షణ ఇచ్చే వాళ్ళకు కూడా? మీకు ఎలాంటి విధి నిర్వహణ ఉంటది, వాళ్ళకి ఎట్లా మీరు ట్రైనింగ్ ఇస్తారు మరి?
0: అంటే నాకైతే హ్యాపీగా ఉంటది, ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన, నేను అది అవన్నీ నేర్చుకుని ఇప్పుడు నేను యాజ్ ఏ లెక్చరర్ గా, యాజ్ ఎ టీచర్ గా వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేస్తా కదా, టీచ్ చేస్తా, అట్లా నాకైతే ఓకే.
1: కాలేజ్ లైఫ్ నుండి కూడా మీరు ఇప్పటి వరకు చాలా ఎన్సీసీ క్యాంప్స్ అటెండ్ చేస్తూ
0: వస్తున్నారు,
1: దాదాపు ఇప్పటి వరకు విజయవంతంగా ఎన్ని ముగించినాయి మరి?
0: టోటల్ క్యాడెట్ గా ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే 13 క్యాంప్స్ చేసిన, తర్వాత జీసీఐ గా వచ్చినప్పటి నుంచి నా టోటల్ 8 క్యాంప్స్ అయినాయి.
1: అవి ఎక్కడెక్కడ?
0: అవి నిజామాబాద్ లో, సికింద్రాబాద్ లో. నిజామాబాద్ లో 2 times వెళ్ళా, సికింద్రాబాద్ లో 2 times, మళ్ళీ ఇక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో.
1: మరి ఇప్పుడు ఇంత గొప్పతనం, ఇంత గుర్తింపు రావడం గర్ల్స్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ అంటే మాటలు కాదు, మీ కింద చాలా మంది ఆడవాళ్లు శిక్షణ తీసుకుంటారు కాబట్టి ఈ గొప్పతనం మీకు ఎలా అనిపిస్తుంది మరి?
0: నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను అదే స్టేజ్ నుంచి వచ్చిన కదా, కెడెట్ లాగా నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కెడెట్స్ కే నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా నా జూనియర్సే ఉన్నారు, మా జూనియర్స్ వాళ్ళ జూనియర్స్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా.
1: ఇప్పుడు ఇది కెడెట్ గా విధి నిర్వహించడం అనేది ప్రభుత్వం మీకు ఇచ్చిన ఉద్యోగమా లేదంటే?
0: మాకు సెలక్షన్స్ ఉండే, ఫస్ట్ ఎన్సీసీ డైరెక్టరేట్ నుంచి సెలక్షన్స్ ఉండే. ఎట్లా అంటే ఫస్ట్ మాకు రన్నింగ్, మళ్ళీ ఎగ్జామ్ ఉండే, అవంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉండే. అదంతా అయిపోయిన తర్వాత మెరిట్

0: లిస్ట్ వచ్చింది, మెరిట్ లిస్ట్ వచ్చింది, తర్వాత మాకు జాయినింగ్ ఫామ్ వచ్చేసారు.
1: మరి ఇంతమందిని మీరు ట్రైనర్స్ గా మారుస్తున్నారు, ఇంతమందికి శిక్షణ ఇస్తున్నారు కదా, ఆడవాళ్ళు ఒక్కొక్కసారి ఆడవాళ్ళ మాట వినరు.
0: అవును,
1: మరి మీకు విధి నిర్వహణలో ఎలా ఉంటది?
0: నాకు ఎలా అంటే, నేను యాజ్ ఎ క్యాడెట్ గా నేను ఎట్లా రెస్పాన్సిబిలిటీస్ అంటే, ఎవరైనా చెప్తూ ఉంటే మనకు అనిపిస్తుంది ఏ వీళ్ళు ఎందుకు చెప్తున్నారు నాకు అట్లా అని. కాకపోతే నాకు ఆ విషయం తెలుసు కాబట్టి నేను వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేస్తా.
1: ఇంకా మీరు ముందు ముందు ఇదే ఉద్యోగం కాకుండా ఇంకా ముందు ముందు ఏం సాధించాలనుకుంటున్నారు?
0: నాకు యాక్చువల్
1: గా
0: నా అంబిషన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి,
1: ఆర్మీలో సేవ చేయాలనుకుంటున్నాను దేశానికి.
0: ఇంతకు ముందు కూడా చేసినా, కాకపోతే దాంట్లో అన్నీ ఓకే గానీ రన్నింగ్ లో జస్ట్ 10 సెకండ్స్ లో పోయింది, మిగతాదంతా ఓకే. మళ్ళీ నెక్స్ట్ దానికి ట్రై చేస్తున్నా.
1: అంటే మీకు ఆర్మీ అంటే కొంచెం ఆడవాళ్ళు భయం అలాంటిది?
0: లేదు, మా ఫ్యామిలీ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంది, నువ్వు దేంట్లో అయినా ట్రై చెయ్యు, మీ వెనుక నేను ఉంటాము అని. ఇన్ని క్యాంప్స్ చేయడానికి, ఎన్సీసీ చేయడానికి కారణం కూడా వాళ్ళే. అంటే నన్ను ముందుకు తోస్తూ ఉండేవాళ్ళు, ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు.
1: మరి ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా గర్వంగా?
0: వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది నా తరఫు నుంచి అయితే. వాళ్ళు ఇంకా నేను ముందుకెళ్ళాలి, ఇంకా మంచి పొజిషన్ కి రావాలి అనే ఆలోచిస్తూ ఉంటారు.
1: మీది విద్యాభ్యాసం అంటే కళాశాల విద్యాభ్యాసం ఎక్కడ సాగింది?
0: జీడీసీ సైన్స్ కాలేజ్ ఆదిలాబాద్.
1: మరి ఇంకా ముందు ముందు?
0: మొన్న ఆల్రెడీ ఎస్ఎస్సీ జీడీ కి ట్రై చేశాను, దాన్నే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలి అనుకుంటున్నా.
1: ఓకే, ఇంతవరకు మీ శిక్షణలో ఉన్న మీ విధి నిర్వహణ గురించి, మీరిస్తున్న మిగతా ఆడవాళ్లకు మీరు ఆదర్శంగా ఉంటూ మీరిస్తున్న శిక్షణ గురించి చాలా చక్కగా వివరించిండ్రాను. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఈ ఎన్సీసీ గురించి?
0: ఎన్సీసీలో జాయిన్ అయితే చాలా ప్రిఫరెన్సెస్ ఉంటాయి, అంటే ఏ జాబ్కి వెళ్ళినా ప్రిఫరెన్స్ ఉంటది. వాళ్ళు నేర్చుకునేది కూడా చాలా ఉంటది, డిసిప్లిన్ గా ఉండడం నేర్చుకుంటారు, ఫైరింగ్ ఎప్పుడు మనకి జరగనిది కూడా, అంటే వెపన్ ని మనము దూరం నుంచి చూడడం కూడా ఒక్కొక్కసారి దొరకదేమో గానీ ఎన్సీసీలో జాయిన్ అయినప్పుడు మాత్రం ఆ వెపన్స్ తోనే మనం ఫైరింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఆర్మీ వాళ్ళు చేసినట్టే మనం కూడా డైరెక్ట్ ఫైరింగ్ చేస్తాము. అట్లా ఫైరింగ్ లో నేను మెడల్ కూడా సాధించాను.
1: అరే బాబరే, ఇట్లా ఎన్ని సాధించిండ్రు మరి మీరు?
0: నేను క్యాంప్ లో ఉన్నప్పుడు బెస్ట్ క్యాంప్ సీనియర్ గా కూడా మెడల్ తీసుకున్నా. ఆ తర్వాత టోటల్ క్యాంప్ లో టోటల్ 600 మెంబర్స్ లో ఫస్ట్ బెస్ట్ ఫైరర్ గా కూడా నేను మెడల్ తీసుకున్నా.
1: ఓకే, ఇంకా ఆటలు ఏమైనా ఆడుతుంటారా మీరు?
0: ఆటలు కూడా ఆడతాను.
1: అయితే ఇప్పుడు చాలా మందికి ఎన్సీసీ అంటే చాలా ఆసక్తి.
0: అవును,
1: ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కూడా పిల్లలు. మరి వాళ్లకు మీరిచ్చే గైడెన్స్ ఏంటి?
0: ఎన్సీసీలో జాయిన్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు కూడా ముందు ముందు చాలా చూస్తారు కదా.
1: ముఖ్యంగా ఇంకా దేశ సేవ చేయాలి అనుకునే వాళ్ళు, మీలాగా ఆర్మీలో వెళ్ళి
0: అలా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొందరు మాత్రం సి సర్టిఫికేట్ కావాలి అన్న వాళ్ళు. ఆ సి సర్టిఫికేట్ తో ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా, అట్లా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు. అంటే యాజ్ ఏ అంటే నన్ను చూసి కూడా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు మా జూనియర్స్ లో, మా కెడెట్స్ లో కూడా ఉన్నారు.
1: సి సర్టిఫికేట్ అంటున్నారు కదా, ఈ సి సర్టిఫికేట్ కోసం ముఖ్యంగా మీరు ఎంత కష్టపడాల్సి వచ్చింది? అసలు ఎన్ని క్యాంప్స్?
0: టోటల్ థర్టీన్ క్యాంప్స్ చేశాను. సి సర్టిఫికేట్ చేయాలి అని అంటే నేను ఆర్డీసీ కోసం కూడా ట్రై చేశాను. రిపబ్లిక్ డే క్యాంప్ ఢిల్లీలో ఉంటది, దానికోసం కూడా ట్రై చేశాను. అది అక్కడికి వెళ్లాలంటే చాలా కష్టం. కాకపోతే ఇండిపెండెన్స్ డే క్యాంప్ కి వెళ్లాను, కాకపోతే రిపబ్లిక్ డే క్యాంప్ కి వెళ్లడానికి ట్రై చేశా, బట్ అది అవ్వలేదు. ఎందుకంటే హైట్ ఇంకా ఉండాలి అలా అని 5 అయిపోయింది. కానీ డ్రిల్ అవన్నీ ఓకే, బట్ హైట్ లో మాత్రమే పోయింది. కాకపోతే అది నా డ్రీమ్ అన్నమాట, రిపబ్లిక్ డే క్యాంప్ కి నేను ఎలాగైనా వెళ్ళాలి అనుకున్నా. ఫస్ట్ నేను కాలేజ్ లో ఎన్సీసీలో జాయిన్ అయినప్పుడే మా సీనియర్స్ చెప్పేవాళ్ళు రిపబ్లిక్ డే క్యాంప్ బాగుంటది అని. అప్పుడే ఇన్స్పైర్ అయ్యా ఢిల్లీకి ఎలాగైనా వెళ్ళాలి అని. కానీ రిపబ్లిక్ డే క్యాంప్ కి కాకుండా ఇండిపెండెన్స్ డే క్యాంప్ కి అయితే నేను రీచ్ అయ్యా, ఢిల్లీ వరకు వెళ్ళొచ్చు.
1: చాలా సంతోషంగా ఉందని.
0: అవును,
1: అనుకున్నది సాధించినందుకు.
0: అవును,
1: అయితే ఇంత సాధించినరు, ఈ ఇంత ముందంజలో ఉన్నారు కదా అను. అయితే మీకు ఇంకెవరైనా ఇన్స్పిరేషన్ గా ఎవరినైనా తీసుకొని ఉన్నారా అట్లా?
0: నేను మా సీనియర్స్ ని చూస్తుండే, అంటే వాళ్ళకి అంటే ర్యాంక్స్ ఉంటాయి కదా ఎన్సీసీలో, ర్యాంక్స్ ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళు ఎలా చేస్తుండే అవన్నీ చూసి నేను కూడా మా సీనియర్ లాగా నేను కూడా ఉండాలి, నేను కూడా క్యాంప్ చేయాలి, నేను కూడా ఆర్డీసీకి వెళ్ళాలి, అలా నేను కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా.
1: కేను, ఇంతవరకు మీ వృత్తిరీత్యా మీ విధి నిర్వహణను ఎలా నిర్వర్తిస్తారు, మిగతా మీ తోడుగా ఉండే వాళ్లకు మీరు ఏ విధంగా శిక్షణ ఇస్తారు ఆడవాళ్లకి, ఎన్సీసీలో చేరే ఆడవాళ్లకి, ఒక క్యాడెట్ గా ఎంత చక్కగా బాధ్యత నిర్వహిస్తున్నారు అనేది మీ మాటల్లో ఇప్పటి వరకు మాకు చాలా చక్కగా తెలియజేసిండ్రు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.
2: ఇప్పటి వరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఎన్సీసీ గర్ల్స్ క్యాడెట్ ఇన్స్టిట్యూట్.

0: షేడేకర్ అనితో బి సంజాలీల పెట్టిన ముచ్చట వినరు.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా VLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇప్పుడు MS రామారావు పాడిన ఒక లలిత గీతం విందాం.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട సమయం 6 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్ర

0: और बीमारियों के खतरे का समय रहते पता लगाने की क्षमता मजबूत होगी। पाकिस्तान के एक मानवाधिकार संगठन ने अधिकारियों पर बलूचिस्तान में सुनियोजित सैन्यकरण और दमनकारी अभियान चलाने का आरोप लगाया है। संगठन ने कहा कि हिंसा और विस्थापन नागरिकों के दैनिक जीवन का अभिन्न अंग बन गए हैं। मानवाधिकार संगठन ने बलूचिस्तान के मस्तुंग जिले में बिगड़ती स्थिति पर गहरी चिंता व्यक्त की। उसने कहा कि इस क्षेत्र में आजीविका का साधन रहे फलों के बाग अब एक ऐसी नीति के तहत विनाश के कगार पर हैं जो भूमि और आजीविका दोनों के लिए खतरा है। भारत ने महिला जूनियर एशिया कप हॉकी के फाइनल में जगह बना ली है। चीन के मोकी में पहले सेमीफाइनल में भारत ने दक्षिण कोरिया को 5-1 से हराया। भारत की सुप्रिया ने हैट्रिक लगाई जबकि मधु और सुखवीर कौर ने 1-1 गोल किया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాలు ముందుగా ఇయాల రాత్రి 11 కొట్టేదాకా ప్రసారమయ్యే కార్యక్రమాలలో మన పురాణాలు కార్యక్రమంలో ఈ పొద్దుమట్టు 6:20 ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరా దిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్ర కథ 6వ భాగం ప్రసారమవుతుంది. 6:45 జానపద గీతాలు కార్యక్రమంలో వరంగల్కు చెందిన దేవులపల్లి శ్రీకాంత్ పాడిన జానపద గీతాలు మొదటి భాగం వినొచ్చు. 7:00 ఎల్టీ కిసాన్ వాణి కార్యక్రమంలో ఎరువుల వాడకంలో జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో టమాటా సాగులో అనుభవాల గురించి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం మహాగాం గ్రామానికి చెందిన రైతు గోడం కృష్ణమూర్తితో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ జి రవీందర్. పుస్తకంతో కార్యక్రమంలో 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 28వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. షామె గజల్ కార్యక్రమంలో 9:45 చిత్రాసింగ్ జగ్జీవన్ సింగ్ పాడిన గజల్ వినొచ్చు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రేపు ఉదయం 5:50 రాత్రి 11:00 ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలలో అమ్మటాల సంగతులు కార్యక్రమంలో రేపు ఉదయం 7:00 పిల్లల కోసం పుస్తకాలు వ్యాసాలు బాల సాహిత్య రచయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. సంబురం పిల్లల కార్యక్రమంలో రేపు జమటో 5:30 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం 2వ భాగం, అట్లనే ఆదిలాబాద్ లోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు పాడిన దేశభక్తి గీతం వినొచ్చు. పల్లె పదాలు కార్యక్రమంలో రేపు జమటో 6:20 తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడె పోతన్న బృందం పాడిన నవ్వుళ్ల రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావతరంగాలు పుస్తకంలోని భజన కీర్తనలు 2వ భాగం, ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్ కు చెందిన రాజుల్వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు ప్రసారమవుతాయి. ఇల్లు యోసం కార్యక్రమంలో రేపు రాత్రి 7:00 పుట్టగొడుగుల పెంపకం ప్రాముఖ్యత ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో పి అశోక్ పెట్టిన ముచ్చట, అట్లనే పండ్ల సాగులో ఆధునిక సాంకేతికలు ఉద్యాన పరిశోధకురాలు డాక్టర్ కె మౌనికతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 కథనం మా ఊరి బాగోదం కథలు సంపటి నుండి అలుకుడు అటు మామ ఇటు కథ వింటారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.

0: ఇక ఈ నుండిలో రేపు రాత్రి 9:45 సీనియర్ రచయిత పాత్రికేయుడు మందలపర్తి కిషోర్తో వి గోపిచంద్ పెట్టిన ముచ్చట వినొచ్చు. రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో మౌంట్ ధర్తి హిందీ నాటకం మొదటి భాగం ప్రసారమవుతుంది. రచన చున్నీలాల్ ఘిమిరే. ఇవే కాకుండా పొద్దుగల 8:45 సింగిడిలో పొజ్జమట్ట 5 గుట్టంగా మాట చెప్పుండ్రి పాట నుండిలో రాత్రి 8:00 షర్లోజోనైన సినిమా పాటల్ని వినొచ్చు. ఇవి ఇవాళ రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
2: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
1: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai Hamari Zimmedari.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళలను కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థిక వేత్తలుగా, ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్ట్రంలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడే తక్కువ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 22A భూముల సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు. గత పాలకులు ధరణి పోర్టల్ను వాడుకుని లక్షలాది ఎకరాల భూక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణిలోని లోపాల వల్ల 5 లక్షలకు పైగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని పేర్కొన్నారు.
4: బైఫర్కేషన్ చేసి కలెక్టర్లు, ఎండోమెంట్ కమిషనర్ దగ్గర, ఒక్క బోర్డు సీఓ దగ్గర కూడా వారి వారికి పంపించిన అధ్యక్ష, అవి రావటంతో వీటికి సంబంధించిన కూడా ఈ సాఫ్ట్వేర్ లో భూభారత లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష.
3: 125 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేపట్టామని, పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని గ్రామాల్లో సర్వే పూర్తి చేసి రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలను కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థిక వేత్తలుగా, ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఇందిరా మహిళా శక్తి పథకం ఒక కొత్త ఆర్థిక నమూనాగా నిలుస్తోందని తెలిపారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు 70,000 కోట్ల రూపాయలు రుణాలు అందజేశామని, 1,903 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేశామంటూ మంత్రి వెల్లడించారు. దీని ద్వారా 16 లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. మహిళలను బస్సుల యజమానులుగా తీర్చిదిద్దామని, ఆర్టీసీ ద్వారా ఒక్కో బస్సుకు నెలకు 70,000 ఆదాయం లభిస్తోందని పేర్కొన్నారు. శిల్పారామం సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ద్వారా ఇప్పటివరకు 10 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చట్టం తీసుకొస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. 2090 లైడర్ సర్వే నెంబర్లో ఇళ్లు, చెరువుల 3D మ్యాపింగ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. వ్యాపార రుణాల

0: విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించేందుకు వివిధ చట్టాలకు సవరణలు తెస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ నగర ప్రజల ఆలోచనలకు విరుద్దంగా 3 కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ క్యూర్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూర్ బిల్లు కార్పొరేటర్ల హక్కులను హరిస్తుందని, పాలకవర్గాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతాయని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ది, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై నగర ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధుల గౌరవంపై చర్చించాలని ఆయన శాసనసభలో కోరారు. రాష్ట వ్యాప్తంగా ఎల్లుండి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాల్సిందిగా నిర్వాహకులు గవర్నర్ శివప్రతాప్ శుక్లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్ వ్యవస్థ బలోపేతానికి ఐఐటీ హైదరాబాద్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సాంకేతిక నాలెడ్జ్ భాగస్వామిగా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించనుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐఐటీ డైరెక్టర్ బిఎస్ మూర్తి ఈ ఒప్పందంపై ఈరోజు సంతకాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ భారత రాష్ట సమితి పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సభాపతిగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిగా, పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగుల కమలాకర్లు మంత్రులుగా వ్యవహరిస్తున్న ఈ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్, 22A అంశం, నీటి పంపకాలు, కాంగ్రెస్ 1000 రోజుల పాలన హామీలపై చర్చించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో అమరవీరుల స్తూపానికి ఎంపీ డీకే అరుణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1947లో రజాకార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి 11 మంది అమరులయ్యారని, సెప్టెంబర్17న సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు.
1: కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయి పటేల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్థానాలు ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి తెలిసిన నేపథ్యంలో వెంబడే సైనిక చర్యను చేపట్టి తెలంగాణలో సెప్టెంబర్17న తెలంగాణకు స్వతంత్రం వచ్చినటువంటి రోజు.
0: రాష్ట్రంలో ఈ రోజు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడతాయని వివరించింది. అయితే ఈరోజు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలు పొందడంలో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాలంటూ ప్రభుత్వం సూచించింది. చిన్న వివాదాలను పెద్దవిగా చేసుకుని నష్టపోకుండా లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ కోరారు. జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్పై బీజేపీ మాట్లాడడం లేదు అనడం తప్పని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. 2017లోనే మండలిలో తాను ఈ అంశంపై మాట్లాడానని, అందుకు రికార్డులు కూడా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో 5000 కోట్ల రూపాయలు ఉన్న బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15000 కోట్లకు చేరిందని ఆరోపించారు. పాలిటెక్నిక్ ఫీజులపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, విద్యార్థులపై అదనపు భారం మోపబోమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. స్కిల్ వర్సిటీ పరిధిలోకి తెచ్చిన లెక్చరర్ల ఉద్యోగ హోదా మారదని స్పష్టం చేశారు. విద్యార్థులకు 2000 స్టైఫండ్ ఇస్తామని గుర్తు చేశారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబర్14లోపు లిఖితపూర్వకంగా సమర్పించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 19న తుది జాబితా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ది పనుల వల్ల ప్రధాన ఆలయంలో పూజలు ఏకాంతంగా నిర్వహిస్తామని, భక్తుల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక మండపం ఏర్పాటు చేస్తున్నామని ఈవో రమాదేవి తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాశక్తిగా తీర్చిదిద్దుతామని, క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిట్టి శ్రీహరి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన ఈరోజు శాసనమండలిలో చెప్పారు. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళలను కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థిక వేత్తలుగా, ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్టంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: మన పురాణాలు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరాదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ ఆరవ భాగం. కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బుర్రద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: మిస్ సీమా
7: చెప్పండి.
6: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
7: కానీ నేను ఎందుకు?
6: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
7: డిజిటల్ అరెస్ట్?
6: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
7: ఇంత డబ్బా?
6: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
7: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
8: హలో మమ్మా.
7: హాయ్.
9: ఆర్బీఐ అంటుంది.
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
11: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
12: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiaashascholarships.co.in.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది మన యాస, మన బసలో ప్రసారమవుతున్న మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా మన పురాణాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరాదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ ఆరవ భాగం. ఇది చివరి భాగం. గత 5 భాగాలుగా శివశంకరుని పూజతో శంకరమ్మ జన్మిస్తుంది. అయితే కూతురికి పెళ్లి చేస్తే తాను మరణిస్తానని తెలిసిన తండ్రి ఆ నిజం శంకరమ్మకి చెప్పాడు. అయితే తనకు 20 సంవత్సరాలైనా పెళ్లి చేయకపోవడంతో తండ్రితో పాటే యుద్ధం చేస్తుంది శంకరమ్మ. తండ్రి నుంచి దూరంగా వెళ్లిపోయి అడవిలో నరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటుంది. అయితే తానిక్కడ మరణిస్తానోనని తండ్రి ఇద్దరిని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రాజు. అయితే చివరిగా శంకరమ్మ తన యుక్తితో, శివుని భక్తితో భర్తని మరియు తండ్రిని కాపాడుతుంది. ఇక చివరిగా తాను ఎలా చేసినా కర్మ తప్పదని కూతురికి అల్లునికి మరోసారి పెళ్లి చేసి తాను మరణిస్తాడు. ఈ నిజం తెలియక శంకరమ్మ ఎంతో బాధపడుతుంది. ముందే ఈ నిజం తెలిస్తే తానసలు పెళ్లి చేసుకోకుండా ఉంటానని నిర్ణయించుకుంటుంది. ఇక చివరిక నరసింహారెడ్డికి పట్టాభిషేకం చేసి ఇద్దరూ ఆ అన్నాపురి పట్టణంను పరిపాలిస్తారు. మరి ఈ అటు చివరి భాగం విందాం ఇప్పుడు.

ఆడబిడ్డ శంకరమ్మ కథ ఆరు భాగాల కథ. మొదటి భాగం బిడ్డ పుట్టడం, మరి రెండో భాగం తనతో విద్యం చేయడం, అయినా మూడో భాగం అటువంటి దానం ఇవ్వడం, నాలుగో భాగం అటువంటి పెళ్లి భాగం, మరి ఐదో భాగం అటువంటి అల్లుడు చనిపోవడం,

మాదిపు వచ్చిరదిమ్మా, నా పేరు గంగన్న, నా కళాకారులైన కాని అయినా పూండు రామన్న, అయినా అటువంటి భూతం రాజన్న, ఈ శివరి భాగము మొదలై

సిద్ధమా నిలబడ్డది. ఏమిరా ఇవాళ దినం నాడు ఇదే రుబాబ్ మీద పోయి నా తండ్రిని కథం చేస్తాను చెప్పి వాడికెళ్ళి శంకరమ్మ భువనగిరి పట్టం వచ్చేది. ఆలోచించింది ఏమిరా మరి నా తండ్రి పోయాంగన్నా గాని ఈ కాపుల కన్నా కనికరం లేదు మరి ఎందుకు చంపుతున్నామని చెప్పి అడ్డం రాద్దా ముందు ఊరినే చంపుతా చెప్పి నా ఊరు

సభాన్ని చేసేవారు అంటే కన్న తండ్రి బోయరాదు కాలు మీద కాలేసుకొని సభా తక్కువ మీద కూర్చుని చేరిండి. అయినావటవంటి సభా తక్కువ కాడికి వచ్చి, మరే నానా నువ్వు మనిషివా రా కాశునివా, నా బిడ్డ భర్త అని చెప్పి తెలవకుంటా అందుని కథం చేస్తామని చెప్పి వటవంటి బోయరాయిని దొరకబట్టి అన్న అటువంటి చేతి బట్టి జరగబట్టి కింద కూడా ఎత్తేసి

కాలు మొదలు బిడ్డ, నీ కాలు మొదలు బిడ్డ, నా తప్పైంది బిడ్డ అని చెప్పి పడిపడి కాలు ముఖంగా గానీ, మరే నా భర్తని కథం చేసి నాకు ముడ తపం తెప్పించినవా, అయినా నిన్ను చంపి నా తల్లికి ముడ తపమే తెప్పిస్తా అని చెప్పి బావట వంటి ఓవో అని ఎడంగా అన్న తండ్రి నిగబడి ఎత్తేసి జత మీద ముఖాలు పెట్టి రమ్మ నా కాలు పెట్టి అన్న తండ్రి తలకాయ తీస్తున్నది గారు ఓ శంకరమ్మ తండ్రి తలకాయ తీసి అయినా ఏమిరా దృష్టిరా నీకు నువ్వే అటువంటి నీ పాపం నీకు పలినమై నేను నీ ప్రాణం పోయిందని చెప్పి వాడికి లేశంకరమ్మ తిరిగి వింటికి.

0: వచ్చేది. తిరిగి నగరానికి వచ్చే వరకంటే వెళ్ళిన భర్త అన్నం తింటున్నాడు.
1: అవును,
0: అన్నం తిని అట్లనే ఒరిగిపోయాడు.
1: ఒరిగిపోయాడు
0: బా, ఒకేసారి నాదా అని చెప్పాను వరకంటే దిగ్గున లేచి చూసే వరకంటే పేయంత రక్తం ఉన్నది. బహమా ఎటు పోయొచ్చినా అని అడిగిండు. ఏ లేదు, నేను ఒక షికారి ఏట మార్గం పోయినాను అన్నది. షికారి కాదు, అది కాదు, ఇది కాదు, నా మామని చంపి ఊరినే కథం చేసినామని చెప్పి మనసులో అనుకున్నాడు. ఏమిరా అటువంటి, నా మామ పాపాత్కుడు అసలు, కానీ నా మామని నా ఊరిని కథం చేసిందే నా భార్య పోయి కని చెప్పి ఇవాళ దినం నాడు నా భర్త సరిపోయిందనే కోపం లోపట నా భార్య చంపేది. మరి ఏం చేస్తే కుదరాలా, ఇది ఎట్లా చేస్తే కుదరాలని చెప్పి ఆ లేచి కూసుండి ఆలోచిస్తున్నాడు రాజు. అయినా అవడవంటి శంకరమ్మ చేసి, అయినా అసలు నీళ్ళ స్నానం చేసి, ఉడుకు నీళ్ళ ఉతకం చేసి, అయినా బయటకు వచ్చేది. బామా శంకరమ్మ ఎటువేనా అని అడిగాడు. నాదా నేను ఒక షికారి మార్గం పోయినది, కానీ బామా నేనొక్కటి సముద్రంలో కొట్టుకపోవంగా, సముద్రంలో నీ తండ్రి వారేసిండు, నేను పోవంగా ఏమని మొక్కున్నానంటే నా శివము నా భార్యకు దొరికితే చక్కని గుడి కట్టిస్తాను మొక్కిన బామ. మరి నీ దగ్గర అటువంటి ఈబిది ఫలాలు ఉన్నాయి, ఆ ఈబిది ఫలాలు నాకు ఇస్తావంటే నేను ఒక చక్కగా గుడి కట్టి మొక్కేస్తా కదనే బామ. అని చెప్పాను వారకంటే ఆ ఐదు ఈబిది ఫలాలకి వెళ్ళి రెండు మిగిలినాయి. అయినా వడవంటి రెండు ఈబిది పొలాలు ఇచ్చాది. మరి ఈరాజు ఒక గుడిగా టడసేస్తా అని చెప్పి నమ్మిపోయి రెండు ఈబిది పొలాలు ఇచ్చాది. ఆ ఈబిది పొలాలు తీసుకొని సముద్రం ఒడ్డు కాడికి వచ్చాడు. చక్కని ఒక తెల్లడి బట్ట చూసి ఆయన ఒక నడమల కట్టె పెట్టేసి ఇట్లా తిక్కడ తీరేసి తిక్కడ తీరి డేర తీరేసి ఆయన దాని మీద ఒక శంభు పెట్టిండు. ఇది గుడి అది శిఖరం అని చెప్పి ఆయన శిఖరం పెట్టాడు. మా ఏడంతలో మారు మీకు చూస్తున్నది ఎవరు, శంకరమ్మ. అరే నా భర్త మంచి గుడే కడుతున్నాడు మంచిగా అయిందని చెప్పి శంకరమ్మ సంతోషపడుతున్నది. వాడికల్లి పిల్లగాడైనా కానీ నరసింహారెడ్డి ఆ రెండు ఈ పొలాలు తీసుకొని అయినా అటువంటి పిల్లగాడు మా పట్నం

నరసింహారెడ్డి తన బాధ ఏంటిదన అంటే నా బామ మోసం చేసి నన్ను చంపిండొచ్చు, కానీ ఊరు ప్రజలేం చేసిండు పాపం, ఊరు ప్రజలు మొత్తుకున్నారు కానీ వాళ్ళ మాటినాక నన్ను చంపిండు. ఈ ఊరు ప్రజలన్నా లేపాలని చెప్పి అయినా అవటం అంటే ఇవి ఫలాలు తీసి అన్న ఊరు మీదనే కొట్టు.

0: ఈబిది బలం కొడితే ఊరోళ్ళంతా మొత్తం లేచిండ్రు.
1: లేచిండ్రు
0: మరి ఇంకో ఈబిది బలం కొట్టే వరకు అంటగాలని. మరి ఆడు దృష్టిదూతుడు మాకుడు నా మామ, పోనీ ఆని పనం కాడైతే బతుకుతానని చెప్పి మర ఇంకో ఈబిది బలం మామ.

0: శ్రేమించు, నన్ను రక్షించు, గుర్తులేక ఎరుతున్న అయిపోయాను, ఎరకలేక ఎరుతున్న అయిపోయాను. కానీ ఇవాళ దినము నాడు నా బిడ్డ చింతకు వచ్చి నేను వచ్చి తోలకాస్త అని చెప్పి
1: చెప్పి
0: అయినా వటవంటి ఊరు కాపులు కర్ణాలు బట్టు బ్రాహ్మణులు అన్ని రెండు ప్రాథములు మొక్కి నా బిడ్డని ఏడులో డప్పులు ఏడులో బాయలతో ఎదుర్కొని వస్తా, నా బిడ్డనైతే ఉత్తగా రాదు నా ఊళ్ళకు అని చెప్పి ఏడుల డప్పులు ఏడుల బాయలు కాలి కొమ్ములు కనకడప్పులు.

0: నాకు శ్రమించు, నన్ను రక్షించని చెప్పి రెండు గాలు పట్టుకున్నాడు బిడ్డే.
1: బిడ్డే
0: మరే నాన్న దృష్టాద్రు మాకుల ద్రోహిడ చూసి చూడలేక పోసి ఓర్వలేక నా బంగారం లాంటి పండు వెన్నలాంటి నా భర్తను సంపేషణ వారి చీచీ నిన్ను ఒప్పుకోను, అయినా నా మనసు నిన్ను ఒప్పుకుంటలేదని చెప్పి ఎంత అన్నగా నీ ఓ బిడ్డ ఇవాళ దినం నాడు నేను ఒక ఉన్నది చెప్పుకుంటా తల్లి, ఇక ఉన్నది చెప్పుకునేదాకా నా ప్రాణం పోదు. మరి రారాజులైన రాధ తప్పది, బ్రహ్మాదులైన బంధ తప్పది, వంతకు వచ్చిన కర్మము తప్పది, సటివి రాసిన రాధ బ్రహ్మ దూడిచిన ఓది బిడ్డ ఓ బిడ్డ నీకెందుకు పెళ్లి లేదో ఇప్పుడే నీకు తెలిసిపోతుంది తల్లి. కానీ ఇవాళ దినము నాడు వాడి విజయంగా లోపల నువ్వు పెళ్లి చేస్తున్నా కానీ బిడ్డ అది కరెక్ట్ కాదు. నా ఇంటికాడ పచ్చని మంత్రి వేసి పందిర కింద నీ పెళ్లి చేస్తా బిడ్డ.

0: పెళ్లి చేస్తని చెప్పి ఇంత మాట ఎప్పుడు అనడు. కన్న బిడ్డ సంతోషపడ్డది. అయ్యయ్యో నానా నానా, ఓ నానా ఇదే పెళ్లి అప్పుడు చేసిన వాడితే మంచిగా అవుతుండే నానా, ఇన్ని కష్టాలు రాకపోతుండే, ఇన్ని బాధలు
1: రాకపోతుండే. బాధ పెట్టాలా?
0: ఇవాళ దినం నాడు మా తండ్రి బోయరాజు పడిపడి కాలు మొక్కి బిడ్డని ఇవ్వటంటి అల్లుని తోలుకోని అయినా పచ్చని వల్లాక మీద కూర్చుండ పెట్టుకోని ఇటు ఏడగురు బేసవాళ్ళు, ఇటు ఏడుగురు బేసవాళ్ళు, ఆ బేసవాళ్ళని పట్టుకొని ఆ పచ్చని పల్లెక ఎత్తుకొని

0: పోనంగిరి నగరం వచ్చారు. ఈ ఊర్లో కూడా దప్పు దాటిచ్చి రంగారంగా అయిపోగంగా నీ పెళ్లి చేస్తా బిడ్డ
1: పెళ్లి చేస్తాను
0: అని చెప్పి ఇవ్వటవంటి వారాదు పోయరాదు. అయినా కాపులు కరుణాలు బట్టు బ్రాహ్మణులు యాదా పండితులంతా విలిపించి వావడ వంటి ధనధనా దప్పులతో నా బిడ్డ రంగారంగా అయిపోగంగా నేను పెళ్లి చేస్తాను చెప్పి.

0: పంట పంట చేసి భూలక్ష్మ తరుగు లేచి నిమ్మలు కొట్టి నీడ చేసి జామలు కొట్టి తల్లు గావించి చిరచిడ వాళ్ళకే చిరుముగ్గులు వేసి శ్రీముగ్గుల మీద సిరిసాపల సిరిసాపల మీద పోలు బీడలు చేసి పోలు బీడల మీద బాలని ఇద్దరిని కూర్చున్న పెట్టి బాలుని పేరేమి బాల పేరేమని చెప్పి అయినావట వంటి నూటొక్క బ్రాహ్మణులు వచ్చారు. అయినావట వంటి ఎప్పుడైతే వక్షంతలు చేస్తున్నారు
1: చెల్లెల్ని
0: తప్పు చేసుకున్న బావా చెల్లెలా అన్నారు దేవి నువ్వు కూడా రా అని చెప్పి చెల్లెల్ని పిలిపించుకోని చెల్లెలకు సమాధానం చెప్పి చెల్లెలు రెండు పాదాలు మొక్కి ఓ బావా ఇవాళ దినము నాడు నేను ఒక తప్పు చేసిన బావ అని చెప్పి బావాయ్ కాళ్ళు చెల్లెలు కాళ్ళు మొక్కి అయినా వారాదైనా కానీ పోయే రాదు పిడిగడ వక్షంతలు బట్టి బామా ధనియావతి నువ్వు కూడా ఇది అక్షంతలే ఇక మన సావు తప్పదని చెప్పి మనసులో అనుకోని ఇవాళ దినమునాడు నా బిడ్డ మీద ఐదు అక్షంతలు వేస్తని చెప్పి పచ్చని మంది రికార్డుకి వచ్చి పిడిగడన్న అక్షంతలు బట్టి నా బిడ్డ మీద

బిడ్డ మీద కొన్ని వాళ్ళని మీద కొన్ని ఎప్పుడు తల్లిండో వంతదండి వారాజు బోయరాజు ఇప్పటికే కానీ అప్పటికే కానీ బ్రాహ్మణులు చెప్పిన మాట తప్పది రో గురుదేవా బ్రాహ్మణులు చెప్పిన మాట ఇప్పటికి తప్పలేదు అప్పటికి తప్పలేదు అటువంటి వైదక్ష్యంతలు చేసి అల్లుని మీద బిడ్డ మీద ఎప్పుడు చేసిండు అవన్నీ అరక సిరుసు వాళ్ళగా వట్టేనయ్యో.

0: రాదు పోయే రాదు, జిల్లా జిల్లా జిల్లా జిల్లా జిల్లా జిల్లా కొట్టుకొని నెలకాసిరుసు మరి వాళ్ళకి జిల్లా జిల్లా జిల్లా జిల్లా కొట్టుకొని అదే పచ్చని మందిర్ లోపల ప్రారంభిస్తున్నాడు గారు. ఓ
1: తల్లిదండ్రులు
0: ఆ ధనియావతి ఆ అటువంటి హరాజు పోయే రాజు పచ్చని వాళ్ళ పటపట పటపట నేర్క శిరుసు వాళ్ళకి మరణం అయిపోయారు. అదేమట వంటి నూటొక్క బ్రాహ్మణులు పుట్టినాడు పేరు పెట్టే వాళ్ళు వాళ్ళనే ఉన్నారు. ఏమమ్మా శంకరమ్మదేవి నీ తండ్రికి గండం వెళ్ళేది ఏమని గండం వెళ్ళిందంట అయ్యా, నీ బిడ్డే పెరిగి పెద్దగా అయి 12 ఏళ్ళ ఏమన్నా ఆశ్చర్యనాక అయినా అవటవంటి పచ్చని మందిరి వేసి పందిరి కింద నీ అల్లుని తీసుకొచ్చి నీ బిడ్డని తీసుకొచ్చి అయిన వైదక్షంతలు వేస్తే నేరక శిరుసు పడపడ పడపడ వాళ్ళకి మరణమయ్యే పంతమున్నదని చెప్పి వటవంటి మేమే చెప్పినామ్మ బ్రాహ్మణులు. అందుకోసం నీ తాను నీకు పెళ్లి చేయలేదు, లేకపోతే ఎప్పుడో నీ పెళ్లి చేసిస్తుందని చెప్పి ఇంత మాట బ్రాహ్మణులు చెప్పారు. బ్రాహ్మణులు ఇంత మాట ఎప్పుడు చెప్పిండ్రు కన్న బిడ్డ ఎవరు శంకరమ్మ ఏమంటది ఏమిరా అయ్యయ్యో నారా ఇదే మాట నాకు ముందు చెప్పిన వాడి హాడిది వల్లి రాని అటువంటి రాజ ప్రపంచం ఎలా ఏలిందో పట్టాభిషేకం కట్టుకుని అయినా నేను కూడా అతనే ఉంటుంటినా ప్రాణం పోయినా నేను పెళ్లి చేసుకోబోతుంటినా.

మాట నాకు ముందు చెప్పిన మాట ఈ కథ అంతా జరగబోతుండే అని చెప్పి కన్న తల్లిని కన్న తండ్రిని వటవంటి సబ్బుతో స్నానం చేసి అయినా రెండు పాడెలు కట్టి వటవంటి బిడ్డలు ఉన్నారు గాని కొడుకులు లేరు. అయినా నేనే కొడుకుని నేనే బిడ్డనని చెప్పి అయినా బిడ్డ కుండ పట్టిందయ్యా శంకరమ్మ కాష్టాల బోడ తీసుకొచ్చి ఓనాన వటవంటి కాష్టముల పెట్టి అయ్యయ్యో నానా అన్న కన్న తండ్రి కొడుకులు కొడుకులు అంటే నాన్న ఏ కొడుకులు నీ ఎంట రాకపోయి బిడ్డలు బిడ్డలు అంటే నాన్న ఏ బిడ్డలు నీ ఎంట రా.

0: అగ్ని కుర్రాయి శదవటి
1: శదవటి
0: కుండవట కొడుకు లేడు నానా కొంగిసరా కూడలు లేదు బిడ్డనైనా నేనే కొడుకునైనా నేనని చెప్పి అగ్ని కుర్రాయి శీతవట్టి అగ్నికి వారపం వేస్తున్నది కదా ఓ శంకరమ్మ
1: ఓ శంకరమ్మ
0: అగ్నికి వారపలం వేసి ఇంటికి వచ్చి చూసేవారకంటే తల్లిదండ్రి లేని నన్ను సిమ్మనే చీకటి ఎర్రు మబ్బులు అయిపోయాయి ఆ మెడలలో వాడి నానా

పిల్లలన్నీ సింహనిచి ఇక్కడ ఇర్రు మబ్బులు అని చెప్పి గడగడ గడగడ గంట సేపు ఏడ్చి అయినా అదే బొనంగిరి పట్టణము, అన్నంపురి పట్టణము రాజక పట్టాభిషేకం కట్టుకుని అయినా అదే పట్టణం లోపల ఏపాకి ఏరేసినట్టు చింతా ఏరేసినట్టు తల్లికి పిల్లలకు తగినట్టుగా ఆయన చెప్పుకుంటా సకల అసుగము.

కానీ పొచ్చరా దిమ్మ నా పేరు గంగన్న. అయినా అటువంటి నా కళాకారులైనా కాని భూతన్ రాజన్న, ఊన్రు అటువంటి రామన్న. అయినా ఈ కథ ఆరు భాగాల కథ సంపూర్ణమైంది ఆడిబిడ్డ శంకర్.

0: రెండు కోటి ముళ్ళు డెబ్బై కోటి దేవతలు వారు కొండ ఇరవై అక్షరాలు అందరూ చెరును చెరును రామచంద్ర
1: మన పురాణాలు కార్యక్రమంలో ఇప్పటి వరకు ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరాదిమ్మ గ్రామానికి చెందిన పుండ్రు గంగన్న బృందం చెప్పిన ఆడబిడ్డ శంకరమ్మ బుర్రకథ ఆరవ భాగం విన్నారు. ఇది చివరి భాగం. ఈ మన పురాణాలు కార్యక్రమం ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది.
2: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
3: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
2: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
3: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
2: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
3: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
2: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు
2: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: రేపొద్దుమట్టు 6:20 పల్లెపదాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన బృందం పాడిన నవ్వుల్ల రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావతరంగాలు పుస్తకంలోని భజన కీర్తనలు 2వ భాగం, ఇంకా ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్ కు చెందిన రాజుల్వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం వరంగల్ కు చెందిన దేవులపల్లి శ్రీకాంత్ పాడిన జానపద గీతాలు మొదటి భాగం.
6: సూర్యుడు లేచిన మొదలే ఆ ఎంకిని దలుచుకొని తన మామ ఆ ఎంకి నడకల్లో వయ్యారాన్ని, ఆ ఎంకిలో ఉన్నటువంటి అందాలని, తను చేసే కాయకష్టాన్ని అలసిపోతూ ఎంకి సాయంతో ఎలా బతుకుతున్నాడు, ఆ పున్నమి రాత్రుల్లో ఆ 3 నాళ్ళు ఎలా గడిచింది అని ఒక భామతో ఆ మామ చెప్పే పాట ఎగిల్లు బారంగా ఏడుగొట్టంగా.

ఓ మామ తన భామను ఎలా వర్ణిస్తున్నాడంటే, ఆమె చింతపూల చీర కట్టుకొని వస్తుంటే ఆమె వయ్యారి నడకలు చూసి తను మర్చిపోతున్నా అంటున్నాడు. ఆమె ముక్కుకు ముక్కర పెట్టుకొని మాట్లాడుతుంటే ఆ మాట చూసి తను మర్చిపోతున్నా అంటాడు. ఆ ఆమె గంప ఎత్తుకొని నడిచొస్తుంటే ఒక హంసలా నడిచొస్తుందని, ఆమె కొప్పు వేసుకుంటే ఆ కొప్పుకున్న కులుకు చూసి తనను తాను ఎలా మర్చిపోతున్నాడు అని ఈ పాట ద్వారా వినిపిస్తున్నారు.

జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పటి వరకు వరంగల్కు చెందిన దేవులపల్లి శ్రీకాంత్ పాడిన జానపద గీతాలు మొదటి భాగం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. నిర్మల్ జిల్లా పరిధిలోని బైన్సా, ఖానాపూర్, ముధుల్ మరియు నిర్మల్ ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 15 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. మరొక సమాచారం. రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు వివరాలను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేస్తారు.

కాకతీయ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం బీఏ బీకాం బీఎస్సీతో పాటు పీజీ కోర్సుల ఎక్స్ అభ్యర్థుల పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. యూజీ మొదటి ఏడాది బీఏ బీకాం బీఎస్సీ కోర్సుల పరీక్షలు సెప్టెంబర్ 21, 23, 25, 28, 30 తేదీల్లో జరుగుతాయని, అట్లనే యూజీ రెండవ ఏడాది బీఏ బీకాం బీఎస్సీ కోర్సుల పరీక్షలు సెప్టెంబర్ 22, 24, 26, 29 అక్టోబర్ 1, 5, 7 తేదీల్లో జరుగుతాయని, ఇక చివరి ఏడాది వారు సెప్టెంబర్ 21, 23, 25, 28, 30 అక్టోబర్ 3, 5 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని తెలిపింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ డీఈఓ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 15 తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు www.telanganaopenschool.org ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఫీజు చెల్లించారు.

తెలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో 1748 జూనియర్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్తో పాటు కొన్ని పోస్టులకు ఉద్యోగ అనుభవం ఉండి తీరాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా పేపర్ 1, పేపర్ 2 పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. వెబ్సైట్ అడ్రస్ https://ssc.gov.in.

విద్య ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ది, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్యదేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
1: బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 का ड्राफ्ट प्रस्तुत है. इसमें हमारी चर्चाओं का साथ प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है. साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है. मैं डिक्लेरेशन को एडप्ट करने का प्रस्ताव रखता हूं. किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है. न्यूदिल्ली डिक्लेरेशन 2026 को सर्वसम्मति से एडप्ट किया जाता है.
0: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘటించారు. రాబోయే 20 ఏళ్ల కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
1: अब समय है कि हम ब्रिक्स में हमारी एकता और सहमति को वैश्विक मंच पर ठोस परिणामों में बदले. अगले 20 वर्षों के लिए हमें एक नए और एम्बिशियस एजेंडा पर काम करना होगा. इसकी शुरुआत हमें अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी. ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए.
0: ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తుచేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
2: This pandemic was converted into an opportunity, and keeping that factor in mind, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021, and we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.
0: యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యక్షులు, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక, ప్రజా సంబంధాల పునాదిగా భారత్, కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునః పరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు, వాణిజ్య శాఖ మంత్రి దాతోక్ సెరీ జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయగఢ్లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతికతకు ఇది నిదర్శనమని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ వ్యయం దాదాపుగా 40% తగ్గుతుందని, సాంప్రదాయ రోడ్ల కంటే 4 రెట్లు మన్నికను కూడా ఇస్తుందన్నారు. సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ది చేసిందని తెలిపారు. పర్యావరణ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ రోజు నిర్వహించిన కాన్వకేషన్ వేడుకల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన కొత్త సీఏలకు ఆయన మెంబర్షిప్ సర్టిఫికేట్ను ప్రదానం చేశారు. యూదుల నూతన సంవత్సరం రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాగఢీ పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాగఢీ గురుద్వారాలో అఖండ్ పాఠ్ సాహిబ్ భోగ్ నిర్వహించగా, ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య T20 మ్యాచ్ల సిరీస్ రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 T20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే T20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుంగ్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్ట్రంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటి రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ భాషల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కిసాన్ వాణి, ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమ సమర్పణ జి రవీందర్. వ్యవసాయదారుల దగ్గరకు వచ్చి అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలు వేయాలా, పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా, ఎరువుల వాడకంలో ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా అని నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సలహాలను సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం. ఇయ్యల్లా ఎరువుల వాడకంలో జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన టమాటా సాగులో అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం మహగాం గ్రామానికి చెందిన రైతు గోడం కృష్ణమూర్తితో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల అక్కడక్కడ వర్షం కురిసి ఎక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 91% ఉంది. గాలి వేగం గంటకు 14 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన విన్నారు.
4: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
5: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
4: అదెలా?
5: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
6: ఇది ఎవరి నంబర్ బాబు?
5: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
7: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
5: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
6: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
5: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
6: నిజంగా?
5: 16 నెలల నిజం.
8: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. పంటల దిగుబడిని పెంచడానికి ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ వాటిని సరైన పద్ధతిలో మరియు జాగ్రత్తగా వాడడం చాలా అవసరం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం ఎరువుల వాడకంలో జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు కే లెనిన్.
9: రైతులు వివిధ పంటల్ని సాగు చేస్తున్న క్రమంలో వాటికి అందించే పోషకాల కోసం ఎరువుల వాడకం అనేది తప్పనిసరిగా అయింది. ఎందుకంటే ఈ ఎరువులు దిగుబడుల్ని కూడా ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యమైంది. అట్లాంటి పంట దిగుబడులను ప్రభావితం చేసే ఎరువుల వాడకంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ముఖ్యంగా ఎరువులు వాడే ముందు ఎలాంటి విషయాలను వారు దృష్టిలో పెట్టుకోవాలి రైతులు అనే అంశాలను గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ ఎం సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు.
10: నమస్తే అండి.
9: ముందుగా ఈ పంటల సాగులో ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ ఎరువుల వాడకం అనేది తప్పనిసరి అయింది. ముఖ్యంగా రసాయన ఎరువుల్ని వాడేటప్పుడు రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, దాని గురించి చెప్తారా?
10: మన అందరికీ తెలుసు, వ్యవసాయంలో అంటే హరిత విప్లవం తర్వాత పంటల దిగుబడి పెంచడానికి ఎరువుల వాడకం అనేది పెరిగింది. అయితే పెరుగుతున్న దేశ జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని పంట దిగుబడి పెంచడం కూడా అత్యవసరం. సో దాన్ని బట్టి మనకు ఎరువుల వాడకం కూడా పెరిగింది. అయితే ఈ ఎరువుల వాడకం వల్ల మనకు దిగుబడిలో పెరుగుదల కూడా సుమారు 40-50% పెరుగుదల కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఎరువుల వాడకం వల్ల మనకు ఎంతవరకు అయితే ప్రయోజనం ఉందో అధికంగా వాడడం వల్ల అంతే నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం తక్కువ వాడడం వల్ల పంట పోషక లోపాలు చూపిస్తుంది, ఎక్కువ వాడడం వల్ల నేల సారం దెబ్బతింటుంది. సరైన మోతాదులో మనం ఎరువులు అందించాల్సి ఉంటుంది. కాబట్టి మనం మోతాదు అనేది మించకుండా తీసుకోవాలి. అంటే సమతుల్యమైన ఎరువులు సమర్థవంతమైన ఎరువులు వాడడం అనేది మనకు కావాల్సి. అంటే మనం క్లుప్తంగా చెప్పాలంటే ఒక కిలో ఎరువు మనము పోషకాల రూపంలో అందించినప్పుడు అది దిగుబడిలో ఒక కిలో ధాన్యం పెరుగుదల ఉందా, అంటే ఎంత పెరుగుదల ఉంది అనేది మనకు అదొక అంచనా ద్వారా మనం లెక్క కట్టవచ్చు. కాబట్టి మనము సమర్థవంతంగా బ్యాలెన్స్డ్ గా అంటే సమపాలలో అందించినట్లయితే మనకు ఇటు నేల సారం దెబ్బతినకుండా పోషక లోపాలు రాకుండా మనం ఎరువులు అందించుకోవచ్చు.
9: అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ రసాయన ఎరువుల్ని వాడుతున్నప్పుడు రైతులు ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి ఈ ఎరువుల్ని వాడే క్రమంలో?
10: రసాయన ఎరువులు వాడే ముందు రైతులు ముఖ్యంగా అంటే మనకు 4R principle అంటారు. 4R అంటే రైట్ టైమ్, రైట్ డోస్, రైట్ మెథడ్, దాంతో పాటు రైట్ ఫామ్ అంటే ఏ పద్ధతిలో ఏ రూపంలో
9: సమయం సరైన మోతాదు,
10: అంటే పంటకి ఎంత ఎరువులు వేయాలి, ఎరువుల మోతాదు ఎంత మోతాదులు వేయాలి, మళ్ళీ ఎటువంటి ఎరువులను వేయాలి, ఏ రూపంలో వేయాలి, అంటే మార్కెట్ లో రకరకాల ఎరువులు అనేటివి అందుబాటులో ఉన్నాయి, ఎటువంటి రూపంలో మొక్కలకు వేయాలి, ఇంకోటి ఎప్పుడెప్పుడు వేయాలి, ఏ టైంలో వేయాలి, అంటే రైట్ టైం సమయం, ఎరువులు పంటకి ఏ రూపంలో అంటే ఎలా వేయాలి, ఎలా పద్ధతి ఏ పద్ధతిలో వేయాలి, అంటే ఒక్కో పంటకు వేసే విధానం కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి అట్లా 4 రకాలుగా మనం ఎరువులు వేసే పద్ధతి ఉంటుంది. అయితే మనం ఎరువుల మోతాదుకు వచ్చినట్లయితే మోతాదు అనేది మనకు పంటను బట్టి మన నేల సారాన్ని బట్టి మనకు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అంటే పంట కాలం, ఇంతకు ముందు వేసే పంటలు, నేల లక్షణాలు ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నేలలో గనక పోషకాల లభ్యత ఎక్కువగా ఉంటే తగ్గించి వేసుకోవాల్సి ఉంటుంది, పోషక లోపాలు గనక ఉంటే మనం అధిక మోతాదులో ఎక్కువ మోతాదులో ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది.
9: అంటే మోతాదు ఎక్కువ తక్కువ కాకుండా కొంత సమపాలలో ఉండేట్టు చూసుకోవాలి రైతులు.
10: అంటే మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ రికమెండేషన్ ప్రకారం దాని ప్రకారం మళ్ళీ ఇంకా లోకల్ కండిషన్ లో కూడా నేలలో సారాన్ని బట్టి కూడా మనం ఎరువుల మోతాదు అనేది దాన్ని బట్టి కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
9: అయితే ఇప్పుడు ఈ పోషకాలని అందించేటప్పుడు ఎట్లాంటి ఎరువుల్ని ఎంపిక చేసుకోవాలి, ఏ రకమైన ఎరువుల్ని వేయాలి?
10: మనకు తెలుసు రైతులు ముఖ్యంగా 3 రకాల పోషకాలపైన ఎక్కువగా దృష్టి సారిస్తారు, నత్రజని, భాస్వరం, పొటాష్. అయితే ఈ నత్రజని ఎరువులో కూడా యూరియా, అమ్మోనియం సల్ఫేట్, కాల్షియం నైట్రేట్ ఇటువంటి ఎరువులు మనం ఎక్కువగా వాడుతుంటారు. దాంట్లో కూడా యూరియా వాడకం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ యూరియా వాడకం అనేది మనకు ఎక్కువగా అంటే అన్ని రకాల పంటల్లో యూరియా అనేది వాడుకోవచ్చు. అయితే మనము సాధారణంగా అయితే ఇసుక నేలలు, ఎక్కువగా ఇసుక శాతం ఉన్న నేలల్లో యూరియా వాడకం అనేది కొంతవరకు తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే యూరియా తొందరగా నేలలో నీటిలో కరిగిపోయి ఇంకిపోయే స్వభావం ఉంటుంది. యూరియా వల్ల లాసెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి, మనం వేసిన దాంట్లో వినియోగ సామర్థ్యం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇసుక నేలల్లో కొంతవరకు యూరియా అవాయిడ్ చేయడం బెటరు. ఇంకా అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులు అనేటివి మనకు క్షార నేలల్లో, కొంతవరకు చౌడు ఉన్న నేలల్లో లేదా సున్నం శాతం ఎక్కువ ఉన్న నేలల్లో అమ్మోనియం సల్ఫేట్ వంటి ఎరువులు వేసుకుంటే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అంటే దీంట్లో అమ్మోనియం ఉంటుంది, నైట్రేట్ ఉంటుంది, 2 రకాలు సమపాలలో ఉంటుంది. ఇది కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మనకు వరి పంటలో ముఖ్యంగా పొట్ట దశలో ఈ కాల్షియం అమ్మోనియం నైట్రేట్ ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మనకు ఈ నత్రజనికి సంబంధించి ఎటువంటి పోషకం వేసినా కూడా సాధారణంగా మొక్కల్లో నైట్రేట్ రూపంలోనే గ్రహిస్తాయి, అమ్మోనికల్ రూపంలో కొన్ని

0: జాతుల మొక్కలు మాత్రమే గ్రహిస్తాయి. అయితే కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అనేది మనకు వరిలో చిరుపొట్ట దశలో నైట్రేట్ ఫామ్ లో అమ్మోనికల్ ఫామ్ లో రెండు రూపాల్లో గ్రహిస్తుంది కాబట్టి చిరుపొట్ట దశలో మనకు ఎక్కువగా వినియోగ సామర్థ్యం ఉంటుంది. కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అనేది సూటబుల్. మిగతా సమయంలో మనము యూరియా రూపంలో కూడా వేసుకోవచ్చు. ఇంకా మనకు భాస్వరం విషయానికి వస్తే భాస్వరం మనకు తెలుసు అది మొక్కకు తొలి దశలో వేర్ల పెరుగుదలకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తొలి దశలో అవసరం ఉంటుంది. పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు వేసినా కూడా మనకు అది అందుబాటులోకి రాకుండా ఉంటుంది. అంటే నేలలో ఉండే పోషకాలకు కూడా కొంత మొబిలిటీ అనేది చేంజ్ ఉంటుంది. అంటే మొబిలిటీ అంటే అది దాని మూమెంట్ దాని కదలిక. నత్రజని ఎరువులు తొందరగా కదులుతాయి అంటే నీటి ద్వారా కదులుతాయి లోపలి పొరల్లోకి వెళ్ళిపోతాయి లేదా ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. అదే భాస్వరం ఎరువులు వాటి కదలిక అనేది తక్కువ ఉంటుంది కాబట్టి తొలి దశలో వేసినట్లయితే అది నెమ్మదిగా కరిగి పంట కాలం వరకు మొత్తం అందుతుంటుంది. కాబట్టి భాస్వరం ఎరువుల్ని పైపాటుగా వివిధ దశల్లో వేయాల్సిన అవసరం లేదు. తొలి దశలో వేస్తేనే అది ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ పైపాటుగా వేసినట్లయితే మిగతా సూక్ష్మ పోషక లోపాలు ఐరన్ జింక్ వంటి పోషక లోపాలు వస్తాయి కాబట్టి భాస్వరం ఎరువుల్ని తర్వాత వేయడం కొంతవరకు మానుకోవాలి. ఈ పొటాషియం ఎరువుల్ని మనము పొటాష్ అనేది మనకు రెండు రూపాల్లో ఉంటుంది. పొటాషియం సల్ఫేట్ పొటాషియం క్లోరైడ్ రూపంలో ఉంటుంది. పొటాషియం క్లోరైడ్ మనకు జనరల్ గా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో లభిస్తుంది. మనకు పొటాషియం క్లోరైడ్ అన్ని రకాల పంటల్లో ఇస్తాం కాకపోతే కొన్ని కమర్షియల్ క్రాప్స్ కు మనకు పొగాకు గాని బంగాళదుంప కొంత ద్రాక్ష కాఫీ మిర్చి అంటే కమర్షియల్ క్రాప్స్ లో కొన్ని పంటలకు ఇది పొటాషియం క్లోరైడ్ అనేది సూటబుల్ కాదు. దాంట్లో ఉండే క్లోరైడ్ వల్ల పంటల నాణ్యత అనేది దెబ్బతింటుంది. అటువంటి వాటికి పొటాషియం సల్ఫేట్ రూపంలో వేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ పొటాషియం పోషకాన్ని కూడా మనము నేల సారాన్ని బట్టి అంటే సాధారణంగా పోషకాలు నిల్వ ఉండే నల్లరేగడి నేలలకైతే ఒక్కసారి వేసుకున్నా పర్వాలేదు లేదా కొంత చల్క నేలలు తేలిక నేలలు ఎర్ర నేలలు అటువంటి వాటిలో రెండు దఫాలుగా పొటాషియం ఎరువులను వేసుకున్నట్లయితే మనకు పోషక లోపాలు రాకుండా సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు రైతులు ఈ ఎరువులను వినియోగించే సమయంలో ప్రధానంగా పరిశీలించాల్సిన అంశాలు దృష్టి పెట్టాల్సిన అంశాలు ఒక నాలుగున్నాయి. ముఖ్యంగా 4R ఫార్ములా అనేది ఒకటి చెప్పిండ్రు, సరైన సమయం సరైన మోతాదు సరైన పద్ధతి అట్లాగే సరైన ఎరువుల్ని కూడా ఎంపిక చేసుకోవడం. ఇందులో ముఖ్యంగా ఎరువుల్ని వేసే సమయము పద్ధతి గురించి ఒకసారి చెప్తారు.
0: మనకు ఎరువులు వేసే సమయానికి వచ్చినట్లయితే నత్రజని అనేది మనకు పంట కాలం మొత్తంలో అవసరం ఉంటుంది. కాకపోతే దానికి పంట కాలం మొత్తంలో కొంత దాన్ని వివిధ దఫాలుగా చేసుకుని పంట కాలాన్ని బట్టి 20 రోజులకు 40 రోజులకు అట్లా అంటే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ కి అయితే దానికి 4 దఫాలుగా కొంత తక్కువ పంట కాలం ఉన్న వాటికి 2 దఫాలుగా వేసుకుంటే మనకు యూరియా నష్టం అంటే నత్రజని నష్టం అనేది తక్కువగా వినియోగ సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుంది. భాస్వరం అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు దాని వినియోగ సామర్థ్యం తొలి దశలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని రకాల పంటలకు కూడా తొలి దశలో దుక్కిలో కానీ విత్తనం వేసుకునేటప్పుడు కానీ లేదా విత్తిన 10 రోజుల లోపలనే అనుకూలంగా ఉంటుంది. పైపాటుగా వేసినట్లయితే అది మొక్కకు అందుబాటులో ఉండకపోగా సూక్ష్మ పోషక లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది. పొటాషియం అనేది మనకు మొక్కల్లో రోగ నిరోధక శక్తి మరియు మొక్కల్లో తయారైన పిండి పదార్థాలు దాంట్లో ఉండే నీరు వాటి రవాణాకు ఉపయోగపడుతుంది కాబట్టి దాని చీడపీడల ఉధృతి కాకుండా మొక్క కొంచెం స్టిఫ్గా అంటే ఎటువంటి ఒడిదుడుకులకు ప్రకృతి వైపరీత్యాలు కూడా కొంతవరకు నిరోధించుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి పొటాషియాన్ని కూడా మనము నేల రకాన్ని బట్టి సారవంతమైన నేలలో అయితే ఒకసారి కొంత తక్కువ సారం ఉన్న నేలలో 2 దఫాలుగా వేసుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా కాంప్లెక్స్ ఎరువులు అనేది మనం పైపాటుగా కాకుండా అంటే భాస్వరం ఉన్నట్లయితే పైపాటుగా కాకుండా మొదటిసారి దుక్కిలో వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. కాంప్లెక్స్ ఎరువులకు బదులు కొన్ని రకాల నూనె గింజ పంటల్లో అయితే మనకు సల్ఫర్ కంటెంట్ అంటే గంధకం ఉన్న వాటిని మనం వాడినట్లయితే ఆ నూనె గింజ పంటల్లో నూనె శాతం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాంప్లెక్స్ కు బదులు మనము గంధకం ఉన్న వాటిని నూనె గింజ పంటల్లో ఎస్పెషల్లీ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఎరువులు వేసే పద్ధతి, మనకు పంటను బట్టి ఎరువులు వేసే పద్ధతి కూడా మారుతూ ఉంటుంది. వరిలో అయితే వెదజల్లే పద్ధతి, ఇంకా కొన్ని రకాల పంటల్లో అయితే గొర్రుతో వేసుకోవడం కానీ లేదా మొక్కల దగ్గర వేసుకోవడం లేదా గుంత తవ్వి వేసుకోవడం, ఎట్లా వేసినా కూడా ఎరువులు వేసే టైంకు నేలలో కొంత తేమ ఉండాలి. తేమ ఉన్నప్పుడు మాత్రమే ఎరువు తొందరగా కరిగిపోయి మొక్కకు అందుబాటులో ఉంటుంది. తేమ లేకుండా మొక్కకు ఎరువులు వేసినట్లయితే అది కొంతవరకు ఇంకా నెగటివ్ ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎరువులు వేసే టైంలో నేలలో తేమ ఉండాలి, పద్ధతి కూడా మనం కరెక్ట్ ఫాలో కావాలి.
1: చాలా సంతోషం సురేష్ గారు. ముఖ్యంగా రైతులు ఈ ఎరువుల్ని వాడే సమయంలో ఎట్లాంటి అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలి, అలాగే ఎరువుల్ని అందించడంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి రైతులు ఈ

0: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
1: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
0: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
1: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
0: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు విందాం తేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన యువసం పాట.

0: టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన యోసం పాట అది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతు అంతరంగం, రైతులు సాధించిన విజయాలు, వారి అనుభవాలను, యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. రైతు అంతరంగం శీర్షికన ఇప్పుడు విందాం. టమాటా సాగులో అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం మహగాం గ్రామానికి చెందిన రైతు గోడం కృష్ణమూర్తితో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు యు దినేష్.
1: గోడం కృష్ణమూర్తి దాదా, నీకు రామ్ రామ్ దాదా.
2: రామ్ రామ్ దాదా. రామ్ రామ్.
1: మీకు భూమి ఎంత ఉంటుంది?
2: 9 ఎకరాలు ఉన్నాయి.
1: అయితే ఏమేమి పంటలు వేస్తారు మీరు?
2: మేము చూడ పత్తి, సోయా, ఇప్పుడు టమాటాలు వేస్తున్నాం సార్. మక్క ఉంటాయి రబ్బీలో, ఇప్పుడు కందులు కూడా ఉన్నాయి సార్.
1: ఈ టమాటా ఎన్ని ఎకరాలు ఉన్నది?
2: ఈ టమాటా 3 ఎకరాలు ఉండవచ్చు సార్.
1: 3 ఎకరాలు టమాటా.
2: ఈ బీటు, ఇక్కడ ఒకటి బీటు ఉన్నాయి,
1: రెండు బీట్లు కలిసి. ఎన్నెన్నిలా ఈ టమాటా పెట్టబట్టి మీరు?
2: మేము దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతున్నాం సార్.
1: ఎందుకు టమాటా ఎందుకు పెట్టాలనిపించింది మీకు?
2: మాకు టమాటా అంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం ముందు వస్తాయి టమాటా, అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు మార్కెట్ ఇప్పుడు ఎక్స్ రోడ్ దగ్గర వచ్చింది, అప్పుడు మార్కెట్ మనకు లేవు కదా. కాగజ్ నగర్ తీసుకుపోవాలి, లేకుంటే చంద్రపూర్ మంచిరాలు ఇక్కడ తీసుకుపోవచ్చు. ఇప్పుడు మనకు దగ్గర వచ్చినని నేను మార్కెట్ లో
1: తీసుకుపోతాను.
2: ఉండవచ్చు 15 కిలోమీటర్
1: లోడ్ చేసుకుని పోతారు. ఎంత పోయినా ఎక్స్ రోడ్ అమ్ముతుంది
2: సార్.
1: దూరం పోతే
2: మళ్ళీ వాళ్ళు ఇంకా దూరం తీసుకుపోతున్నారు సార్.
1: ప్రతి సంవత్సరం ఇదే బీట్లు వేస్తారా టమాటా?
2: బీటు చేంజ్ చేస్తాం సార్. ఈ బీట్ లో మన పత్తిలో లేకుంటే సోయా ఇట్లా వేస్తున్నాం సార్. మళ్ళీ వేరే బీట్లు.
1: ఈ టమాటా ఒకటే పంట వేస్తారు, రెండో పంట వేస్తారా? మళ్ళీ టమాటా
2: తీసినాక ఒకటే పంట సార్.
1: మళ్ళీ వేరే లేదు, ఖాళీ ఉంటుంది.

0: ఉంటాయి.
1: నారు ఎట్లా చేస్తారు మీరు?
0: నారు నేను విత్తనాలు తీసుకుంటా సార్. ఇప్పుడు మనకు నర్సరీలో దొరుకుతాయి కానీ వాళ్ళు రెండు సార్లు మనకు వేరే విత్తనాలు ఇచ్చిండ్రు సార్. మేము చెప్పేది ఒక విత్తనం, వారు ఇచ్చేది ఒక విత్తనం. రేటు ఎక్కువ పెట్టి తీసుకోబడతాయి.
1: నమ్మకం అనిపిస్తలేదు
0: సార్.
1: కాబట్టి సీడ్ తెచ్చి మీరే తయారు
0: చేస్తున్నారు సార్?
1: ఎప్పుడు చల్లిరు సీడ్?
0: సీడ్ జూన్ లో
1: చల్లిండ్రు. అది ఎన్ని రోజుల నుంచి దాంట్లో ఐకమైనా ఉంచిండ్రా?
0: లేవు సార్, మేము 20 రోజులు వస్తాయి ఇది.
1: నారు తయారు చేసేటప్పుడు దానికి మందులు పోసుడు, మందులు కొట్టు?
0: మందులు కొడుతుంది సార్. మన మందులు ఉంటాయి, దానికి ఏదో పురుగులు గీది వస్తాయి కదా, దాన్ని కొడుతున్నాం సార్.
1: మందులు నారు తయారు?
0: నారు తయారు.
1: మళ్ళీ అది పీకేసి మళ్ళీ మీరు పెడతారు?
0: మేమే పెడతాం సార్.
1: బాగా పెద్ద పెట్టిన మీరు?
0: మేము తాడు సార్.
1: తీని బై తీన?
0: అంటే
1: రెండు వైపుల నుంచి డౌర కొట్టుకోవచ్చు. కొంచెం లేట్ అయిందేమో సార్ టమాటా పెట్టడం?
0: ఈ సంవత్సరం ఎట్లా అంటే సార్ వర్షం లేదు అని మనకు ముందే చెప్పిన. దాని కొరకు మేము ముందు చూసినా, మన విత్తనాలు వేసినా గానీ వర్షం రాలేదు. దానికి ఉన్న విత్తనాలకు మన ఇంకా ట్యాంకర్ తో నీళ్లు వేసిన. అప్పుడు
1: మరి నీళ్లు దీని వారిస్తారా మళ్ళీ మీరు ఫ్యూచర్ లో?
0: హా సార్.
1: ఉన్నాయి. బోర్ ఉందా? మోటార్ బోర్?
0: బోర్ ఇక్కడ బాబు ఉన్నాయి సార్. లేవు డ్రిప్ లేవు సార్. మనకు ఇట్లా పింకర్ ఉన్నాయి కదా.
1: ఇప్పుడు ఇది నెల రోజులైనా నారు పెట్టి?
0: అవు సార్. నెల
1: మందులు ఎన్ని సార్లు పోసింది?
0: ఇప్పుడు రెండు సార్లు అయింది సార్.
1: కొట్టుడు రెండు సార్లు కొట్టిన?
0: లేదు, ఒకటిసారి కొట్టిన, ఒకసారి డిఏపి కొట్టిన.
1: గడ్డి మందు కొట్టిందా?
0: గడ్డి మందు కొట్టలేదు సార్.
1: గడ్డి మందు కొడతారా దీనికి?
0: అంతే, గడ్డి మందికి మనకు దబ్రాలు ఇక్కడ నుంచి
1: రెండు సైడ్ అవసరం
0: లేదు.
1: పువ్వు దగ్గరనే గడ్డి
0: గడ్డి
1: అది కైకిలు పెట్టి
0: కైకిలు వేస్తాను, లేకుంటే దవరతోనే అది
1: వెళ్ళిపోతుంది. అయితే మరి ఇది ఇంకా రావాలంటే ఇంకా నిలబడతారు? నిలబడతా
0: ఇప్పుడు నెల అవుతాయి సార్. నెల దీపావళికి వస్తాయి.
1: ఇప్పుడు పూత దశలో ఉన్నది?
0: ఉన్నాయి సార్.
1: పూత కాస్తున్నది నెల రోజుల్లో కొంచెం వస్తుంది పంట. రెండు నెలలు అయితే ఫుల్ వస్తుంది.
0: ఫుల్ వస్తాయి, ఫుల్ వస్తాయి సార్.
1: మరి పెద్దగా చిన్నగా ఉంది పంట అట్లా?
0: ఇట్లా పెద్దగా చిన్నగా అంటే సార్ మనకు ఒక రోజు వర్షం వచ్చిండు, అప్పుడు పెట్టినా మళ్ళా రెండు మూడు రోజులు మళ్ళీ రాలేదు కదా. మళ్ళీ పెట్టినాక వర్షాలు ఉంటేనే ఇది మళ్ళీ వస్తాయి, లేకుంటే చచ్చిపోతుంది సార్.
1: మళ్ళీ చచ్చిపించాలా? మీరు వేరేది పెట్టలే మళ్ళీ నారు?
0: మళ్ళీ పెడతాం కానీ మళ్ళీ
1: చిన్నగా ఉంటది.
0: చిన్నగా ఉంటాయి దాని
1: పెరగదు స్పీడ్ పెరగదు. ఎన్నిసార్లు మందులు పోయాలి ఆఖరి దాకా డిఏపి యూరియా అట్లా?
0: నాకు వర్మి కాంపౌండ్స్
1: ఉందా?
0: ఉందా సార్. అది కూడా మేము ఒకసారి కొంచెం ఎక్కువ పెట్టి ఇట్లా తక్కువ డిఏపి మనం పిచికరి కూడా మేము అంతా హైయెస్ట్ డోసు చేయం సార్.
1: తక్కువ డోస్ ఇస్తారు?
0: తక్కువ డోస్.
1: 3-3.5 ఎకరాల టమాటాకు మార్కెట్ అదే మీ జైనూర్లో లేదా?
0: లేదు జైనూర్ లేవు సార్. ఎక్కడ
1: అంగడి?
0: అక్కడ జైనూర్ వాళ్ళు కూడా అక్కడని తీసుకుంటారు సార్.
1: అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? పల్లెటూరులో తెచ్చుకోరు అసలే? అక్కడ నారు బాగా అట్లా పడుతుంది మరి అట్లా పెట్టి
0: నారు ఉన్నాయి కదా కొంచెం, అది వర్షం రాలేదు కదా, అది మళ్ళా చిన్నగా ఉన్నాయి అప్పుడు దానికి ఉంచినా సార్.
1: ఇప్పుడు మీరు నర్సరీకి వెళ్ళి నారు తెచ్చుకోమని అన్నారు, మీరు తయారు చేసుకుంటామని అన్నారు. మరి తయారు చేసుకున్నాక మరి మిగిలితే మీరు వేరేలకు అమ్ముతారా ఈ నారు టమాటా?
0: ఇన్నిక మా పక్క వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకు మిగిలితే వాళ్ళకు ఇస్తాం.
1: అంటే అమ్ముతారా? ఫ్రీ ఇచ్చేస్తారా?
0: లేవు సార్, మనం ఎంత కొంచెం తక్కువ ఇస్తాం.
1: తక్కువ రేట్?
0: తక్కువ రేట్ ఇస్తాం. అక్కడ 2-3 రూపాయలు అంటే 10 రూపాయలకు మా వాళ్ళకు ఇస్తాం.
1: ఎంత మంది టమాటా పెడతారు మీ ఊర్లో?
0: 5 గురు ఉన్నా సార్?
1: 5 గురు. వాళ్ళు మీ అంతే భూమి ఉంటుంది? తక్కువ
0: తక్కువ తక్కువ ఉంటాయి.
1: మరి లోడింగ్
0: చేయాలి అంటే ఆటో కాదు సార్, ఇంకా మనం ఏదో వెహికల్ కిరాయితో మాట్లాడి అది నింపి తీసుకుపోతాం.
1: అంటే మీకు సొంత వెహికల్ లేదా?
0: సొంత వెహికల్ టాక్టర్ ఉన్నాయి కానీ టాక్టర్ అంతా
1: ఉండకూడదు.
0: కష్టం అయితే సార్.
1: అంటే ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుపోతారా?
0: అది నింపినాక చూద్దాం. ఇంకా ఇద్దరు లోడ్ అయితే ఇద్దరిది తీసుకుపోతాం. మళ్ళీ 2 సార్లు తీసుకుపోవచ్చు కదా, దగ్గర ఉన్నాయి.
1: దగ్గర ఒక్కసారి ఎన్ని క్వింటాలు మీరు టమాటాలు నింపుతారు? ఎన్ని క్యారెట్లు
0: సార్? మనకు 60-70 క్యారెట్ అయితే సార్.
1: ప్లాట్ మొత్తం నింపిస్తారా?
0: మనకు రేటు అక్కడ మంచిగా ఉంటే ఇలా కైకిల్ పెట్టి
1: తెంపిస్తారు. ఒకసారి టమాటా కాసింది అంటే వారం రోజులు అవుతుందా టమాటా?
0: ఇది మనము సావు చిడుసు. సావు చిడుసు అంటే అది మంచిగా ఉంటాయి సార్, అది గట్టిగా ఉంటాయి. ఎర్రగా అవుతాయి కానీ ఇట్లా నరం ఉండయి సార్.
1: వారం రోజులు ఆపచ్చా? చెట్టు మీద మళ్ళీ మురిగిపోతుంది?
0: మరో మురిగిపోతాయి.
1: మురిగిపోయిన టమాటా తెంపి బయట బారేస్తారా ఉంచేస్తారా అట్లా?
0: అది అట్లా ఉండేది సార్, ఖరాబ్ అయింది వాళ్ళు తీసి పారేస్తారు.
1: మొత్తం గలీజైపోతాయి లోపల?
0: అట్లా ఉండేది సార్. మళ్ళీ ఇంకా వేరే కాయకు అది మచ్చరు పడతాయి కదా సార్,
1: పురుగులు అయితే. మీరు 5-6 సంవత్సరాల నుంచి టమాటా పండిస్తున్నారు కదా, ఏ సంవత్సరం లాభం ఎక్కువ అనిపించింది టమాటాలు మీకు?
0: సారు మనకు పోయి 2 సంవత్సరాలు కూడా మంచిగా వచ్చిన, కొంచెం తక్కువ పెట్టినా గానీ మంచిగా వచ్చింది. ఇంకా 3 సంవత్సరం ఈ వీటిలో వచ్చింది పెట్టినా సార్. ఈ వీటిలో మనకు దాదాపు లేకుంటే 2

0: లక్షలు అయిపోయింది. రెండు రోజులకు ఒకసారి తెంపుతారా, రోజు తప్పి రోజు తెంపుతారా?
1: లేదు, మూడు రోజులకు ఇది వస్తాయి సార్.
0: మూడు రోజులకు ఒక బిట్టు తెంపుతారు. ఇలా తెంపితే మళ్ళీ మూడు రోజులకు తెంపుతారు.
1: ఇది మళ్ళీ తీస్తావు కదా, మూడు రోజులు మళ్ళీ ఇది వస్తాయి.
0: వచ్చేస్తాయి.
1: వస్తాయి.
0: ఇట్లా కైకిలు పెట్టి తెంపుతారా, ఇంటి వాళ్ళు తెంపుతారా?
1: లేవు, కైకిలు కాదు, లేకుంటే ఇంటి వాళ్ళు కూడా ఉంటారు సార్.
0: అంటే వాళ్ళ కైకిలు ఇచ్చారు, టమాటాలు ఇస్తారు అట్లా?
1: ఏ కైకిలు లేదు సార్, టమాటా.
0: మీ ఊరోళ్ళు ఇక్కడ ఊరుంది, మాకు ఒక 2 కిలో టమాటాలు ఇవ్వండి అట్లా.
1: అట్లా ఇంకా వాళ్ళు వస్తారు కదా కూలీ, అడ తీసుకుపో అంటున్నా.
0: వాళ్ళ 2 కిలో
1: ఉండవది.
0: అమ్ముడు లేదు,
1: ఏ అమ్ముడు లేదు.
0: 20 ఇళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళందరికి ఎట్లా ఇవ్వగలుగుతారు?
1: లేవు సార్, అట్లా ఏమి లేదు. మనము మార్కెట్ లో ఇక్కడ ఉన్నారు కదా దళారు, వాళ్ళు రోజు తిరుగుతున్నారు, వాళ్ళు అమ్ముతారు కదా, మనకు ఎందుకు లాస్ చేస్తారు అంటూ
0: అట్లా ఇస్తారు కాబట్టి. ఊళ్ళో అమ్మారు, మరి ఊరు ఎక్కడ పోయి తెచ్చుకోవాలి టమాటా?
1: లేవు, వస్తారు సార్,
0: ఇక్కడికి వస్తారా?
1: వస్తారు.
0: చిల్లర అమ్ముతారు?
1: అమ్ముతారు.
0: ఇట్లా క్యారెట్ పోతే మీకు బాగా లాభం ఉంటది
1: సార్? ఈ పిల్లటు మనకు పోయిన సంవత్సరం 800 అమ్మినాం సార్
0: క్యారెట్.
1: అని ఇంకా అది 3వ సంవత్సరంలో, ఇంకా పోయిన సంవత్సరం అది 12-14 దాకా ఆగింది క్యారెట్. అట్లా కూడా ఉంటాయి, లేకుంటే 200 కూడా వస్తుంది సార్
0: ఒక్కొక్కసారి.
1: ఒక్కొక్కసారి
0: ప్రతి సంవత్సరం ఇదే సీడ్ ఉంటుందా, సీడ్ చేంజ్ చేస్తూ ఉంటారా?
1: సీడ్స్ చేంజ్ కూడా చేస్తా సార్, కానీ మనకు సాగు అంటే గట్టిగా ఉంటాయని అందరికి తెలుసు.
0: కట్టెలు వాతారా?
1: అట్లా కూడా ఉంటాయి, కానీ వర్షం లేదు అని
0: కట్టెలు వాతుంటాయి. కట్టెలు వాతపోతే మీకు ఖర్చు తగ్గుతుంది,
1: కానీ అది కట్టెలతో మనకు జర కొంచెం
0: టమాటా సాఫ్ ఉంటుంది,
1: సాగు ఉంటాయి.
0: ఇంకేమన్నా ఇట్లా ఆవు మూత్రం అట్లా కొడతారా?
1: ఆవు సార్, ఆవు మూత్రం కూడా కొడతాం సార్. ఈ ఆవు మూత్రం మనం నీళ్ళు చెట్టు కదా, ఆ చెట్టు మనం రసాయి చేసి ఒక్కొక్కసారి అట్లా మనం లింకు బాటలు ఇస్తున్నాం మన అగ్ల ఖర్చులు,
0: అది కూడా కొడతాం. ఆవులు ఉన్నాయి మీకు?
1: ఆవు 2 ఉన్నాయి సార్.
0: ఆవు మూత్రం పడతారు?
1: పడతాయి సార్. ఆవు మూత్రం కొడతాం.
0: ఇంకా ఏమైనా కలుపుతారా? ఆవు మూత్రం,
1: అది ఆవు మూత్రము మనం ఉంటాయి కదా సార్, ఇది లిమ్ము ఆకులు మన పెండ కలిపి అది రసాయన చేసి 2 రోజులు నానబెట్టి దానికి ఇచ్చేసి మనం కొడతాం. అది బాగా షంట్ ఉంటాయి సార్.
0: ఏమేమి ఆకులు తెస్తారు అట్లా?
1: లిమ్ ఆకులు, ఇంకా మనము అది ఏం పేరు అంటారు మన నిర్గుడి అంటాం సార్ మనం. ఇంకా ఇది ఆవు మూత్రము.
0: 10 రకాల ఆకులు తీసుకొచ్చి ఇంటికంటే దంచుతారా, ఏమైనా మిషన్ లేస్తారా?
1: లేవు లేవు, దంచుతారు సార్. 2 రోజులు పెండకు నానబెట్టి ఒక పెండరంలో వేసి బయటకు ఉంచుతారు. 3 రోజులు అయిన తర్వాత దానికి మొత్తం ఇది చేసి కలిపి జరం చాండి పెట్టి మళ్ళీ దీనికి చాండి పెట్టి కొడి కలుపుకోవడం.
0: సంతోషంగా ఉన్నారా మరి మీరు?
1: అవును సార్, సంతోషం.
0: సరే బాగుంది. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.
1: 9499-2744-2744-8577-857.
0: థ్యాంక్ యూ.
2: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన టమాటా సాగులో అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం మహాగాం గ్రామానికి చెందిన రైతు గోడం కృష్ణమూర్తితో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టిన వారు యు దినేష్. రైతు అంతరంగం ప్రతి మంగళ గురు శనివారాల్లో ప్రసారమవుతుంది. ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమ సమర్పణ జి రవీందర్. కిసాన్ వాణి ప్రతి మంగళ గురు శనివారాల్లో రాత్రి 7:30 ప్రసారమవుతుంది. మీరు విన్న ఈ కార్యక్రమం రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

రేపు రాత్రి ఎడుంబావుకి ఇల్లు యోసం కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం ప్రాముఖ్యత. ఈ అంశం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో పి అశోక్ పెట్టిన ముచ్చట. ఇంకా పండ్ల సాగులో ఆధునిక సాంకేతికలు, ఉద్యాన పరిశోధకరాలు డాక్టర్ కె మౌనికతో కేలిని పెట్టిన ముచ్చట వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ഉഷാറു ജോറൈന സിനിമാ പാട്ടിന് വിനിപ്പിച്ചേ കാര്യക്രമം. శ్రోతలు, ఇప్పటి నుంచైతే 8:45 దాకా మీరు చెప్పే సరదా ముచ్చట్లు, కోరుకునే జోరైన సినిమా పాటలతో ఇవాళ్టి హుషారు కార్యక్రమం సరదాగా సాగాలంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0873232 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా ఇంకొక నంబర్ 2950081 ఈ నంబర్లకు ఇయాల్టి హుషారు కార్యక్రమాన్ని షురు చేసేద్దాం. ముందుగల్లా జై చిరంజీవ సినిమా నుండి కేకే పాడిన ఈ పాటతో

0: ಇದೇ ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 FM ಮನಸ್ಸಿನಿಂದ ಶ್ರೋತಲು మీరు వింటున్నారు హుషారు ఇది జోరైనా సినిమా పాటలు వినిపించే కార్యక్రమం. మరి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి సరదాగా ముచ్చట చెప్పి అట్లనే మీకు నచ్చిన పాటను 100.2 FM ద్వారా వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: మేడం,
0: నమస్తే.
1: నమస్తే నమస్తే.
0: ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: పిప్పలకోటి రమాకాంత్.
0: రమాకాంత్ గారు పిప్పలకోటి నుంచి? ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారా? ఏం వేసిండ్లు మరి ఈ సంవత్సరం?
1: మక్కా పత్తి.
0: మరి వర్షం పడుతుంది, మంచిగానేనా? నిన్నటి నుంచి కొంచెం మొగులు మొగులు పడుతున్నది కదా. నిన్నటి నుంచి ఇలా కూడా పడ్డది, మంచిగానే ఆదిలాబాద్. పడ్డది నయమే కదా. మరి ఇప్పుడైతే ఆయనతో ఇప్పుడు మస్తు రోజుల నుంచి వానలే లేవు కదా.
1: భగవంతుడు ఇది పడకుంటే మొత్తం బోల్డే ఉంటుంది.
0: అవును, మరి మస్తు రోజుల ఎండాకాలం తీరు ఎండలు కొట్టినాయి కదా, అందుకని. చెప్పండి మరి, ఎలా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు? అదే పాట, తప్పకుండా అదే పాట వినిపిస్తా. సరేనా, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.
0: పాట విందాం మరి.
1: సరే.

ఇప్పుడు హుషారు కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో, హాయ్, ఎవరు? అవంతిక, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? హలో అవంతిక, చెప్పు, ఏ పాట వింటావు? మరి ఇలా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసినావు? అవునా, నువ్వు ఎన్న తరగతి చదువుతున్నావు మరి చెప్పు. హలో, నువ్వు నేను అంటే మాట్లాడింది వినుకుంటూ మాట్లాడుతున్నావు కదా, రేడియో పక్కకుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడితే ఏం కాదు. సరే మరి అవంతిక, నీ ఫోన్ లైన్ కొంచెం డిస్టర్బెన్స్ గా వస్తుంది, నువ్వు మాట్లాడింది కూడా సరిగ్గా వినిపిస్తలేదు. నువ్వు అడిగిన పాట వస్తే వస్తుంది, విందాం మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న ఉషారు కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే. ఎవరు ఫోన్ చేసింది, ఎక్కడి నుంచి? మీ పేరు చెప్పండి ముందు. శంకర్ గారు. ఎక్కడి నుంచి? పిప్పలకోటి నుంచి. పిప్పలకోటిలో మస్తు మంది వింటారు అనుకుంటా, ఒకటేసారి కదా చేస్తే అందరు ఒకటే తెలియజేస్తారే మరి. అందరు ఒకటేసారి వింటారా లేకపోతే దూరం దూరం ఉండి ఫోన్ చేస్తారా? ఓళ్ళకి ఫోన్ చేయాలనిపిస్తే వాళ్ళు చేస్తారు అన్నట్టు. అంతేనా? చెప్పండి మరి, ఈరోజు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ముచ్చట అంటున్నా. సౌండ్ డబల్ డబల్ వినిపిస్తుందా? మీరేమన్నా అంటే పక్కకి ఎవరన్నా రేడియో ఇంత వినుకుంటుంటే అట్లా వస్తుంది. అవునా? మీరేం వేసిండ్రు మరి ఈ సంవత్సరం? చేన్లా మీరేం పంటలు వేసింది ఈ సంవత్సరం అంటున్నా? పత్తి పెట్టినరా మొత్తం? పత్తి, తొగరి. అయితే వర్షం పడి మంచిగానే అయింది మరి. సరే మరి చెప్పండి, ఇలా హుషారులో ఏ పాట వింటారు? గణపతి పాట. అంతేనా? వినాయక చవితి పండుగ వస్తుంది కాబట్టి గణపతి పాట వినాలనిపించిందా? సరే మరి విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

ఇది మన యాస, మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మారుతున్న కాలానికి అనుగుణంగా మన రోజువారీ దినచర్యలో ఎన్నో మార్పులు. ఒకే పనిపై దృష్టి పెట్టడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే కొన్ని కొన్ని చిన్నపాటి అలవాట్లను అలవర్చుకుంటే ఏకాగ్రత, పని సామర్థ్యం కూడా పెరుగుతాయి. అయితే ఈ అలవాట్లు మన మానసిక స్పష్టతకు సులువైన, ప్రభావవంతమైన మార్గాలు. ఒక్కోసారి మానసిక స్పష్టత, ఏకాగ్రత కోసం తగినంత నిద్ర చాలా అవసరం. ఒక క్రమబద్ధమైన నిద్రవేళను పెట్టుకోవడం వల్ల శరీర అంతర్గత గడియారం సరిగ్గా పనిచేస్తుంది. దాంతో మరుసటి రోజు తాజాగా మేల్కొని పనులపై దృష్టి పెట్టడానికి సులువుగా ఉంటుంది. మెదడును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ధ్యాన, శ్వాస వ్యాయామాలు ఎంతో ఉపయోగపడతాయి. ఏకాగ్రతను పెంచుతాయి. ఎక్కువ సమయం కుదరకపోయినా కొన్ని నిమిషాల పాటు దీర్ఘశ్వాస పద్ధతులను నేర్చుకోవచ్చు. ఇంకా ఒకేసారి చాలా పనులు చేయడం వల్ల కూడా ఎక్కువ పని అనిపిస్తుంది. ఇలా ఎక్కువ పని ఒకటేసారి చేయగలుగుతామా అనే సందేహం కూడా మొదలవుతుంది. ఇది మెదడు సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే ఒక పని పూర్తయ్యే వరకు దానిపైనే దృష్టి పెట్టాలి. ఆ తర్వాత మాత్రమే తదుపరి పనికి వెళ్ళవచ్చు. పని చేస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు క్రమం తప్పకుండా కొంత సమయం విరామం తీసుకోవాలి. దీనివలన ఏకాగ్రత స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. 20 నిమిషాలు నిరంతరంగా పనిచేస్తే 1-5 నిమిషాల విరామం తీసుకోవాలని మెదడు సూచిస్తుంది. దీనివలన మెదడుకు తిరిగి శక్తివంతమై అలసిపోకుండా పనిచేసుకోవచ్చు. ఏకాగ్రతతో ఉండాలంటే దృష్టిని మరల్చలేనివి వాతావరణాన్ని సృష్టించుకోవడం చాలా ముఖ్యం. మన పని ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవడం, అట్లనే మనల్ని దృష్టి మరల్చే వస్తువులను అక్కడి నుంచి తొలగించుకోవాలి. ఎక్కువగా శబ్దం లేకుండా ఉండే ప్రదేశంలో మన పనుల్ని ప్రశాంతంగా చేసుకోవచ్చు.

0: శ్రోతలు, మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. ఈ కార్యక్రమం 8:45 వరకు ఉంటుంది. మరి మీరు కూడా ఫోన్ చేసి ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0837 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం.
0: నమస్కారం, మీ పేరు?
1: తుకారాం
0: గారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: మాది బైన్సా మేడం, బైన్సా దగ్గర విలేజ్ కామలో ఉంటది. నేను ఇక్కడ కామరెడ్డిలో వర్క్ చేస్తున్నా హోటల్.
0: అంటే మీరు ఊరు మాత్రం బైన్సా, మీరు కామరెడ్డిలో పని చేస్తుంటారు?
1: అవును మేడం, అవును మేడం.
0: ఏం పని చేస్తుంటారు?
1: మేడం రెస్టారెంట్ లో వర్క్ చేస్తాను మేడం, హోటల్ లో సర్వీస్.
0: ఇంతకు ముందు బాగా అనుకుంటా మాట్లాడి.
1: అవును మేడం, బాగా రోజులైంది. బాగా బిజీ బిజీ ఉండే అందుకోసం.
0: అవునా, బిజీ బిజీ ఉండి ఫోన్ చేయలేదు, కానీ మరి కార్యక్రమాలు అయితే వింటూ ఉన్నారా?
1: వింటాం మేడం.
0: సమయం దొరుకుతుందా మరి, మీరు రెస్టారెంట్ లో పని చేస్తామంటారు కదా?
1: దొరుకుతుంది మేడం.
0: ఇట్లా అంటే ఫోన్ లో యాప్ లోనే వింటారా?

0: ఏం మేడం?
1: ఫోన్ లో యాప్ లో వింటారా అంటున్నా కార్యక్రమాలు?
0: అవునవును.
1: అట్లా మరి మీరు అంటే ఈ మధ్యలో ఎవరికైనా చెప్పిందా ఇట్లా ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు యాప్ ద్వారా కూడా వినొచ్చని?
0: యాప్ ద్వారా అంటే మేడం మేము డౌన్లోడ్ చేసుకుంటాం కదా ఎప్పుడు, మేము చెప్పాము డౌన్లోడ్ చేసుకుని మేము వింటాం.
1: మీరు ఎవరికైనా చెప్పిందా అని అడుగుతున్నా.
0: చెప్పినాం ఇక్కడ చెప్తాం, రెస్టారెంట్ ఉంటారు కదా వాళ్ళకి చెప్తాం, కానీ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు. ఇక మేము ఇక మన మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ అప్పటి నుంచి చెప్పిన రేడియో అంటే ఫేమస్ కదా మేడం.
1: అవునవును, అంటే కొందరికి వినడం కూడా ఇష్టం ఉంటది కదా అట్లా.
0: అవును వినడం ఇష్టం. యూట్యూబ్ ఎన్నో సాంగ్స్ ఇస్తాం మేడం, మనం మనకు నచ్చిన సాంగ్స్ ఇస్తాం, కానీ ఇది ఎఫ్ఎం రేడియోలో ఇన్న ఏదేముంటుంది అంటే మంచి అనిపిస్తుంది మనతో పాటు మనం కోరుకున్న పాట.
1: ఎఫ్ఎం రేడియోలో మనం ఫోన్ చేసి మాట్లాడి మనకు నచ్చిన పాటను వింటాం కదా.
0: అవునవును, మనకు నచ్చిన పాట వింటాం.
1: అంతే చెప్పండి మరి ఇయ్యల హుషారులో ఏ పాట వింటారు?
0: మన మేజర్ చంద్రకాంత్ నుంచి పుణ్యభూమి ఆదేశం.
1: తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం.

కోట కోశావా కుప్ప నూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్ట జీవుల ముఖ్యం ఎత్తుకుని తిని బ్రతికే నీకు శిస్తు కట్టాలరా? అని ఫళ ఫళ సంకళ్ళు దెంచి

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ಇದು ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ ಮಂದ ಪಾಯಿಂಟ್ 2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಹುಷಾರು ಕಾರ್ಯಕ್ರಮಂಲೋ ಇಪ್ಪುಡು ಮನತೋ ಮಾತಾಡಡಾನಿಕಿ ಶ್ರೋತ ಫೋನ್ ಲೈನ್ ಲೋ ಉನ್ನಾರು. ಹಲೋ,
1: ಹಲೋ,
0: ನಮಸ್ತೇ.
1: నమస్తే మేడం.
0: ఎవరు ఫోన్ చేసింది, ఎక్కడి నుంచి? కప్పర్ల నుంచి. మీ పేరు?
1: జ్యోతి.
0: జ్యోతి గారు ఏం చేస్తుంటారు? పొలం పనులు, చేనుల పనులు. ఈరోజు ఉండేనా మరి పని? ఈరోజు ఉండేనా మరి పని అంటున్నా. హలో,
1: హలో,
0: ఈరోజు పని ఉండేనా అంటున్నా. అవును, ఏం పని నడిచింది మరి? ఇలా హలో,
1: హలో,
0: అంటే నేను మాట్లాడింది వినిపిస్తుందా మీకు?
1: వినిపిస్తుంది
0: మేడం. మరి మీరు మాట్లాడేది సరిగా వినిపిస్తలేదు. అవునా, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా మీరు అడిగిన పాట అనేది వినిపిస్తా. గానీ మరి మీకు రోజు సమయం ఉంటుందా ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు వినడానికి?
1: హలో,
0: హలో,
1: చెప్పండి మేడం.
0: వంద పాయింట్ 2 ఎఫ్ఎం కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు వింటారు అంటున్నా? పొద్దున్నుంచి అయితే పని ఉంటది, రాత్రి అయితే వినొచ్చు కదా. అవునవును. సరే మరి మీరు అడిగిన పాట విందాం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇవి ఇయాల్టి హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. రేపు రాత్రి 8 గంటల నుండి హుషారు కార్యక్రమంలో మరిన్ని జోరైన సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:45 కా వస్తుంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, 9 గంటల న్యూస్ 8, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి.

పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ 1950వ సంవత్సరంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పండిత్ మదన్మోహన్ మాళవ్య ఆయన కుమారుడు గోవింద మాళవ్యల ఆహ్వానంపై శ్రీ కళా సంగీత భారతి పేరుతో హిందుస్థానీ సంగీత శాస్త్ర శాఖకు డీన్గా నియమింపబడినాడు. సహజంగానే పండిత్జీ కాలంలో ఆ సంగీత విభాగం ఎంతో ఉన్నత భావాలతో విరాజిల్లింది. ఈ కళా సంగీత భారతిలో చేరిన ఎందరో విద్యార్థిని విద్యార్థులు సంగీత రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. కొందరు గాయికా గాయకులుగా స్థిరపడగా మరికొందరు శాస్త్ర విజ్ఞానంతో అధ్యాపకులుగా సంగీత విమర్శకులుగా సంగీత విశ్లేషకులుగా పేరు ప్రఖ్యాతులు గడించినారు. కొందరు శిష్యులు శిష్యురాళ్లను పేర్కొనుట అవసరమే గనుక ముందుగా పండిత్ బల్వంతరాయ్ భట్ను పరిచయం చెయ్యాలి. అంధుడైన ఇతడు పండిత్జీ వద్ద 12 సంవత్సరాలు కఠోర దీక్షతో సంగీతాధ్యయనం చేసినాడు. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ మిగతా విషయాలలో శిష్యవత్సలుడే, కాని సంగీతం నేర్పే సమయంలో మాత్రం కఠినుడు. అటువంటిది ఒక్కనాడు కూడా గురువుగారి ఆగ్రహానికి గురిగాకుండా గురువు ద్వారా నేర్చిన ప్రతి చిన్న విషయాన్ని కూడా అత్యంత శ్రద్ధగా నేర్చుకుని గురు ప్రశంసకు నోచుకొని గురువునే మించిపోయినాడు బల్వంతరాయ్ భట్. చిన్ననాడు ఈ బల్వంతరాయ్ భట్కు సంగీతం నేర్పడానికి నిరాకరించిన పండిత్జీ అతని భక్తి శ్రద్ధాసక్తులను చూసి తమ సంగీతాన్ని ధారబోసి బల్వంతరాయ్ భట్ను తనంతటి గాయకునిగా తీర్చిదిద్దినాడు. అంతేగాక పండిత్ ఓంకార్నాథ్జీ రాయడానికి పూనుకున్న 6 భాగాల స్వరాంజలి గ్రంథ సంపుటాలలో కొంత భాగానికి బల్వంతరాయ్ భట్ సహకారం కూడా ఉన్నదని పండిత్ ఓంకార్నాథ్జీ స్వయంగా చెప్పుకున్నాడు. అంతేగాక కరాచీలో జరిగిన ఒక సభలో పండిత్జీ బల్వంతరాయ్ భట్కు సంగీతాచార్య బిరుదును అందజేస్తూ తన శిష్యుడు తనను మించిపోయినాడని, ఇతడు గానం చేయడం ప్రారంభిస్తే ఇక తాను గానం చేయవలసిన అవసరం లేదు అన్నాడు. అంతేగాక తన శిష్యుడు తనకంటే మంచి మంచి బందిషులను కూర్చుతున్నాడని మెచ్చుకున్నాడు. పండిత్జీ శిష్యవాత్సల్యం ఎంత గొప్పదో ఈ సంఘటన తెలుపుతుంది. బల్వంతరాయ్ భట్ కూడా తమ గురువుగారిని అంతే గౌరవించినాడు. తూహీ రంగరేజ్ భావరంగుకో ప్రణవరంగ తూహీ రంగరేజ్ అనే చీజుతో ఒక బందిషును తయారు చేసి గురువుకు సమర్పించినాడు. అతడు రాసిన భావరంగ్ ప్రథమ భాగం తమ గురువుగారైన పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్కే అంకితం చేసినాడు. రంగరేజ్ అంటే రంగులద్దేవాడు. పూర్వం ప్రతి ఊర్లోనూ రంగరేజులుండేవారు. వారిని తెలంగాణలో రంగారోళ్లనేవాళ్లు. ఇప్పుడూ ఉన్నారు, కాని వారు తమ కులవృత్తిని వదిలి వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నీవే నాలో సంగీతమనే రంగును నింపినావు, నేను కేవలం తెల్లకాగితాన్ని మాత్రమే అని ఆ బందిషులోని భావం. భావరంగుకో ప్రణవరంగ్ రంగే సద్గురు మమ తూహీ రంగరేజ్. భావరంగ్ బల్వంతరాయ్ భట్ది, ప్రణవరంగ్ పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ది. ఇది ఆ గురు శిష్యుల ఆదరాభిమానాలు. ఆ రెండూ వారి వారి కలం పేర్లు. ఆ ముద్రతో చీజులు రాసి బందిషులు తయారు చేసినారు. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ శిష్య పరంపరలో ముఖ్యంగా పేర్కొనదగిన వారిలో ప్రేమలతా శర్మ, బల్వంతరాయ్ భట్లను పండిత్జీయే పేర్కొన్నారు. సంగీత శాస్త్ర విషయాలను గురించి నా తర్వాత తెలుసుకొనగోరిన వారు ప్రేమలతా శర్మను సంప్రదించాలి. క్రియాత్మక సంగీత విషయాలను తెలుసుకోగోరిన వారు బల్వంతరాయ్ భట్ను సంప్రదించాలని చెప్పేవారు. వారిద్దరినీ తమ ప్రతినిధులుగా భావించినారు పండిత్ ఓంకార్నాథ్. వీరిద్దరేగాక యశ్వంతరావు పురోహిత్, శివకుమార్ శుక్ల, ప్రదీప్ కుమార్ దీక్షిత్, సుభద్రా కులశ్రేష్ఠ, బిఎన్ బర్వే, బిజోన్వాలా ఘోష్, ఫిరోజ్ కె దస్తూర్, నళిని గజేంద్ర గడ్కర్, అతుల్ దిశై వంటి వారు కూడా ఉన్నారు. వీరందరూ శాస్త్రీయ సంగీత క్షేత్రంలో లబ్ధ ప్రతిష్ఠులు. అంతేగాక పంజాబ్కు చెందిన రత్నలాల్, పన్నాలాల్, కుంజిలాల్, శృతిరత్న వంటి శిష్యురాళ్లు కూడా ఉన్నారు. పండిత్ ఓంకార్నాథ్జీ గానామృతాన్ని యథాతథంగా తమ వాయులీనంలోకి దింపి శ్రోతలను ఆశ్చర్యచకితులను చేసే డాక్టర్ ఎన్ రాజం గారిని
ప్రస్తావించకపోతే

పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ పరిచయం అసంపూర్తిగా మిగిలిపోతుంది. కర్ణాటక శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన డాక్టర్ ఎన్ రాజం కర్ణాటక పద్ధతిలో తమ తండ్రి గారైన నారాయణ అయ్యర్ వద్ద సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నది. హిందుస్థానీ సంగీతం పట్ల గల మక్కువతో పండిత్జీ స్వరాలను వయలిన్పై వాయించడం సాధన చేసింది. తరువాత తమ తండ్రి గారి ఆదేశానుసారం పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ వద్ద చేరి హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నది. ఆమె వయలిన్ వాదనంలో పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గాత్రం యథాతథంగా వినవచ్చు. ఈవిడెను పండిత్జీకున్న శిష్యరత్నాలలో విలక్షణమైన రత్నంగా చెప్పవచ్చు. అంతకు పూర్వం ఈవిడ తన 14 సంవత్సరాల వయసులోనే భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి గానానికి వయలిన్ సహకారం అందిస్తూ దేశ విదేశాలలో పర్యటించింది. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షెహనాయితో జుగల్బందీలు చేసింది. అయితే ఆమె వాదనంలో పండిత్జీ గానం వినిపిస్తుంది కనుక ఆమె వాదనాన్ని గాయకి అంగ్ అంటారు. డాక్టర్ ఎన్ రాజం సోదర పుత్రిక కళా రామనాథన్ వయలిన్ వాదన కూడా గాయకి అంగదే. తొలుత ఆమె డాక్టర్ ఎన్ రాజన్ వద్దనే వయలిన్ నేర్చుకున్నారు. కానీ తర్వాత మేవాతి ఘరానాకు చెందిన ప్రఖ్యాత గాయకుడు పండిత్ జస్రాజ్ వద్ద సంగీత శిక్షణ పొందింది కనుక ఆమె వాదనలో మేవాతి ఘరానా సుబకులు కనబడతాయి. 1931 ఆగస్టు 21 నాడు పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ స్వర్గస్థులైనారు. ఘరానా బాధ్యత, సంగీత విద్యాలయాల నిర్వహణ మొదలైన గురుతరమైన పనులన్నీ పండిత్జీ పైన పడ్డాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించినారు పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆహ్వానం మేరకు 1947 ఆగస్టులో స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో పండిత్జీ సంపూర్ణ వందేమాతర గీతాన్ని స్వరపరిచి గానం చేసినారు. ఈనాడు వందేమాతరంలోని 2 చరణాలు మాత్రమే మనం పాడుకుంటున్నాం. యూరప్ దేశాలు తిరిగి భారతీయ సంగీత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినాడు. ప్రతిచోట సంగీత కచేరీలతో పాటు శాస్త్ర విషయాలను గురించి సోదాహరణంగా అనర్ఘలంగా ఉపన్యసించటం పండిత్జీకి వెన్నతో పెట్టిన విద్య. ఈ ప్రయాణాలలో ఒకసారి ఇటలీలోని ప్రముఖ ముసోలోని గారికి సంగీత వైద్యం చేసి అబ్బురపరిచినాడు. ముసోలోని ఇన్సోమ్నియా అనగా నిద్రలేమి వ్యాధితో బాధపడుతుండేవాడు. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ పూరియా రాగాన్ని గానం చేసి అతన్ని నిద్రపుచ్చినాడు. ఈ విషయం చరిత్రలో నిలిచిపోయింది. పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్కు అసంఖ్యాకమైన పురస్కారాలు లభించినవి. అందులో ముఖ్యమైనవి 1930వ సంవత్సరం నేపాల్ మహారాజా సంగీత మహామహోపాధ్యాయ బిరుదుతో సత్కరించినాడు. 1940 కలకత్తాలోని సంస్కృత మహావిద్యాలయంలో సంగీత మార్తాండ బిరుదుతో సత్కరించినారు. 1943లో కాశీ సంస్కృత విద్యాలయం వారు సంగీత సామ్రాట్ బిరుదుతో సత్కరించినారు. 1955లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1963లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు రవీంద్ర భారతి శాంతినికేతన్ వారు డీలిట్ పట్టాలతో సత్కరించినారు. అదే సంవత్సరం సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్. పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ రష్యా పర్యటనలో ఉండగా ఆయన సతీమణి శ్రీమతి ఇందిరాదేవి స్వర్గస్థురాలైంది. ఈ విషయం తెలిసిన పండిత్జీ విపరీతంగా బాధపడినారు. చాలా రోజులు కోలుకోలేదు. ఈ సమయంలో కొంత మానసిక ఆందోళనకు గురైనాడు. మెమొరీ లాస్ వ్యాధితో అన్నీ మర్చిపోయినాడు. బంధుమిత్రులు పునర్వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినా వినిపించుకోలేదు. సంగీతంలో పూర్తి సమయాన్ని వెచ్చిస్తూ నాదోపాసన చేస్తూ మెల్లిమెల్లిగా కోలుకున్నాడు పండిత్జీ. చాలా కాలానికి 1965లో పక్షవాతంతో బాధపడుతూ 2 సంవత్సరాలు మంచానికే అతుక్కుపోయినారు. చివరికి 1967వ సంవత్సరం డిసెంబర్ 29వ తేదీన స్వర్గస్థులైనారు. 24 జూన్ 1897లో జన్మించిన పండిత్ ఓంకార్నాథ్జీ ఠాకూర్ 70 సంవత్సరాలు జీవించినారు. ఈ కాలంలో అతడెంతో సాధించి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి మార్గదర్శనం చేసినాడు. ఇప్పుడు వారి

0: అధ్యక్షులు ప్రశిష్యులు అదే చేస్తున్నారు. ముంబై సంగీతజ్ఞులు పండిత్జీకి అందించిన వెండి వీణ ఇంకా ఇతర అమూల్యమైన పురస్కారాలకు సంబంధించిన పతకాలు, పత్రాలు, వస్తువులు, అతను రచించిన గ్రంథాలు అన్నీ కూడా అతని ప్రియశిష్యుడు ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ దీక్షిత్ ఆధ్వర్యంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని భారత్ కళా సంరక్షణ్ భవన్లో భద్రపరచబడినవి. ఈ తరం శ్రోతలను చేతులు జోడించి మనవి చేసేదేమిటంటే, యూట్యూబ్ ద్వారా పండిత్జీ గానం చేసిన పద గుంగరు బాందె మీరా, మాల్కౌన్స్ రాగం, ఇంకా మయ్యా మోరే మైనహి మాఖన్ ఖాయో, జోగి మతజ అనే భైరవి భజనలను తప్పకుండా వినాలని విన్నపం. జోగి మతజ అని ఎంత ప్రాధేయపడినా వెళ్లేపోయినాడు గదా, ఇంకా ఏమి మిగిలింది? హజరత్ అమ్జద్ హైదరాబాదీ మాట యాదికి వస్తుంది, బాకీ హై ఉసీ కా నామ్ బాకీ ఫానీ, అంటే మిగిలేది వాని పేరు మాత్రమే, మిగిలిందంతా నశించిపోయేదే.
1: పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 28వ భాగంలో సంగీత మార్తాండ పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ గురించి విశేషాలు విన్నారు. 2వ భాగం రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమం తిరిగి రేపు 8:30 పునఃప్రసారం అవుతుంది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: రేపు రాత్రి 9:30 కథనం మా ఊరి భాగోతం కథలు సంపుటి నుండి అల్లుడు అటు మామ ఇటు కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా షామే గజల్ కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిత్రా సింగ్, జగ్జీవన్ సింగ్ పాడిన గజల్లో.

షామే గజల్ కార్యక్రమంలో ఇప్పటి వరకు చిత్రా సింగ్, జగ్జీవన్ సింగ్ పాడిన గజల్లు విన్నారు. రేపు రాత్రి 9:45 ఇగ ఇనుండ్రి కార్యక్రమంలో సీనియర్ రచయిత, పాత్రికేయుడు మందలపర్తి కిషోర్తో వి గోపిచంద్ పెట్టిన ముచ్చట ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10:00 కావస్తుంది. మరి కాసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ
1: आकाशवाणी आदिलाबाद 100.2 FM మనసు నిండా వాతావరణం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్లా ఆకాశం మేఘావృతమై ఉండే అక్కడక్కడ తేలికపాటి జరుల నుండి మోస్తరు వర్షపాతం నమోదైంది. ఇక రాగల 2 రోజుల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి 5:50 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. అమటాల సంగతులు కార్యక్రమంలో రేపొద్దుగల ఏడుంబావుకి పిల్లల కోసం పుస్తకాలు, వ్యాసాలు, బాల సాహిత్య రచయిత్రి డాక్టర్ కందేపి రాణిప్రసాద్తో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. పొజమటు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం 2వ భాగం. ఇంకా ఆదిలాబాద్ లోని కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు పాడిన దేశభక్తి గీతం వినొచ్చు. పల్లె పదాలు కార్యక్రమంలో రేపు జమట్టు 6:20 తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడె పోతన్నా బృందం పాడిన నవుళ్ల రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావతరంగాలు పుస్తకంలోని భజన కీర్తనలు 2వ భాగం. అట్లనే ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ హనుమాన్ నగర్ కు చెందిన రాజుల్వార్ గంగాధర్ బృందం పాడిన శబరిమాత భజనలు ప్రసారమవుతాయి. ఇల్లు యోసంలో రేపు రాత్రి 7:00 పుట్టగొడుగుల పెంపకం ప్రాముఖ్యత ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో పి అశోక్ పెట్టిన ముచ్చట. ఇంకా పండ్ల సాగులో ఆధునిక సాంకేతికలు ఉద్యాన పరిశోధకురాలు డాక్టర్ కె మౌనికతో కె లెనిన్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథలు సంపటి నుండి అల్లుడు అటు మామ ఇటు కథ వింటారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రేపు రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో మౌన్ ధర్తి హిందీ నాటకం మొదటి భాగం ప్రసారమవుతుంది. రచన చున్నీలాల్ ఘిమిరే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 11:02 దాటి 45 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు 5:50 FM 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.